శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జెస్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వేష మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 29వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:59 దాటి 24 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:05 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 మార్కాపుర FM. ఇప్పుడు విందాం భక్తిరంజని. భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు విందాం. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో త్యాగం గురించి ఎంవి సుబ్బారావు గారి వ్యాఖ్యానం విందాం.
1: మార్కాపురం ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ముఖ్యంగా నేడు మానవుని అధముడుగా చేసి చరిత్రహీనుడుగా చేసేదే స్వార్థము. నేటి ప్రపంచంలో స్వార్థము తారాస్థాయికి చేరింది. అయితే మానవుణ్ణి అజరామరునిగా నిలిపేది త్యాగగుణము. త్యాగమంటే తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దానిని ప్రజాశ్రేయస్సు కొరకు వదులుకోవడమే. నేటి సమాజంలో స్వార్థము పరమార్థముగా మారిపోయింది. పరుల సొమ్ము కాజేయడమే స్వార్థపరుల ప్రవృత్తిగా మారిపోయింది. అంతేకాకుండా తమ స్వార్థం కొరకు పరుల మాన ప్రాణాలను కూడా బలిపెట్టడం మానవ సమాజంలో సర్వసామాన్యమైపోయింది. చరిత్రను పరిశీలిస్తే అనేక మంది మహానుభావులు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి చిరస్మరణీయులుగా మిగిలిపోయారు. గురుదక్షిణ చెల్లించడానికి విలువిద్యకు మూలమైన బొటనవ్రేలును కూడా ఆనందంగా త్యాగము చేసిన త్యాగశీలి ఏకలవ్యుడు. అర్జునుడే లోకైక విలుకాడు కావాలనే కపట బుద్ధి తో ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటనవ్రేలును అర్థించగా గురువు మాటకు తిరుగు చెప్పకుండా తన బొటనవ్రేలును ఆనందంతో త్యాగం చేసి త్యాగధనుడుగా చరిత్రపుటల్లో మిగిలిపోయాడు. త్యాగమునకు మరొక తార్కాణము హరిశ్చంద్రుడు. ఈయన సత్యవాక్ పరిపాలన వ్రతుడు. తన సత్యవాక్ పరిపాలన దీక్షతో తన రాజ్య సర్వస్వాన్ని తుదకు భార్య బిడ్డలను కూడా త్యజించుటకు వెనుకాడని త్యాగధనుడు. అదేవిధంగా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు కూడా త్యాగధనుడే. పితృవాక్య పరిపాలన నిమిత్తము సింహాసనము కూడా త్యాగము చేసి వనవాసము చేసిన మహత్తర త్యాగమూర్తి. అదేవిధంగా దేశ స్వాతంత్ర సముపార్జన అధ్యయంతో కొందరు మహానాయకులు సర్వస్వాన్ని త్యాగం చేసి అజరామర కీర్తిని ఆర్జించారు. పంచతంత్ర కథల్లో త్యాగగుణ ప్రాశ్చిత్యాన్ని ఉగ్గడించే అసంఖ్యాక కథలున్నాయి. ధనానిచ జీవితం చేయవ పరార్థం ప్రాగ్ ఉసృజేత్ సన్నిమిత్తే నరం త్యాగో వరం త్యాగో వినాశే నియతి సతి. ధనము జీవితము అన్నీ నశించిపోయేవి. అయితే ధనము జీవితాలు పరమహితం కొరకు త్యాగము చేయడం వల్ల వాటికి సార్థకత లభిస్తుంది. మానవుడు తన ధనాన్ని వృధాగా ఖర్చు చేయడం కంటే మంచి పనులకు వెచ్చించడం మంచిది. ఆంధ్ర రాష్ట్రావతరణకు తన ప్రాణాలను సహితము త్యాగము చేసిన పొట్టి శ్రీరాములు త్యాగగుణమునకు నిలువెత్తు నిదర్శనము. కనుక మానవుడు స్వార్థము అనే ముసుగు నుండి బయటకు వచ్చి త్యాగధనుడై తన జన్మను సార్థకం చేసుకోవాలి. రాజు త్యాగధనుడై ప్రవర్తిస్తే ప్రజలు ఆ రాజును తమ హృదయ పీఠాలపై ప్రతిష్ఠించుకుని దైవంతో సమానంగా పూజిస్తారు. అలా కాక రాజు స్వార్థపూరితుడై ప్రజలను పీడిస్తే ప్రజలు ఆ రాజు పతనాన్ని కాంక్షిస్తారు. ప్రజాహృదయ పీఠాలపై సుప్రతిష్ఠుడు కావాలంటే పాలకులు త్యాగధనులు కావాలి. ప్రజలను కన్నబిడ్డల వలె చూచుకోవాలి. నేటి పాలకులు కూడా స్వార్థాన్ని విసర్జించి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడితే వారికి ప్రజలు నీరాజనాలిస్తారు. త్యాగధనుల కీర్తి ధరణిలో నిత్యమై వెలుగగలదు సతము వెలితిలేక త్యాగధనులు జనులు

కుంబసగుచూ పోల్చుచుందురెప్పుడు గొప్పగాను. త్యాగం గురించి ఎంవి సుబ్బారావు గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు విందాం చేను ముచ్చట్లు.

ఇవాళ కార్యక్రమంలో వరి సాగుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వరి పంటలో జింకు లోప లక్షణాల గురించిన విషయానికి వచ్చినట్లయితే, పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనెకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడిసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. చలి విపరీతంగా ఉండే దాల్వా వరిలో సార్వా వరి కంటే ఎక్కువ జింకు ధాతులోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జింకు లోప లక్షణాలకు సవరణ ఏంటంటే, ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి 2 పంటలు పండించేటట్లయితే, ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్లో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ మరియు 5 గ్రాముల యూరియా చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఇక ముఖ్యంగా ఇందులో గమనించాల్సిన విషయమేందంటే, భాస్వరం ఎరువుతో జింకు సల్ఫేటును కలిపి వేయకూడదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. కలిపి వేస్తే రసాయనిక చర్య వల్ల ఫలితం ఉండదు. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు తెగుళ్ల మందులను కలుపరాదు. తరువాత వరి పంటలో ఇనుము లోప లక్షణాలు. లేత చిగురాకు తెల్లగా మారి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. వర్షాధార నారుమల్లలో మెట్ట వరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సవరణ ఏంటంటే, దంప నారుమల్లు పోస్తే ఈ సమస్య రాదు. లీటరు నీటికి 20 గ్రాములు అన్నభేది, 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని 0.5 నుంచి 1.0% ఉండేటట్లు చూసుకుని వాడాలి. తరువాత వరి సాగులో మాంగనీస్ లోప లక్షణాల గురించిన విషయానికి వచ్చినట్లయితే, ఇది నారుమడి దశ నుండి కనిపిస్తుంది. లేత ఆకుల ఈనెల మధ్య భాగాలు ఆకుపచ్చదనం కోల్పోయి ఈనెలు మాత్రం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అందువలన ప్రక్క ప్రక్కన ఆకుపచ్చ పసుపు పచ్చ చారలుగా కనపడతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల మాంగనీస్ సల్ఫేటును కలిపి 4-5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఇక వరి సాగులో కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, నారుమడిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి బ్యూటాక్లోర్ లేదా బెందియోకార్బ్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 లేక 8వ రోజున మడిలో నీటిని తీసివేసి పిచికారీ చేయాలి. లేదా విత్తిన 14-15 రోజులప్పుడు సైహాలోఫాఫ్ బ్యూటైల్ 10% 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మాగాని వరిలో ఊద మొదలైన ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలు ఉన్నప్పుడు బ్యూటాక్లోర్ 50% 1 నుండి 1.5 లీటర్లు లేదా అనిలోఫాస్ 30% 500 మిల్లీలీటర్లు లేదా ఫ్రిటిలాక్లోర్ 50% 500 మిల్లీలీటర్లలో ఏదో ఒక దానిని ఎకరాకు 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుండి 5 రోజులలో పలుచగా నీరు పెట్టి సమానంగా వెదజల్లాలి. ఎకరాకు ఫ్రిటిలాక్లోర్ 500 మిల్లీలీటర్లు లేదా 35-50 గ్రాముల ఆక్సాడయార్జిల్ 80% పొడి మందును 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లో పలుచగా నీరు ఉంచి సమానంగా వెదజల్లాలి. గడ్డి తుంగ వెడల్పాటి ఆకుమొక్కలు సమపాలలో ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోల బ్యూటాక్లోర్ 5% గుళికలు మరియు 4 కిలోల 2,4-D ఇథైల్ ఎస్టర్ 4% గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లో పలుసు

ఎక్కువగా నీరు ఉంచి సమానంగా వెదజల్లాలి. గడ్డి, తుంగ మరియు ఆకుజాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే నాటిన 15 నుంచి 20 రోజులప్పుడు బిస్ఫైర్బాక్ సోడియం అంటే 10% ద్రావకం అనే కలుపు మందును 80 నుంచి 120 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారి చేయాలి. వరి నాట్లు వేసిన 8 నుంచి 10 రోజుల తరువాత కూడా ఫైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ 5% WP ఎకరాకు 80 గ్రాములు లేదా 15 రోజుల తర్వాత ఊదర వంటి గడ్డిజాతి కలుపు మొక్కలు ఉన్నప్పుడు సైహలోఫాఫ్ పి బ్యూటైల్ 10% మందును ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 15 నుంచి 20 రోజులప్పుడు ఇథాక్సిసల్ఫ్యూరాన్ 15% WP మరియు ఎకరాకు 50 గ్రాముల చొప్పున 500 లీటర్ల నీటికి కలిపి పొలంలో నీటిని తీసివేసి సమానంగా పిచికారి చేసి కలుపు నివారణ చేయవచ్చు. నాటిన 25 నుంచి 30 రోజులప్పుడు పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపుపై పడేటట్లు పిచికారి చేయాలి. ఇక వరి సాగులో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే నాట్లు వేసేటప్పుడు నీరు పలచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే ఊడ్చిన వెంటనే 5 సెంటీమీటర్ల వరకు నీరు నిలవగట్టాలి. మూన తిరిగిన రోజు నుండి పైరు దుబ్బు చేయటం పూర్తి అయ్యే వరకు పొలంలో పలుచగా అంటే 2-3 సెంటీమీటర్లు నీరుండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. చిరుపుట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల లోతు వరకు నీరుండాలి. కోతకు 10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి. ఇక వరి కోత విషయానికి వచ్చినట్లయితే వెన్నులోని 80% గింజలు పక్వానికి వచ్చిన తరువాత కాండము పచ్చగా ఉన్నప్పుడే కోత కోయడం మంచిది.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 6:45 గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు

0: కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తరువాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్ర నమూనా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతోపాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులను కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి, అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చాలు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛసాగర్, సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలి

0: ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 6000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారన్న అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని, లభ్యతలో గాని, నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ ప్రత్యేకన ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్టేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు, మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్బంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వేస్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాలు డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి శ్రీలత కరేడ్ల. ఈ ఉదయం 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

నిమిషాలకు హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి శ్రీమతి ఎం ఉమాజాతి గారి ప్రసంగం, అనంతరం శ్రీమతి బి పార్వతి గారి స్వీయగానం వింటారు. ఈ ఉదయం 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. అతిథి సాధినేని యామిని శర్మ గారు, బీజేపీ జాతీయ కౌన్సిలర్ సభ్యులు, రాష్ట అధికార ప్రతినిధి. పరిచయకర్త కే రాణి గారు. ఈ సాయంత్రం 4:50 సినీ గీతాలు వింటారు. 5:00 ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండె జబ్బులు కారణాలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎం సీతారామరెడ్డి గారితో పరిచయం వింటారు.

ఈ సాయంత్రం 6 గంటలకు, రాత్రి 11 గంటలకు హిందీలోను, 6 గంటల 5 నిమిషాలకు, 9 గంటలకు, రాత్రి 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు గ్యాస్ సమస్యలు, చికిత్స, నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ బి శరత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ. గంటల 7 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్టికల్ గార్డెన్స్ ప్రాముఖ్యత గురించి విఆర్ గూడెం హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ హెడ్ పిఆర్ సైంటిస్ట్ డాక్టర్ టి సుశీల గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8 గంటలకు దార్శనిక్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాను రండి శీర్షికన పర్సనాలిటీస్ అవార్డ్స్, ప్రముఖ వ్యక్తులు వారు అందుకున్న పురస్కారాల గురించిన వివరాలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 40 నిమిషాలకు సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. రాత్రి 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9 గంటల 30 నిమిషాలకు గీతమాలిక, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న సినీ గీతాలు వింటారు. 10 గంటలకు 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ వింటారు. 10 గంటల 20 నిమిషాలకు మధుర గీతాలు, అలనాటి పాత సినిమా పాటలు వింటారు. ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం 101.5 FM సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని, 2032 నాటికి $200 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral

0: will trade to $100 billion, and I've set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the seventh largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
1: భారత్లో యుఏ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
2: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే భీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యోం కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. कर्नाटक में भी 3 अक्टूबर को टीम बना के भेज रहे हैं वहां की स्थिति के आकलन के लिए. महाराष्ट्र के मुख्यमंत्री जी से बात हुई है तो वहां भी हम टीम की तैयारी कर रहे हैं. मैं स्वयं भी उन राज्यों में जाके स्थिति देखूंगा और हम अपने किसानों के साथ, राज्य सरकारों के साथ पूरी ताकत से खड़े रहेंगे इस परिस्थिति का मुकाबला करने.
1: వరి సాగు తర్వాత కాళీగొండ భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు 1 అక్టోబర్ వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్దతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్ లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్ ఈ చలాన్ జరిమానాల వసూళ్లను రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడానికి పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్ పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. జపాన్లో ఐచినోగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5,000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యా రామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

0: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్

0: అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే బిఎస్బిడి అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
2: ఆర్బీఐ అంటుంది బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
5: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాలు. డాక్టర్ మోహన్ సాయి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి శ్రీలత కరెడ్ల.
6: మన శరీరాన్ని నడిపించే ప్రతి అడుగులోనూ మోకాళ్ల పాత్ర ఎంతో ముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, నడవడంలో ఇబ్బందులు చాలా వరకు వస్తున్నాయి. మరి ఈ మోకాళ్ళ నొప్పులకు కారణమేంటో తెలుసుకున్నాము. ఈ మోకాళ్ళ నొప్పి తగ్గించుకోవడం కోసం మందులు వాడుతూ ఉంటారు చాలా మంది. అలాగే కొంతమంది ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటూ ఉంటారు. మరికొందరికి ఇంజెక్షన్లు కూడా సూచిస్తుంటారు డాక్టర్లు. అయితే మోకాళ్ళకి ఇంజెక్షన్ అంటే చాలా మందిలో ఎన్నో సందేహాలున్నాయి. అది ఎప్పుడు అవసరము, ఎప్పుడు వేయించుకోవాలి, అది అందరూ వేయించుకోవచ్చా, లేకపోతే ఇంజెక్షన్తో నొప్పి పూర్తిగా తగ్గిపోతుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి చాలా మందికి సందేహాలున్నాయి. ఈ మోకాళ్ళ సమస్యలకు అందుబాటులో ఉన్న ఇంజెక్షన్లు, చికిత్స గురించి, వాటి అవసరము, ప్రయోజనాలు, జాగ్రత్తల గురించి ఈ రోజు మనకు వివరించడానికి ఆర్థోపెడిక్ డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారు మన స్టూడియోకి విచ్చేస్తున్నారు. వారి ద్వారా మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన ఇంజెక్షన్లు, చికిత్స ఎంతవరకు అవసరము అని మనం తెలుసుకుందాం. నమస్కారం సార్.
7: నమస్కారం అమ్మా. నేను డాక్టర్ మోహన్. ఎముకలు, కీళ్ళు, నరములు, వెన్నెముక సర్జన్. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్.
6: ఓకే సార్. ఇప్పుడు చాలా మందికి మోకాళ్ళ నొప్పికి ఇంజెక్షన్లు ఎప్పుడు అవసరమవుతాయి అంటారు?
7: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ఇంజెక్షన్స్ లో ముఖ్యంగా మనకి ఒకటి జాయింట్స్ లో వేసే ఇంజెక్షన్స్ అండి. ఇందులో అంటే జాయింట్స్ లో వేస్తాము కొన్ని కొన్నిసార్లు, కొన్ని కొన్నిసార్లు సాఫ్ట్ టిష్యూ మజిల్ కూడా ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకునేది మోకాళ్ళలో జాయింట్స్ లో వేసే ఇంజెక్షన్ అంటే ముఖ్యంగా 3 రకాలు ఉంటాయండి. సో ఒకటి వచ్చేసి మోకాళ్ళలో వేసే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్. మనం స్టిరాయిడ్ అని, డెపోమెట్రాల్, ట్రయామ్సిలోన్ అని రకరకాలుగా స్టిరాయిడ్ అని తెల్లగా పాలలాగా ఉంటుందండి. మీకు ఇంజెక్షన్ చేసేటప్పుడు డాక్టర్ దగ్గర చూస్తే మీకు తెల్లగా మనకు పాలలాగా సిరంజ్ లో కనపడిందంటే అది స్టిరాయిడ్ ఇంజెక్షన్ అని అర్థం అండి. సో స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి మనకి ఎప్పుడు వేసుకోవచ్చు అంటే సివియర్ పెయిన్ తో నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఇంకా స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఖర్చు కూడా తక్కువేనండి. 500, 600, 700 ఇంజెక్షన్ అయిపోతుంది అది. సో స్టిరాయిడ్ ఇంజెక్షన్ వేసినప్పుడు ఏమవుతుందంటే అండి, లోపల మనకి నరాలు, జాయింట్ లో నరాలు ఉంటాయండి. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ వెళ్ళి ఆ నరాలన్నింటినీ తినేస్తుంది. ఆ నరాలన్నింటినీ తినేయడం వల్ల మనకు మోకాళ్ళల్లో మొత్తం మొద్దుబారిపోతుంది. సో మొద్దుబారిపోవడం వల్ల ఎప్పుడైనా నరాలు ఎఫెక్ట్ అవుతేనే మనకు మంట గానీ నొప్పి గానీ వస్తూ ఉంటుంది. సో ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ వెళ్ళి ఆ నరాలన్నింటినీ తినేయడం వల్ల, మొద్దుబారిపోవడం వల్ల పేషెంట్ కి వెంటనే ఇమ్మీడియట్ గా నొప్పి అనేది తగ్గిపోతుంది. హ్యాపీగా నడుస్తాడు, ఇంటికి వెళ్తాడు, తగ్గిపోయిందని చాలా ఆనందపడతాడు. కానీ అది చాలా టెంపరీ అండి. ఆ ఇంజెక్షన్స్ అనేవి ఈ నరాలను తినేయడం వల్ల ఆ మోకాలంతా కొంచెం మొద్దుబారిపోయినట్టు అయిపోయి నొప్పి తగ్గిపోయి పేషెంట్ అనేది హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు.
6: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మోకాళ్ళకి వేసే ఇంజెక్షన్ లో ఎన్ని రకాలు ఉన్నాయంటారు, అవి ఎలా పనిచేస్తాయి?
7: మొత్తంగా 3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఒకటి స్టిరాయిడ్, ఇంత ముందు చెప్పినట్టు తెల్లగా పాలలాగా ఉంటాయి. సో అవి సివియర్ కండిషన్స్ లో ఉన్నప్పుడు వేస్తాము. రెండో రకం వచ్చేసి హైలూరినిక్ యాసిడ్, విస్కస్ ఇంజెక్షన్స్ అంటే మన కొబ్బరి నూనెలాగా ఉంటాయండి, గుజ్జు మోకాళ్ళలో గుజ్జు లూబ్రికేషన్ పర్పస్ మీద ఇస్తా ఉంటాం ఇవి. మూడో రకం వచ్చేసి పిఆర్పి ఇంజెక్షన్స్ ని ఈ మధ్య విపరీతంగా ఇస్తున్నారండి సిటీస్ లో. పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే మన బ్లడ్ శాంపిల్ ని తీసుకుని సెంట్రిఫ్యూజ్ మిషన్ లో పెట్టి తిప్పేస్తే సో ఆ ఎర్ర రక్త కణాలన్నీ పోతాయి. మిగిలిన ఈ ప్లాస్మాతో, ప్లేట్లెట్స్ అధికంగా ఉండే ప్లాస్మా అనేది మన మోకాళ్ళలో ఇంజెక్షన్ చేస్తారు. సో ముఖ్యంగా మోకాళ్ళ అరుగుదల స్టేజ్ని బట్టి ఉంటుందండి. లాస్ట్ స్టేజ్ లో అసలు ఏవీ పనిచేయవు. నాలుగు స్టేజుల్లో, నాలుగో స్టేజ్ మూడో స్టేజ్కి వచ్చిన తర్వాత అసలు ఏది పనిచేయదండి. ముఖ్యంగా ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఏంటంటే అండి, ఒకటి లేదా మ్యాక్సిమం

0: రెండు వేయించుకోవడమే మంచిదండి. అధికంగా వేయించుకుంటే ఏమవుద్దంటే ఈ లోపల కాలంటా మొద్దుబారిపోవడం వల్ల, పేషెంట్ వెంటనే నొప్పి తగ్గిపోయింది అనుకోవడం వల్ల, మళ్ళీ నడవడం మొదలు పెట్టిన తర్వాత మన శరీరం ఏంటంటే కొత్త నరాలను తయారు చేసుకుంటుంది. కొత్త నరాలను తయారు చేసుకున్న లోపు ఏంటంటే ఈ నడవడం వల్ల వెయిట్ అధికంగా బరువు పెట్టి మనం నడవడం వల్ల ఏంటంటే డ్యామేజ్ అనేది, ఎముక డ్యామేజ్ ఇంకా పెరిగిద్ది లోపల. సో ముందున్న నొప్పి కంటే 2 times 3 times నొప్పి అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా ఆ స్టేజ్ లో ఏంటంటే ఇంకా తప్పనిసరిగా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ స్టేజ్ కి వెళ్లిపోతుందండి. సో స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, తప్పనిసరి పరిస్థితుల్లోనే వేయించుకోండి. 1 లేదా 2 కంటే ఎక్కువ వేయించుకుంటే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది, లోపల ఇంకా డ్యామేజ్ ఎక్కువైపోయి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. రెండో రకం వచ్చేసి విస్కస్ ఇంజెక్షన్స్, హైలూరోనిక్ యాసిడ్. ఇదేంటంటే కొబ్బరి నూనె లాగా ఉంటుంది, దీని కాస్ట్ వచ్చేసి 3,000 నుంచి 4,000 దాకా ఉంటుందండి. ఇదేంటంటే కొబ్బరి నూనె జస్ట్ లూబ్రికేషన్, మన మన జాయింట్ లో ఉండే రెండు మిషన్ లోకి ఇప్పుడు ఎలా అయితే మనం కొబ్బరి నూనె గ్రీజ్ లాంటిది వాడతామో స్మూత్ గా రన్ అవ్వడం కోసం, రెండు మోకాళ్ళు రెండు ఎముకల మధ్యలో గ్యాప్ లో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది. ఇది కూడా మాక్సిమం 1 లేదా 2 stage లో ఉన్న వాళ్ళకే పనిచేస్తుందండి, 3వ stage 4వ stage కి మనం చెప్పలేము, అది రిజల్ట్ ఇవ్వదు. ఎందుకంటే అరుగుదల అనేది ఎక్కువ అయితే ఏ ఇంజెక్షన్ మనం కాపాడలేదు. ఇక మూడో రకం వచ్చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఇదైతే అబ్సల్యూట్లీ ఉపయోగమే లేదండి. ఇది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఏదైనా టెండాన్ ఇంజురీస్ లో, ప్లాంటార్ ఫేషియా అంటాము, టెండోయిక్లిస్ ఇంజురీస్ లో, టెండాన్స్ హీలింగ్ లో, లెగమెంట్ హీలింగ్ లో పిఆర్పి ఇంజెక్షన్స్ ఉపయోగపడతాయి, కానీ అది డ్యామేజ్ ని బట్టి, మైల్డ్ ఇంజురీ, చిన్న స్ప్రెయిన్ అట్లాంటి వాటికి లెగమెంట్ ఇంజురీస్ లో పిఆర్పి ఇంజెక్షన్స్ ఉపయోగపడతాయి, కానీ జాయింట్ బాగా ఆరిపోయిన తర్వాత వీటిల్లో వేయడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదండి.
1: డాక్టర్ గారు, మీరిప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ 2 సార్లు వేయించుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ సార్లు వద్దు అని అన్నారు కదా, మరి ఒకసారికి ఇంజెక్షన్ కి ఇంకోసారి ఇంజెక్షన్ కి గ్యాప్ ఎంత ఉండాలంటారు?
0: నన్ను అడిగితే వీలైనంత వరకు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి వేయించుకోకపోవడమే మంచిదండి.
1: ఓకే.
0: ఇంకా కంపల్సరీ అయిన పరిస్థితుల్లో కొంచెం అఫోర్డబిలిటీ లేని వాళ్ళల్లో, విపరీతంగా నొప్పి తట్టుకోలేని వాళ్ళల్లో, అరుగుదల ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, లేదా భవిష్యత్తులో మేము మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటాము, ప్రస్తుతానికి మాకు కొంచెం నొప్పి తగ్గితే చాలు అనుకునే వాళ్ళల్లో 1 ఇంజెక్షన్ వరకు వేయొచ్చండి. లేదు అంటే 1 month gap 2 months gap లో వాళ్ళ సివియారిటీని బట్టి ఇంకొక ఇంజెక్షన్ వేయొచ్చు, కానీ వీలైనంత వరకు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వేయించుకోకపోవడమే మంచిదని నా ఒపీనియన్ అండి. హైలూరోనిక్ యాసిడ్, విస్కస్ ఇంజెక్షన్స్ అంటాము, అవి మీరు మంత్లీ మంత్లీ ఎన్ని వేయించుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది వేయించుకోకపోవడమే మంచిది. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వేయించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ జరిగి లోపల సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం, లోపల జాయింట్ అనేది సెప్టిక్ అవుతుందండి, అప్పుడు చాలా చాలా తీవ్రమైన పరిణామం అది. సో వీలైనంత వరకు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అవాయిడ్ చేయండి, వేయించుకోవద్దు. వీలైతే కొంచెం అఫోర్డబిలిటీ ఉంది అంటే stage 1, 2 విస్కస్ ఇంజెక్షన్స్ వేయించుకోండి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, కొంచెం సైక్లింగ్, ఎక్సర్సైజ్, నడక తగ్గించుకోవడము, కింద కూర్చునేది మానేయడము, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంచెం మోకాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. దాంతోపాటు కొంచెం విటమిన్ డి, కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ B12 ఇట్లాంటి స్ట్రెంగ్ అంటే బోన్ స్ట్రెంగ్, మజిల్ స్ట్రెంగ్, వీటికి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ స్టేజ్ లో అయితే ఏ ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సిన ఉన్న ఉపయోగం లేదండి, బెటర్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడమే ఉత్తమమైనది.
1: ఓకే డాక్టర్ గారు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోకపోవడం మంచిది అంటారు.
0: ఎగ్జాక్ట్లీ మేడం.
1: ఓకే అండి. అలాగే డాక్టర్ గారు, ఈ కాలంలో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి, కొంతమందికి సక్సెస్ కావటం లేదు, తర్వాత నడవలేకపోతున్నాం అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేయించుకోవచ్చు అంటారా లేదా?
0: 100% అండి, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది నేనైతే రికమెండ్ చేస్తానండి, కానీ ఎవరిలో చేయాలి, ఎవరిలో అంత రిజల్ట్ రాదు అనేది మనం ముందే అసెస్ చేయగలగాలి. చాలా మంది ఏంటంటే బయట అపోహలు, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ కాదు, మంచాల పడిపోవాల్సి వస్తుంది, నడవకూడదు, రెస్టే తీసుకోవాలి, ఇవన్నీ అపోహలు ఉంటాయండి. ముఖ్యంగా ఇవన్నీ అబద్దాలే. మనం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసేదే నడవడం కోసం, నార్మల్ యాక్టివిటీస్, వాళ్ళ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ చేయడం కోసమే మనం ఆపరేషన్ చేస్తాం. సో చేసిన మాక్సిమం 100లో 80 మంది 90 మందికి 100% సక్సెస్ అవుతాయండి. ఒకరిద్దరిని చూసుకుని ఏంటంటే జనాలందరూ అదొక భయం ఉంటుంది వాళ్ళకి. నిజంగానే ఆపరేషన్ అనేది కొంచెం పెద్ద ఆపరేషనే. బోన్స్ అనేవి కట్ చేస్తాము, కొత్త మెటల్ అనేది పెడతాము, సిమెంట్ పెడతాము. సో

0: వాటి వల్ల భయం అయితే ఉంటుంది, కానీ చాలామందిలో అంటే మనము చూసుకోగలగాలి, అంటే వాళ్ళలో థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా, బోన్ క్వాలిటీ చాలా వీక్ ఉందా, అన్కంట్రోల్డ్ షుగర్ ఉందా, ఇంకా ఒబేసిటీ చాలా చాలా బరువు ఉన్నారా, వీళ్ళల్లో ఏంటంటే కోమార్బిడ్ కండిషన్స్, గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు, బోన్ క్వాలిటీ సరిగా లేని వాళ్ళల్లో కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుందండి. కానీ మాక్సిమం మనుషుల్లో ఈ ఆపరేషన్ చేసేదే కారణం ఏంటంటే వాళ్ళు ఇంకొక 15-20 ఏళ్ళు హ్యాపీగా తిరగగలిగే వాళ్ళు. ఇప్పుడు చాలా మందికి ఏమవుతుంది, మోకాలు నొప్పుల వల్ల వాళ్ళు పెళ్లిళ్ళకి వెళ్లాలన్నా, ఇలా ఫంక్షన్స్ కి వెళ్లాలన్నా, టెంపుల్స్ కి వెళ్లాలన్నా, ఇంకేదన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్లాలన్నా చాలా మంది ఇంట్లోనే ఆగిపోతున్నారు 45-50 ఏళ్లకే. సో అలాంటి వాళ్ళల్లో మనం ప్రాపర్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తే సో వాళ్ళు హ్యాపీగా ఇంకొక 20 ఏళ్ళు యాక్టివ్ లైఫ్ ఉంటుంది, హాయిగా తిరగవచ్చు వాళ్ళు. సో మోకాళ్ళ ఉన్నప్పుడు వల్ల వాళ్ళ లైఫ్ ఆగిపోకుండా ఉండడం కోసమే మనం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఇప్పుడు చేస్తున్నాం.
1: మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎవరైనా సరే ప్రశాంతంగా చేయించుకోవచ్చు అని అంటారు.
0: ప్రశాంతంగా చేయించుకోవచ్చు అండి, భయపడాల్సిన అవసరం లేదు.
1: దానికంటూ ఒక సర్టన్ ఏజ్ ఉంటుందా సార్?
0: యూజువల్ గా యాక్టివ్ లైఫ్ మనం మెజర్ చేస్తామండి. అంటే యూజువల్ గా ఇప్పుడు 40-45 ఏళ్లకు 50 ఏళ్లకే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసే కారణం ఏంటంటే వాళ్ళు ఇంకొక 20 ఏళ్ళు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు తృప్తిగా లీడ్ చేయొచ్చు,
1: నడవగలుగుతారు,
0: వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు, పెళ్లిళ్ళకి వెళ్లాలన్నా టెంపుల్స్ కి వెళ్లాలన్నా మెట్లెక్కి దిగొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు వాళ్ళు.
1: అంటే ఆపరేషన్ తర్వాత వాళ్ళు సాఫీగా ఇంత ముందు ఎలా నడవగలుగుతున్నారు అలా నడవగలుగుతారు.
0: దానికోసమే మనం ఆపరేషన్ చేసేది. అలా వాళ్ళ పూర్వపు లైఫ్ ని వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం కోసమే మనం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తాం. సో 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి, ఇంకా లైఫ్ స్పాన్ తక్కువ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే కొంచెం వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో ఒక 1 మంత్ 2-3 వీక్స్ ఏంటంటే కొంచెం నొప్పి ఉంటుందండి మోకాళ్ళలో. అంటే ఆ నొప్పి కొంచెం టాలరేట్ చేయగలిగిన స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళకి, మోటివేటెడ్ పీపుల్ అనమాట. అంటే కొంతమందికి డిప్రెషన్ లో ఉంటారు, నాకేంటి ఇలా అయిపోయింది అనే డిప్రెషన్ లో కాకుండా పాజిటివ్ గా థింకింగ్ చేసే వాళ్ళల్లో మనం ఈ ఆపరేషన్ చేయడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి మోకాళ్ళ ఆ భయంతో నొప్పితో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏది చేయకుండా కాలు కదలకుండా అలాగే ఉండిపోతే ఏమవుతుందంటే స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, మోకాళ్ళ అనేది బిగుసుకుపోద్ది, మూమెంట్ అనేది రాదు, మనం చేసేదే మూమెంట్ కోసం. సో మనము సర్జరీ అవ్వాలి, దాంతో పాటు మనకు సర్జరీ చేయించుకున్న మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాజిటివ్ వేలో దాన్ని యాక్సెప్ట్ చేయగలిగి ఒక 1 మంత్ మంచి ఫిజియోథెరపీ అంటే ఏముండదండి, కాలు మడవడము చాపడము ఎక్సర్సైజ్ చేపిస్తాము, 4-5 మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కి దిగడం నేర్పిస్తాము. సో ఏంటంటే ఒక 1 మంత్ తర్వాత ఆటోమేటిక్ గా ఆ పెయిన్ లెవెల్స్ అనేవి చిన్న చిన్నగా తగ్గిపోతాయి. సో వాళ్ళు అనేది నార్మల్ యాక్టివిటీస్ కి వచ్చేస్తారు. ఒక 2-3 మంత్స్ కల్లా లోపల ఉన్న మెటల్ కూడా బోన్ తో అడ్జస్ట్ అయిపోతుంది, వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ ని లీడ్ చేసుకోవచ్చు వాళ్ళు.
1: ఓకే, అంటే ఆపరేషన్ అయిపోయిన ఒక 1 వీక్ ఇలాంటి ఫిజియోథెరపీ అన్ని కూడా స్టార్ట్ చేస్తారు మీరు?
0: ఇప్పుడు 1 వీక్ కూడా ఆగట్లేదండి, ఇప్పుడున్న రోజుల్లో నెక్స్ట్ డేనే నడిపిస్తున్నారు. అంటే ఫాస్ట్ ట్రాక్ అనస్థీషియా అంటాం అనమాట, అంటే మనకు వెన్నుపూసకి మత్తు ఉంటుంది కొంచెం, మత్తు ఉండడం వల్ల ఏంటంటే ఆపరేషన్ ఈ రోజు చేస్తే కొంతమంది ఈ రోజు ఈవినింగ్ కి నడిపిస్తున్నారు, లేదంటే రేపు మార్నింగ్ కి నడిపిస్తున్నారు.
1: కొంతమంది డాక్టర్ దగ్గర ఎంపడే మోకాలి మార్పిడి చేయాలంటారు, కొంతమంది ఏమో ఇప్పుడు ఇంజెక్షన్ ద్వారా తగ్గిపోతుంది అని అంటారు. అలాంటప్పుడు ఒక డాక్టర్ దగ్గరే కాకుండా ఇద్దరు ముగ్గురు డాక్టర్ దగ్గర సలహా తీసుకోవడం అవసరం అంటారా?
0: ఎగ్జాక్ట్లీ అండి, 100% అది పేషెంట్ కి హక్ అండి. అది ఒక డాక్టర్ దగ్గరే రెస్ట్రిక్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఒక డాక్టర్ సర్జరీ అని చెప్పారే అనుకోండి, ఇంకా సిటీలో 2-3 డాక్టర్స్ నైనా కలవచ్చు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు. అట్లా తీసుకుని ఏది బెస్ట్ అయితే, ఏది మ్యాచ్ అవుతుంది అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ ని బట్టి వాళ్ళకి నచ్చిన విధానాన్ని బట్టి సర్జరీ చేయించుకోవచ్చు అండి. ఒకరు చెప్పిన దాన్నే 100% మనం నమ్మాల్సిన అవసరం లేదు. సో 2-3 ఒపీనియన్స్ తీసుకోవచ్చు, కావాలంటే పేషెంట్ ఎంతమంది ఒపీనియన్ అయినా తీసుకోవచ్చు, చివరికి పేషెంట్ నచ్చింది ఆయన చేసుకుంటాడు.
1: ఓకే అండి, ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ తర్వాత కూడా ఎటువంటి వ్యాయామం చేయాలంటారు?
0: మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ తర్వాత యూజువల్ గా సెకండ్ డే నుంచే యాక్టివిటీ స్టార్ట్ చేపిస్తామండి. అంటే బెడ్ మీద నుంచే కాళ్ళు కిందికి వేలాడి తీసుకొచ్చుని కాళ్ళు మడవడము చాపడము దగ్గరికి అనుకోవడము 0-90 degrees అంటే కొంచెం గాల్లో స్ట్రైట్ గా నిలబెట్టి అలాగే ఒడిసి పట్టుకునేలాగా, అంటే మజిల్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజే ఉంటాయండి. చిన్న చిన్నగా నడక నేర్పిస్తాము, స్టాండ్ పట్టుకుని ఒక 4-5 మెట్లు ఉంటాయి, మెట్లెక్కిచ్చి దింపి అట్లాంటి యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాము. స్టాండ్ పట్టుకుని అంటే సైడ్ స్టాండ్స్ ఉంటాయి కదా, వాటిని పట్టు నడుస్తూ ఉండడము చిన్న చిన్న యాక్టివిటీస్ అండి. కానీ అదేంటంటే కొంచెం నొప్పి కలిగే విషయం ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళల్లో కొంచెం మోటివేట్ చేసి డాక్టరే కొంచెం దగ్గరుండి ఫిజియోథెరపీ చేపిస్తే ఆటోమేటిక్గా

0: టూ త్రీ డేస్ లో ఆ నొప్పి కూడా తగ్గిపోతుంది వాళ్ళకి.
1: మోకాలు నొప్పి చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా దాని కారణాన్ని తెలుసుకుని సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఇంజెక్షన్ చికిత్స విషయంలో స్వయంగా నిర్ణయం తీసుకోకుండా నిపుణుల సూచనలతో ముందుకు వెళ్లాలి. నొప్పిని భరించడం కాదు, కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. మీ మోకాళ్లను జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యంగా ఆనందంగా ప్రతి అడుగు ముందుకు వేయండి. మా మార్కాపురం 101.5 ఎఫ్ఎం కి విచ్చేసి శ్రోతలకు చాలా విలువైన సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదాలు.
0: థాంక్యూ మేడం, థాంక్యూ.
2: మీరు ఇంతవరకు మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాలు డాక్టర్ మోహన్ సాయి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి శ్రీలత కరేడ్ల.
1: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
3: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
3: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సినీ గీతాలు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

ఇప్పుడు విందాం మరో చిత్రగీతం, పసుపు పారాయణ చిత్రం కోసం పి. సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ సాంగ్ వినేద్దాం.

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం 101.5 FM భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన ప్రపంచ హృదయ దినోత్సవం గురించిన వివరాలు విందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తాయి ఈ దినోత్సవాన్ని. ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకుని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించటం కోసమే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గుండెపోటు, గుండె జబ్బుల నివారించటం కోసం 1946 జెనీవా దేశంలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటైంది. 1999 అప్పటి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరిపారు. అలా 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. గుండె జబ్బులు రావడానికి ముఖ్యమైన కారణాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, శారీరక శ్రమం లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, అలాగే అధిక ఒత్తిడి కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అయితే వీటిలో చాలా వరకు మన జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ద్వారా నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, తాజా కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలి. ఉప్పు, పంచదార వీటిని వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రాసెస్ చేసిన కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు. అలాగే మద్యపానం, ధూమపానం వంటివి మానేయాలి. అంతేకాదు రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ వంటి వాటిని క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవారు ప్రత్యేకంగా వైద్యుల సూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చక్కని జీవనశైలితో, మంచి ఆహారపు అంటే పోషక విలువలున్న ఆహారం అలవాటుతో ఆహారం తీసుకుని ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తిరిగి మసులుకోవాలి ప్రతి ఒక్కరూ. నేటి మాటలో ప్రపంచ హృదయ దినోత్సవం గురించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గజనీ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ ఆలపించిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. భావలహరి మృదుమధుర గీతమంజరి వింటూ ఉన్నారు. ముఖ్యంగా పొదుపు అంటే మనందరం కూడా డబ్బు ఆదా చేయటం మాత్రమే పొదుపు అనుకుంటాం. కానీ పొదుపు అంటే కేవలం డబ్బు ఆదా చేయటం మాత్రమే కాదు, విద్యుత్తు, నీరు, ఇంధనం, ఆహారం వంటి సహజ వనరులను కూడా జాగ్రత్తగా ఉపయోగించటం, ఇది కూడా పొదుపే. ఇది మన ఖర్చులను తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు వనరులను కాపాడుతుంది. అవసరం లేని చోట్ల లైట్లు, ఫ్యాన్లు, టీవీలు వెంటనే ఆఫ్ చేయటం, అలాగే ఎల్ఈడి బల్బులు ఉపయోగించటం, పగటిపూట వీలైనంత వరకు సహజ వెలుతురును ఉపయోగించటం, ఏసీని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించటం, అలాగే ఉపయోగించని ఛార్జర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్లో ఉంచకుండా తొలగించటం, ఇవన్నీ కూడా మనం విద్యుత్ను పొదుపు చేసిన వాళ్ళ మొత్తం ఇవన్నీ పాటిస్తే. కాబట్టి ఇలాంటివి కూడా పొదుపులో భాగమే. ఇప్పుడు విందాం. కొన్ని పాటలు మన పెదవులపై పలుకుతాయి, కొన్ని పాటలు మనసులో మౌనంగా మార్మోగుతాయి, మరికొన్ని పాటలు ప్రేమను పలికిస్తే ఇంకొన్ని విరహాన్ని వినిపిస్తాయి, కొన్ని బాల్యాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. అలాంటి ఓ సూపర్ హిట్ సాంగ్ అభినందన చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆచార్య యాత్రీయ గీతం, స్వరకల్పన ఇళయరాజా. ఇప్పుడు వినేద్దాం. మంచు కురిసే వెళ్ళు మల్లె విరిసేనెందుకు ఈ పాట వినేద్దాం.

భావల్హరి కార్యక్రమం వింటున్నారు. మీ అభిమాన మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా మరి పొదుపు గురించి మాట్లాడుకుంటున్నాం. పొదుపు అంటే కేవలం డబ్బు పొదుపు చేయటమే కాదు అని కూడా చెప్పుకున్నాం కదా. విద్యుత్ పొదుపు గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం, అలాగే నీటి పొదుపు. మనం చాలా వరకు ట్యాప్లు ఆన్ చేసి వేరే పని చేస్తూ ఉంటే నీళ్లు నిండిపోయి పోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ట్యాపులు ఎప్పటికప్పుడు కట్టేస్తూ ఉండాలి. అలాగే లీక్ అవుతున్న ట్యాప్లను వెంటనే మరమ్మతు చేయించుకోవాలి. అలాగే షవర్ బాత్ కాకుండా వీలునంత వరకు బకెట్తో స్నానం చేయడం ద్వారా నీటి వృధాను తగ్గించవచ్చు. ఇంట్లో ఉపయోగించిన నీటిని సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా మొక్కలకు వెళ్లేలా చూసుకోవాలి. అలాగే వర్షపు నీటిని సేకరించి ఆ పద్ధతిని ఎలా మనం వర్షపు నీటిని సేకరించి ఇంట్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఆ పద్ధతిని ప్రోత్సహించాలి.

కార్యక్రమంలో మరో సూపర్ హిట్ సాంగ్ విందాం. ప్రేమకు మాటలు అవసరం లేదు, ఒక చూపు చాలు, ఒక చిరునవ్వు చాలు, ఒక మధురమైన స్వరం చాలు. చెప్పలేని భావాలకు అక్షరాలు అద్దితే అది ప్రేమగీతమవుతుంది. ప్రేమలోని ఆనందం, ఎదురుచూపు, చిలిపితనం ఇవన్నీ కూడా ఒక పాటలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు విందాం అల్లరి బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం, స్వరకల్పన చక్రవర్తి.

భావలహరి కార్యక్రమంలో మరి పొదుపు అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం డబ్బు పొదుపు గురించి మాట్లాడుకుందాం. ప్రతి నెల ఆదాయం ఖర్చులను రాసుకుని బడ్జెట్ తయారు చేసుకుని ఆ బడ్జెట్ ప్రకారం వెళ్ళాలి. అవసరం ఉన్న వస్తువులు, కేవలం కోరికతో కొనాలనుకునే వస్తువులు రెండు రకాలు ఉంటాయి. కాబట్టి అవసరం ఉన్న వస్తువులే కొనుక్కోవాలి. అలాగే ఆహారాన్ని వృధా చేయకుండా అవసరమైనంత మాత్రమే కొనాలి. చిన్న మొత్తమైనా ప్రతి నెలా పొదుపు చేయటం అలవాటు చేసుకుంటే అది భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అనవసరమైన అప్పులు, అధిక వడ్డీ ఖర్చులను తగ్గించుకోవాలి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వెన్నెలకు ఒక రాగం ఉంటే వానకు ఒక తాళం ఉంటుంది. పూల పరిమళానికి, గాలి గుసగుసకు, పచ్చని ప్రకృతి అందాలకు కూడా ఒక సంగీతం ఉంటుంది. ఆ ప్రకృతి సౌందర్యాన్ని పదాల్లో బంధించి స్వరాల్లో పలికించినప్పుడు పుడుతుంది ఒక అందమైన గీతం. అలాంటి ఓ చక్కని పాట జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సుజాత ఆలపించిన ఈ పాట విందాం.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలి. కాగితాన్ని అవసరమైనంత మాత్రమే ఉపయోగించాలి. సాధ్యమైనప్పుడు నడక, సైకిల్ ఇవి ఖచ్చితంగా నడవాలి. సైకిల్ ఉపయోగించటం, వెహికల్స్ వాడటం తగ్గించటం. అలాగే వస్తువులను పాడయ్యే వరకు కాకుండా సాధ్యమైనంత కాలం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మరి కార్యక్రమంలో చివరిగా విందాం, చెట్టు కింద ప్లేడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వెన్నెలకంటి గీతం. స్వరకల్పన ఇళయరాజా.

భావలహరి మృదుమధుర గీతమంజరి మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ నుంచి రిలే.

0: abandoned due to inclement weather in the Aichi Nagoya. Meanwhile, India continued its impressive medal-winning run at the Asian Games in Aichi Nagoya, Japan, with athletes and shooters adding several medals to the country's tally. In athletics, India secured a double podium finish in the men's javelin throw. Yashveer Singh won the silver medal with a personal best effort of 85.72 meters, while Rohit Yadav claimed bronze with a throw of 84.35 meters. In the men's long jump, Sri Shankar Murli secured the silver medal with a best effort of 8.07 meters. Gulveer Singh also added another silver to his tally after finishing runner-up in the men's 1500 meters. He had earlier won silver in the men's 10,000 meters. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Abhishek. Ensure automated counter-terrorism response, Amit Shah tells top cops, leads the Statesman. To have worth listing, Noel submits Tata Sons revamp plan to Reserve Bank of India, reports the Times of India. Be selective in what you consume online, Nitin Nabin tells youth in Kolkata, reports the Tribune. How can children have social media accounts, asks Supreme Court, notes the Hindu. Government to pause 15.8 million unused Russian cards, states Hindustan Times. And finally, Taylor Swift becomes most awarded artist in MTV Video Music Awards history, writes the Indian Express, adding that the pop powerhouse dedicated her award to the ultimate showgirl, the late Dolly Parton. And with that, it's back to Abhishek.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Supreme Court asked Centre to consider exempting Class 6 students from CBSE's three-language policy this year. Indian Navy to host second edition of Commanders Conference 2026 in New Delhi from today till Thursday. Delhi government prepares tougher action plan to control air pollution in the national capital during the winter season. US waives tariff on specialty drugs imported from India and 19 other countries. An Indian men's cricket team advanced to semi-finals at the Asian Games in Japan. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and news on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి చిత్తూరు జిల్లా సమాచారాలకు వింటారు.
3: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్న ముఖ్యమంత్రి, పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట ఫుడ్ కమిషన్ సభ్యులు, కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. 2023-24 నుంచి 2025-26 మధ్య నియోజకవర్గ స్థూల దేశీయోత్పత్తి 38% పెరిగి 7,334 కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు. తలసరి ఆదాయం 35% పెరిగి 2,13,994 రూపాయలకు చేరిందని తెలిపారు. 31 పరిశ్రమల ద్వారా 9,872 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 80,124 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కుప్పాన్ని నెట్ జీరో నియోజకవర్గంగా అభివృద్ది చేయడంతో పాటు ఇళ్లు, రహదారులు, వీధి దీపాలు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలోని కొత్తకోట గ్రామంలో పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుర్తించిన లోటుపాట్లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం లేదా అవకతవకలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి భారతీయ సూచించారు. చిత్తూరు నగర శివారులోని దొడ్డిపల్లె ప్రకాశం విద్య

న్యాయాలయంలో ప్రజలు పర్యావరణం అభివృద్ది కోసం న్యాయ అక్షరాస్యత అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పరిచయాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిత్తూరులో జిల్లా ఆర్కిటెక్ట్స్ అండ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కె హేమలత ముఖ్య అతిథులుగా హాజరై భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, దేశ అభివృద్దిలో ఇంజనీర్లు, ఆర్కిటెక్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని నాణ్యమైన నిర్మాణాలు, నూతన ఆవిష్కరణలకు ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. మానవ జీవన వికాసానికి విద్య శక్తివంతమైన సాధనమని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని గ్రీమ్స్పేట మున్సిపల్ హైస్కూల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తూ విద్య, అక్షరాస్యత ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. డప్పు కళాకారులు, చర్మకారులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట సామాజిక బోర్డు చైర్మన్ బాలకోటయ్య తెలిపారు. అర్హత కలిగిన వారు స్వీయ ధృవీకరణ పత్రంతో గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో స్వర్ణ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 6254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మీరింతవరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859.
2: టిగు గారు, 100 గ్రాముల లడ్డు ఇవ్వండి.
3: 1 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా? ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్ బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
1: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో.
6: హలో, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? అశోక్ గారేనా?
6: అవును మేడం.
1: ఓకే, అశోక్ గారు ఎలా ఉన్నారు?
6: మేడం బాగున్నాం మేడం.
1: ఓకే, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
6: ఈరోజు మేడం భక్త కనప్ప మూవీదా మేడం.
1: అందులో ఏ పాట అండి?
6: ఆకాశం దించాలా అనే సాంగ్ ఉంది మేడం.
1: ఓకే, వింటున్నారా మార్కాపురం ఎఫ్ఎం?
6: వింటున్నాను మేడం. బాల హెల్లో మంచి మంచి సాంగ్స్ చెప్పారు, మంచి మెసేజ్ చెప్పారు మేడం పొత్తు గురించి.
1: ఓకే,
6: ఆశలు హద్దులు దాటితే అప్పులు లక్షలు దాటుతాయి అనే విధంగా చాలా బాగా చెప్పారు మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే కంటిన్యూగా వింటూ ఉండండి. కొత్త కొత్త కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి అక్టోబర్ నుంచి. చక్కగా మరి చిట్టి పలకలు అనే ప్రోగ్రామ్ కొత్తగా సండే వస్తుంది, చిన్నపిల్లలు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే అన్ని కార్యక్రమాలు

0: క్రమాలు మారుతున్నాయి. చక్కగా వినండి, మరి మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. వస్తుందండి, మరి మీరు కోరిన పాట విందామా మరి. థ్యాంక్ యూ.
1: ఓకే మేడం, వాటర్ గురించి కూడా బాగా చెప్పారు, బాగా చెప్పారు మేడం.
0: ఏంటండి?
1: నీటి పొదుపు గురించి కూడా బాగా చెప్పారు మేడం.
0: అవునా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీకు నచ్చినందుకు. ప్రోగ్రామ్
1: నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మేడం.
0: చెప్పండి.
1: తీర్చలేని రుణము, మొయలేని బరువు రెండు ప్రమాదకరమే మేడం.
0: అవునవును, కరెక్ట్ చెప్పారండి. అవును, తీర్చలేని రుణము, మొయలేని బరువు.
1: అవును మేడం,
0: బాగా చెప్పారు అశోక్ గారు.
1: అది కూడా మీరు చెప్పిన దాంట్లో భాగమే మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ.
1: పొదుపు విషయంలో చెప్పారు కదా,
0: పొదుపు అనేది అదే కేవలం ధనమే కాదు, విద్యుత్తు, వాటర్, తర్వాత ప్లాస్టిక్ వినియోగం, వీటిని కవర్లు వాడకుండా వెళ్ళటం, అన్ని కూడా మనం పర్యావరణం కాపాడుకుంటే మనల్ని అది రక్షిస్తుంది కదా.
1: అవును మేడం, పర్యావరణం మనం ఎంతగా మనం సేవ్ చేస్తే అది
0: మనల్ని రక్షిస్తుంది. ఓకే అండి, పాట విందామా మరి. థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో, నమస్కారం. గుడ్ మార్నింగ్. శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు మేడం.
0: ఓకే. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు బాగున్నారండి?
1: చాలా బాగున్నాయి మేడం. చాలా ఫోన్ చేసి మధ్యలో చేస్తున్నాం మేడం.
0: అవునవును. చాలా రోజులు గ్యాప్ తీసుకున్నారు.
1: చాలా సంవత్సరాలు మేడం.
0: ఓకే. ఇవాళ ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు రాముడు గారు?
1: విక్టర్ వెంకటేష్ గారు నటించిన చిత్రం వాసు.
0: వాసులో ఏ పాట అండి?
1: పాటకు ప్రాణం పల్లవి అయితే అనే పాట. విశాఖ బాగుంటుంది మేడం.
0: ఓకే. మరి ఈ మధ్య కాలంలో కాల్ చేయలేదు కదా, రేడియో వింటున్నారా? మార్కాపూర్ ఎఫ్ఎం
1: వింటున్నాయి మేడం. వార్తలు అవన్నీ వింటున్నాయి మేడం. అన్ని
0: వింటున్నారు కానీ కాల్ చేయలేదు. అంతే,
1: పరిస్థితులు సరిపోవడం లేదు మేడం.
0: అవునా?
1: కొద్దిగా ఇల్లు పనులు, పిల్లలకు కరాటే కోచింగ్ లో పనిలో ఉన్నా నాకు టైం దొరకలేదు మేడం.
0: అవునా? ఓకే, చాలా సంతోషం. మరి రెగ్యులర్ గా ఇంక ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉండండి, గ్యాప్ తీసుకుంటూ ఫోన్ చేస్తూ ఉండండి.
1: కోరుకుంటున్న శ్రోతలు మేడం,
0: చెప్పండి.
1: ఇప్పుడు నారాయణ, డొంకేశ్వర సత్యనారాయణ గారు, మాడబోయిన పాలం పోలయ్య గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికోసం
0: మీకోసం వచ్చేస్తుంది పాట. విందాం. థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హలో.
4: హలో, నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
3: నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మీ పేరు?
4: నా పేరు రమేష్ మేడం. నిర్మల్ జిల్లా కుబేర్ మండల పాడేక గ్రామం.
3: రమేష్ గారు ఏం చేస్తుంటారు మీరు?
4: ఓకే,
3: వింటుంటారా మార్కపుర ఎఫ్ఎం?
4: అవును మేడం, ఎందుకంటే ఇప్పుడు ఇంత బిజీ ఉంది కూడా పొద్దు అదే మార్నింగ్ టైమ్ లో మాకు బిజీ ఉంటుంది, అయినా కానీ ట్రై చేస్తున్నాను మేడం. లక్కీగా కలిసింది నా అదృష్టం.
3: ఓకే, చాలా హ్యాపీ వాళ్ళు మీరు.
4: అవును మేడం.
3: ఓకే, చిత్ర నుంచి పాట కావాలండి.
4: నాకు నరసింహనాయుడు సినిమ నుంచి నాదిరి నందన నాదిరి నందన నడిమే నా జూపు అందం తెలుక్కుపోతుంటే ఆ పాట వాళ్ళు.
3: తప్పకుండా వినిపిస్తామండి రమేష్ గారు. ఈ పాట మీకోసమేనా? శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
4: మేడం మాణిక్యరావు, అలాగే అశోక్, రామయ్య అందరి కోసం మేడం.
3: ఓకే, అందరి కోసం పాట వచ్చేస్తుంది, విందాం. థ్యాంక్ యూ.
4: థ్యాంక్ యూ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్. హలో హలో
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు?
1: ధనలక్ష్మి మేడం.
0: ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మార్తాపురం మేడం.
0: ఓకే, చెప్పండి, వాళ్ళ ఏ పాట వినాలనుకుంటున్నారు ధనలక్ష్మి గారు?
1: రాజ సినిమాలో పల్లవి తొలి రాగం మేడం.
0: ఓకే, రేడియో కార్యక్రమాలు అన్ని వింటున్నారా మార్కపుర ఎఫ్ఎం?
1: వింటాం మేడం.
0: ఓకే, ఈ పాట బాగా ఇష్టమా మీకు?
1: అవును మేడం.
0: ఓకే, వచ్చేస్తుంది ఈ పాట, మరి రాజ చిత్రం నుంచి విందామా?
1: ఓకే మేడం.
0: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో, నమస్తే. శుభోదయం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నుంచి మస్తాన్ భాషా మేడం.
0: మస్తాన్ భాషా గారు, ఓకే. చెప్పండి, వాళ్ళ ఏ పాట? బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: వింటూ ఉంటారా మార్కాపూర్ ఎఫ్ఎం రెగ్యులర్ గా?
1: రెగ్యులర్ గా వెళ్ళే మేడం, అప్పుడప్పుడు వింటుంటాం. మాకు మార్కాపురంలో మా ఫ్రెండ్ ఉండడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. అశోక్ గారు,
0: ఓకే ఓకే,
1: మీ అదే మీకు రెగ్యులర్ గా వినే శ్రోత అశోక్ గారు,
0: ఓకే అండి.
1: మాకు సంతోషం. మా ఫ్రెండ్స్ అందరికి శుభోదయం, హాయ్. స్పెషల్ గా మా మార్కాపురంలో ఉన్న అశోక్ గారికి శుభోదయం, హాయ్.
0: ఓకే అండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు?
1: గోవుల గోపన్న సినిమాలో నుంచి వినరా వినరా నటుడా తెలుసుకోరా అమరుడా ఆ పాట మేడం. ఏ స్వార్థం లేకుండా మన కోసం మూగ జీవాలు ఎంతో కష్టపడుతున్నాయి, వాటికి తెలియదు పాపం వాటి మీద మనం ఎంత ఆదాయం తింటున్నామో అవన్నీ. నిస్వార్థంగా కల్లా కపటం లేకుండా ఎవరికైనా తారతమ్యం లేకుండా కరెక్ట్ గా చేస్తున్నాయి మేడం. ఒక మనిషి మాత్రం స్వార్థాలు భేదాలు మనస్పర్ధలు పెట్టుకుని ఒక మనిషి తయారు చేసిన డబ్బు కాగితం కోసం మనిషి రకరకాలుగా రంగులు మారుస్తున్నాడు. ఇలా కాకుండా ఒక ఆవు ఎన్నో ఎన్నో చెప్తుంది, దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి.
0: చాలా మంచి పాట అండి, ఇందులో సాహిత్యంలో చాలా మంచి ఆ గోవుల గురించి చాలా బాగా రాశారు కవి.
1: ఈ రాసిన రచయిత గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏంటంటే చాలా అర్థం రాశారు మేడం. లాస్ట్ కి చనిపోయినప్పటి కూడాను నా
0: ఈ పాట ఎవరు రాశారో తెలుసా మీకు? ఈ పాట ఎవరు రాశారో తెలుసా?
1: లేదు మేడం.
0: తెలీదా? కొసరాజు గారు
1: మేడం.
0: కొసరాజు గారు,
1: కొసరాజు గారు,
0: కేవి మహదేవన్ గారి స్వరకల్పన. మంచి పాట, అర్థవంతమైన పాట విందాం మరి. థ్యాంక్ యూ.
1: విందాం మేడం.
0: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు? ఈశ్వరి గారు. ఎక్కడి నుంచి అండి?
1: పుల్లల చెరువు నుంచి అండి.
0: పుల్లల చెరువు నుంచి. ఇదే ఫస్ట్?

0: మాట్లాడుతున్నారా?
1: ఇది రెండోసారి అండి.
0: అదే అదే, కొత్తగా వినిపిస్తోంది మీ పేరు.
1: అవునండి.
0: ఆకాశవాణికి కొత్త శ్రోత ఈశ్వరి గారు, మార్కాపూర్ ఎఫ్ఎం కి కొత్త శ్రోత. మరి మహిళల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయండి మనకి. సోమవారము అలాగే శుక్రవారము, బుధవారం 9:30 వస్తుంది ప్రోగ్రామ్. వింటూ ఉండండి రేడియో, వింటూ కంటిన్యూగా.
1: అవునండి, చాలా చాలా మీరు బాగా చెప్తున్నారు. వినుకుంటే ఎలా కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవలేదండి.
0: అవును, ఇప్పుడు హ్యాపీ కదా?
1: చాలా హ్యాపీ అండి.
0: ఓకే, ఈ ఈ సంతోషమైన సందర్భంలో ఏ పాట వినాలనుకుంటున్నారు మరి?
1: చిరంజీవి రాధికా, అది సినిమా అండి, అభిలాష్. నవ్వింది మల్లెచెండు సాంగ్ కావాలండి.
0: నవ్వింది మల్లెచెండు అనే పాట. మీ ఉత్సాహం ఆనందం అంతా ఈ పాటలో తెలుస్తుంది. మీకు ఆ పాట ఎందుకు కోరుతున్నారో అర్థమైపోతుంది.
1: అవునండి,
0: చాలా చాలా మా బాగా ఉత్సాహంగా ఉంటుంది కదా పాట అది.
1: అవునండి, అందుకే అడుగుతున్నానండి.
0: ఆ ఆనందం అంతా మీ పాటలో తెలియాలి.
1: అవునండి.
0: ఓకే, ఈశ్వరి గారు ఏం చేస్తుంటారు మీరు?
1: పొలం పనండి.
0: ఓకే ఓకే, రెగ్యులర్ గా ఇలాగే అప్పుడప్పుడు కాస్త గ్యాప్ తీసుకుంటూ శ్రోతలతో మాట్లాడుతూ ఉండండి, మాతో కొత్త శ్రోతలు. మీరు రేడియో కార్యక్రమాలన్నీ వింటూ ఉండండి, మహిళా కార్యక్రమాలు కూడా వస్తూ ఉంటాయి తప్పకుండా. థ్యాంక్ యూ, మరి పాట విందామా?
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సురేష్ మేడం, మార్కాపూర్ నుంచి.
0: మార్కాపూర్ నుంచి సురేష్ గారు. సురేష్ గారు, మీరు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి కదా కాల్ చేశారు కదా ఇంతకుముందు హైదరాబాద్ నుంచి?
1: Yes, yes, madam.
0: Okay, okay. మార్కాపూర్ వాసులు?
1: Yes, madam. మార్కాపూర్ రెసిడెంట్.
0: Okay, okay, okay అండి. ప్రెజెంట్ మార్కాపూర్ నుంచి కాల్ చేస్తున్నారు?
1: Yes, madam.
0: Okay, ఏ పాట వినాలనుకుంటున్నారండి ఇవాళ?
1: అన్నమయ్య మేడం, అన్నమయ్య మూవీలో.
0: అన్నమయ్య మూవీలో ఏ పాట కావాలండి?
1: నిగమా నిగమా.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. ఈ పాట మీకోసమేనా, ఎవరైనా ఉన్నారా శ్రోతలు?
1: మోస్ట్లీ అందరు అమ్మాయిలకి ఫేవరెట్ మేడం. ఇది
0: అందరు అమ్మాయిలకి ఫేవరెటా?
1: ఆ ఉంటది మేడం, మోస్ట్లీ.
0: నిజంగా అండి, చాలా మంచి పాట, అందరికి ఇష్టమైన పాట కోరారు. విందాం మరి సురేష్ గారు. థ్యాంక్ యూ.

0: హలో హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కడప శ్వాస ఓబుల్రెడ్డి మేడం.
0: ఓకే, ఓబుల్రెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: గడుసమ్మ చిత్రంలో సుశీల బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, కోడి పుంగు కుక్కరుకో కొగిలమ్మ కుక్కురుకు అనే పాట కావాలి మేడం.
0: ఓ, అరుదైన పాట కోరుతున్నారండి ఓబుల్రెడ్డి గారు. బాగా ఇష్టం ఆ పాట అంటే?
1: బాగుంది మేడం ఆ పాట. అప్పుడు నేను చిన్నప్పుడు ఇదే ఆ పాట ఎక్కువ వేసేవాళ్ళు కడపలో.
0: అవునా, ఎంత ఏజ్ ఉంటుంది మీకు?
1: ఇప్పుడు 58 మేడం.
0: ఎప్పటి నుంచి వింటున్నారు రేడియో?
1: నేను 75-76 నుండి వింటున్నాను మేడం.
0: ఓ, చాలా కాలం నుంచి రేడియో వింటాం అలవాటు మీకు.
1: నాకు పాత వాళ్ళు కనుక కడపలో బాగా మంచి పాటలు వేసేవాళ్ళు మేడం అప్పుడు.
0: ఓకే ఓబుల్రెడ్డి గారు, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందామా? మరి
1: పేర్లు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: చంద్రశేఖరు.
0: చెప్పండి.
1: విశ్వనాథు, కార్తీకు, సాయి, సుధాకరు, హరి, భాస్కరు, ఎంగట్రావు, నా మిగతా వాళ్ళందరి కోసం మేడం.
0: ఓకే, పాట వచ్చేస్తుంది, విందాం. థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం.
0: బాయ్.
2: కొడి పుంజు కోకిలమ్మ, కొడి పుంజు కొక్కరుతో కోకిలమ్మ కుమ్ముకు ఇడువచ్చి ఇలా వేస్తే జోడు కోసం సై సై.

హలో హలో

0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నా పేరు వెంకటరమణ మేడం.
0: వెంకటరమణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నందమండలం కడప నుండి చేస్తున్నాను మేడం.
0: ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు వెంకటరమణ గారు?
1: బంగారు బాబు సినిమాలో పాట కావాలి మేడం.
0: బంగారు బాబులో ఏ పాట అండి?
1: బెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. మార్కాపూర్ ఎఫ్ఎం రెగ్యులర్ గా వింటూ ఉంటారా?
1: యాప్ లో వింటాను మేడం.
0: యాప్ లో వింటారు? ఓకే ఓకే అండి. పాట వచ్చేస్తుంది.
1: బ్లైండ్ పర్సన్ మేడం నేను.
0: అవునా?
1: అవును మేడం, కళ్ళు కనిపించవు. మామూలుగా వింటూ ఉంటాను మేడం. ఎవరి దగ్గర యాప్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుని వింటాను.
0: ఓకే అండి. ఇంతకుముందు మాట్లాడారా మరి మార్కాపూర్?
1: లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం మేడం.
0: ఓ, చాలా సంతోషం అండి. మరి మీరు కోరిన పాట వచ్చేస్తుంది వెంకటరమణ గారు, విందామా?
1: ఓకే మేడం, కోరిన శ్రోతల పేరు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: కార్తీకు, శ్యాము, బాలాజీ, రమేష్, గోబులెడ్డిన మరియు విశ్వనాథ్ సారు, వీళ్ళందరి కోసం మేడం.
0: ఓకే, అందరి కోసం వెంకటరమణ గారి కోసం పాట వచ్చేస్తుంది, విందాం. థ్యాంక్ యూ.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.
2: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా.

పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తి పోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తి

హలో హలో హలో నమస్తే అండి. శ్రీనివాసులు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాయవరం నుంచి. ఏ చిత్రం నుంచి పాట కావాలండి? పదహారేళ్ల వయసు నుంచి. ఏ పాట అండి? ఓకే, తప్పకుండా వినిపిస్తాం. పాట వచ్చేస్తుంది, విందామా? థ్యాంక్ యూ.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం.

0: ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో ముందుగా విందాం ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి శ్రీమతి ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం.
1: మార్కాపురం ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. నా పేరు ఉమాజ్యోతి. నేను ఈరోజు చెప్పబోయే అంశం ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి. ఈ చెత్త సమస్య ఇంతింత కాదయ. మనిషి జీవితం ఇప్పుడు సాంకేతికత చుట్టూ తిరుగుతోంది. తెల్లారి లేచిన దగ్గర నుంచి మనం సమాచారానికి, సౌకర్యానికి, విజ్ఞానానికి, వినోదానికి వాడే ప్రతి వస్తువు సాంకేతిక అభివృద్ధి మీద ఆధారపడినదే. ఆ సాంకేతికత ఏ రోజుకా రోజు కొత్త కొత్త కోణాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ అభివృద్ధిని అందిపుచ్చుకోవాలంటే పాతవాటి స్థానంలో కొత్త ఉపకరణాలను కొంటూనే ఉండాలి. మన చేతిలోని స్మార్ట్ ఫోన్తో మొదలుపెట్టి టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, ఓవెన్, లైట్స్, బ్యాటరీ, ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ బ్యాటరీలతో పనిచేసే ఉపకరణాలన్నింటినీ వాటి జీవితకాలం ముగిసో లేక పనిచేయడం లేదనో, పాత మోడల్ అయిపోయాయనో పారేస్తే అవన్నీ ఈ చెత్త అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ కిందికి వస్తాయి. భూతాపం పెరుగుదలలో, పర్యావరణ కాలుష్యంలో ఈ చెత్త ఇతోధిక పాత్ర పోషిస్తోంది. తాజా అంచనాల ప్రకారం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా పోగుపడిన ఈ చెత్త 53.6 మిలియన్ టన్నులు. ఏడాదికేడాది ఈ చెత్త కొండలా పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అంటే ప్రపంచంలో ప్రతి మనిషి దాదాపు 7 కిలోల ఈ చెత్తను పోగు చేస్తున్నట్లు లెక్క. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ట్యాబ్స్, డిజిటల్ కెమెరాస్, ఎలక్ట్రానిక్ టాయ్స్ తదితర వస్తువులు, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాలు ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో తయారవుతున్నాయి. కొత్తగా ఎన్ని తయారవుతున్నాయో అందుకు తగ్గట్లే పాత పడినవి, పనికి రాకుండా పోయినవి చెత్తబుట్టలకు చేరుకుంటున్నాయి. ఇళ్లలో పేరుకునే రోజువారీ చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాల కంటే ఈ చెత్త పర్యావరణానికి మరింత హాని కలిగిస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్లాటినం, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు మాత్రమే కాదు, సీసం, తగరం, పాదరసం, ఆర్సెనిక్, క్యాడ్మియం, లిథియం వంటి ప్రమాదకరమైన భార లోహాలు కూడా ఉంటాయి. ఒక్క సాధారణ మొబైల్ సర్క్యూట్ బోర్డులో 16 వేర్వేరు లోహాలు ఉంటాయి. ఇవి నేలలోకి చేరుకుంటే భూసారం క్షీణిస్తుంది, జలాశయాల్లో చేరుకుంటే తాగునీటి కాలుష్యం తప్పదు, చివరకు సముద్రాల్లోకి చేరినా అక్కడ జీవించే జలచరాల మనుగడకు ముప్పు కలుగుతుంది. ఈ వేస్టేజ్లో ప్రపంచంలోనే మన దేశం 3వ స్థానంలో ఉంది. మొదటి 2వ స్థానాలలో చైనా.

అమెరికా ఉన్నాయి. చైనాలో అత్యధికంగా 10.1 టన్నులు, అమెరికాలో 8.9 మిలియన్ టన్నులు కాగా భారత్లో 3.2 మిలియన్ టన్నులు పోగుపడినట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిమాణం వచ్చే కొద్దీ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. కాగా అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ దేశంలో పేరుకుపోయిన ఈ చెత్తను తమ దేశంలోనే రీసైకిల్ చేసే ప్రయత్నాలు చేయకుండా నిరుపేద దేశాలకు తరలిస్తున్నాయి. ఈ పరిస్థితికి ఉదాహరణ చెప్పుకోవాలంటే నిరుపేద ఆఫ్రికా దేశమైన ఘనాలు అగ్రరాజ్యాలు పోగేస్తున్న ఈ చెత్త గురించి 2018లో వెల్కమ్ టు సోడమ్ అనే డాక్యుమెంటరీ విడుదల చేశారు. దీనిలో విషపూరితమైన ఈ చెత్త కుప్పల మధ్య అక్కడి పిల్లలు కాలం గడుపుతున్న దృశ్యాలు కరచివేస్తాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి విలువైన లోహాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యే కార్మికులు తలనొప్పి, శ్వాసకోశ వ్యాధులు, ఛాతి నొప్పి, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతున్నారు. అంతేకాదు, ఆయా మూలకాలు, ప్లాస్టిక్స్ కలిసి క్యాన్సర్ కారకాలను గాలిలోకి, భూమిలోకి విడుదల చేస్తున్నాయి. ఏటా పోగవుతున్న ఈ చెత్తను రీసైక్లింగ్ కోసం సేకరించే శ్రద్ధ కూడా మన దేశంలో పూర్తిగా కొరవడింది. ఎలక్ట్రానిక్ వేస్ట్ను సేకరించే డంపులు మన దేశంలో చాలా చోట్లనే ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా పెద్దది ఢిల్లీ దగ్గర సీలంపూర్లో ఉంది. అక్కడ రోడ్ల మీద, ఇళ్లలో ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా ఎలక్ట్రానిక్ పరికరాలు పడి ఉంటాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి లారీల్లో ఈ చెత్త ఇక్కడకు చేరుతుంది. ఒక్కొక్క లారీలో దాదాపు 10 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉంటాయి. వాటి నుంచి పనికొచ్చే భాగాలను తీసుకుని మళ్లీ కొత్త పరికరాన్ని అసెంబుల్ చేసి తిరిగి అమ్ముతారు. లోహాలను సేకరిస్తారు. పనికి వచ్చే భాగాలను వేరే చేశాక పనికిరాని చెత్తనంతటిని లారీల్లోకి ఎక్కించి అడవుల్లోకి తీసుకువెళ్లి తగలబెడతారు. కొన్ని కాలిపోతాయి, కాలనివి అలాగే పడి ఉంటాయి. దీనివల్ల పర్యావరణంలోకి విషవాయువులు విడుదలవుతాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో అగ్రభాగంలో ఉన్నవి మాత్రము స్మార్ట్ ఫోన్లే. గతేడాది మన దేశంలోకి 15 కోట్ల ఫోన్లు దిగుమతి అయ్యాయి. అంటే దాదాపు వాటికి సమానంగా పాత ఫోన్లు చెత్తబుట్టల్లోకి చేరుతున్నాయనే కదా అర్థం. ఒక్క అమెరికాలోనే రోజుకి 4 లక్షల ఫోన్లు చెత్తబుట్టలో చేరుతున్నాయనే అంచనా. ఫోన్లే ఇన్ని ఉంటే ఇక పరిశ్రమల్లోనూ, కార్యాలయాల్లోనూ, ఇళ్లలోనూ వాడి పారవేసే ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కలిపితే ఎంత చెత్త అవుతుంది. అందుకే ఎలక్ట్రానిక్ వ్యర్థాల సునామీ ప్రపంచాన్ని ముంచేస్తుంది అని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. ఏ వస్తువునైనా జీవితకాలం అయిపోయాక పారేయక తప్పదు. అలా పారేయడం కాస్త బాధ్యతగా చేయాలి. ఎందుకంటే లోహాలను గనుల్లోంచి తవ్వి తీయడానికయ్యే ఖర్చు కన్నా విద్యుత్ పరికరాల్లో ఒకసారి ఉపయోగించిన వాటిని తిరిగి వాడుకోవడం చౌక, పైగా నాణ్యమైనది కూడా. కాబట్టి ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల జరుగుతున్న హానిని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. మొదట వ్యక్తిగతంగా ఆయా వస్తువుల జీవితకాలం పూర్తయ్యే వరకు వినియోగించాలి. పాడైపోయిన వస్తువుల్ని ఇంట్లో ఓ మూల పడేసి ఉంచడం, చెత్తబుట్టలో పడేయడం ఏది మంచిది కాదు. వాటిని రీసైక్లింగ్ చేసే సంస్థలకు అందచేయాలి. 1 మిలియన్ సెల్ ఫోన్స్ రీసైకిల్ చేస్తే 16,000 కిలోల రాగి, 350 కిలోల వెండి, 34 కిలోల బంగారం, 15 కిలోల పెలాడియం వంటి లోహాలు లభిస్తాయట. అంతేకాదు, మన దేశంలోని బెంగళూరులో ఏటా 40,000 కంప్యూటర్లను పారవేస్తారట. వాటి నుంచి 1,000 టన్నుల ప్లాస్టిక్, 300 టన్నుల సీసం, 350 టన్నుల రాగి, 43 టన్నుల నికెల్ తీయవచ్చునని అంచనా. అందుకే ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ రీసైక్లింగ్ చేయడం చాలా అవసరం. దీనిలో భాగంగానే కొన్ని కంపెనీలు కొత్తది అమ్మేటప్పుడు పాతదాన్ని తీసుకుని ధర తగ్గిస్తున్నాయి. ధరతో సంబంధం లేకుండా పాత వాటిని ఇచ్చేవేయడం మన బాధ్యత. అయితే వాటిని సరైన పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయించడం కంపెనీల బాధ్యత. ఈ రీసైక్లింగ్ విషయంలో జపాన్ ప్రపంచం మొత్తానికే ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ జరిగిన ఒలింపిక్స్కి సంబంధించిన పథకాలను పూర్తిగా ఈ వ్యర్థాలతోనే తయారు చేయించిందట. ప్రస్తుతం అనేక దేశాలు ఎలక్ట్రానిక్ పరికరాల రీసైక్లింగ్ ఖర్చును కూడా ఉత్పత్తిదారులే భరించేలా చట్టాలు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. ఇందులో భాగంగా నోకియా వంటి దిగ్గజ సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి తమ కేర్ సెంటర్ల నుండి ప్రత్యేకమైన కేంద్రాల ద్వారా పాత ఫోన్లను సేకరించి ఆ ఫోన్ల నుండి విడదీసిన భాగాలను, లోహాలను ఉపయోగించి కొత్త ఫోన్లను తయారు చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారత ప్రభుత్వం కూడా ఈ
వ్యర్థాలను తగ్గించడానికి, రీసైక్లింగ్ చేయడానికి

0: ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా 2016లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని విడుదల చేసింది. వాటి ప్రకారం ఉత్పత్తిదారులు తమ మార్కెట్ భాగస్వామ్యానికి తగ్గట్లుగా ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేయించాలి. తమ అమ్మకాల్లో కనీసం 20% పైగా జీవితకాలం ముగిసిన వస్తువుల్ని తిరిగి తీసుకోవాలి. వీటన్నింటినీ సరిగ్గా అమలు చేస్తే ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను కొంతవరకు తగ్గించిన వారమవుతాం. అప్పుడే భావితరాలను ఎలక్ట్రానిక్ వేస్టేజ్ సునామీ నుండి రక్షించగలుగుతాం. సెలవు.
1: మీరు ఇంతవరకు ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి శ్రీమతి ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీమతి బి పార్వతి గారి స్వీయగానాలు.
1: శ్రోతలందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేనే స్వయంగా రాసి స్వరపరిచిన 4 పాటల్ని పాడబోతున్నాను. తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని చేరుకోలేని కలుసుకోలేని కథానాయిక తన బాధను వ్యక్తపరుస్తున్న ఈ గీతం మీకోసం. గో

తను ఇష్టపడుతున్న అమ్మాయిని పొగుడుతూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ కథానాయకుడు జానపద శైలిలో పాడుతున్న ఈ గీతం శ్రోతలందరి కోసం.

ఎర్రాని కుర్రదాన కలువంటి కళ్ళదాన, ఎర్రాని కుర్రదాన కలువంటి కళ్ళదాన, నీ నుదిటి పైన మెరియానే సుక్కబొట్టుకానా నాంచారీ.

సంపంగి ముక్కుదాన సుక్కాని సూపుదాన సంపంగి ముక్కుదాన సుక్కాని సూపుదాన నీ శంఖ మంటి మెడలో ముత్యాల దండకాన నాంచారీ.

మల్లంటి మనసుదాన మెరు పంటి నడకదాన, మల్లంటి మనసుదాన మెరు పంటి నడకదాన, నీ కాలి అందెలో నా సిరి మువ్వ నేను కానా నాంచారీ.

నడుముదాన సిన్నమ్మో. స్నేహం ఒక అనిర్వచనీయమైన అద్భుతమైన బంధం. తన స్నేహితుడు నిస్వార్థంగా ఏ ప్రతిఫలం ఆశించకుండా తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక స్నేహితురాలు ఆలపిస్తున్న మనోహర గీతం.

పాఠశాల విద్య ముగించుకొని పై చదువులకు వెళ్ళు విద్యార్థులను ఆశీర్వదిస్తూ ఒక ఉపాధ్యాయుని పాడుతున్న గీతం మీ అందరి కోసం.

0: అందరికీ ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు శ్రీమతి బి పార్వతి గారి స్వీయగానం విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తోంది. మరి కొంచెం సేపట్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. అతిథి సాధినేని యామిని శర్మ గారు, బీజేపీ జాతీయ కౌన్సిలర్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిచయకర్త కె రాణిగారు.

0: తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమానికి 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నాటి నుండి నేటి వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛభారత్ మిషన్ అమలు గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
3: నమస్కారం అండి.
2: యామిని గారు, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైనప్పటి నుండి మన దేశంలో ప్రజల ఆలోచన విధానంలో ముఖ్యంగా పరిశుభ్రత పట్ల ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు?
3: అందరికీ నమస్కారం. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేంటంటే, మన దేశ గమనాన్ని, ప్రజల జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చినటువంటి ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా మనం స్వచ్ఛ భారత్ అభియాన్ చెప్పుకోవచ్చు. 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ప్రజల నుంచి, అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. అది వారికి వారి దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నట్టుగా, అంటే 100% దానికి రిజల్ట్ అనేది వస్తుంది.
2: ప్రభుత్వ సహకారంతో
3: పాటు ప్రజల్లో కూడా మార్పు రావాలి, వారి భాగస్వామ్యం కూడా ఉండాలి. అలాంటి ఒక గొప్ప పిలుపునిచ్చిన తర్వాత నిజంగా ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున ఆశ్చర్యపోతున్నాయి. అంటే మన దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 2014 ముందు వరకు కూడా చూస్తే పారిశుద్ధ్యం కానివ్వండి, లేదంటే ప్రజలకు ఉన్నటువంటి ఈ హైజీన్ ఏదైతే ఉంటుందో అటువంటిది కొంతమందికి కాస్త ప్రతిరోజు అలవాటుగా ఉండేది. లేదంటే ఈ మరుగుదొడ్లు ఉపయోగించుకోవడం అనండి, అప్పట్లో వస్తువులు లేకంటే మరుగుదొడ్లే లేకుండా బయట బహిరంగంగా వెళ్లేవారు. అటువంటి పరిస్థితి నుంచి మెల్లిగా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడము, ఆ తర్వాత దానిపైన ఒక అవగాహన కల్పించడము, దానికి సంబంధించిన నిధులను కూడా ఇవ్వడము, అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసి దీనికి రూపకల్పన చేసి ఈ రోజు మనము అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ను కూడా చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది, నేను శుభ్రంగా ఉండాలి, నా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, అలాగే మనం ఉంటున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది కలుషితం కాకూడదు, ఆ భూమిలో ఉండేటటువంటి నదులు, చెరువులు, ఇతరత్ర ఏదైతే నీటి సముదాయాలు ఉంటాయో అవి కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి, దాని నుంచి రోగాలు రాకుండా ఉంటాయి. మనం అంతకుముందు చూసాం డయేరియా కానివ్వండి, ఇలాంటివి ఎన్నో చాలా ఎక్కువ రోగాలు నీటి నుంచి ఇలా నీరు కలుషితం అవడం వల్ల వచ్చేవి. గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తే కనుక అటువంటి ఎన్నో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకి ఎంతో పెద్ద సమస్యలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి కేవలం నిజంగా చాలా మందికి అనిపించవచ్చు మరుగుదొడ్లు అంటే ఎప్పుడైనా సరే మేము ఇన్ని కోట్ల మరుగుదొడ్లు కట్టాము అని చెప్పి చెప్తున్నప్పుడు కొంతమందికి దాని ఇంపాక్ట్ అర్థం కాదు, అసలు దానికి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది. సింపుల్ గా చూస్తే ఒకటి పరిశుభ్రత, ఆరోగ్యం, రెండోది ముఖ్యంగా మహిళలకి వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. అది అర్థం చేసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంట్లో, అంటే ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డు కట్టించాలి అన్న నిర్ణయం అయితే తీసుకున్నారు
2: యామిని గారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, బహిరంగ విసర్జన రహిత లక్ష్యాలను సాధించడంలో ఈ పథకం ఎంతవరకు విజయవంతమైందంటారు?
3: మనం చూస్తే చాలా విజయాలు ఉన్నాయి స్వచ్ఛ భారత్ కి సంబంధించి, కానీ అందులో అతిపెద్ద విజయం ఏంటంటే ఈ ఉద్యమం ద్వారా దేశంలో సాధించిన పెద్ద విజయం బహిరంగ మల

0: విసర్జన రహిత అంటే ఓడిఎఫ్ అంటాము. ఆ ఓడిఎఫ్ దేశంగా మన భారతదేశం మారడం, కోట్ల సంఖ్యలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకి మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, ఇందా చెప్పుకున్నట్టు మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి, వారి భద్రతకి సంబంధించి, ఎందుకంటే తెల్లవారుజామున చీకట్లో వెళ్ళాలి, పాములు పుట్రలు ఉంటాయి, లేదంటే ఆకతాయిలు ఉండొచ్చు, రకరకాల ఇబ్బందులుగా ఉంటాయి ఒంటరి మహిళలు అలాగా ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు. సో మహిళల భద్రతకు సంబంధించి, వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా ఇది వారి ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదపడింది. అలాగే ఇజ్జత్ ఘర్ అంటే దీనికి ఏం పేరు పెట్టారంటే, ఇజ్జత్ ఘర్ అంటే ఆత్మ గౌరవ గృహాలని కూడా దీనికి పేరు పెట్టి, దాంతో నిర్మించినటువంటి మరుగుదొడ్లు గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చేశాయి. అందుకే ఈ రోజున భారతదేశం ఓడిఎఫ్ లాగా మారింది. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ రోగాల బారి నుండి పడేటటువంటి వారి సంఖ్య తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోయింది. వైద్య ఖర్చులు తగ్గాయి, ఎందుకంటే ఇదంతా ఒక చైన్, అంటే ఒక మొత్తం చైన్ లాగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే భూమి కలుషితం అవుతుందో అక్కడ నుంచి నీరు కలుషితం అవుతుంది, నీరు నుంచి అనారోగ్యం పాలవుతుంది, అనారోగ్యం పాలయ్యా అంటే మళ్ళీ ఖచ్చితంగా మెడికల్ వైద్యం కోసం అని చెప్పని ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఇలాగా వైద్య ఖర్చులు తగ్గాయి. ఈ కేవలం మరుగుదొడ్లు కట్టడమే కాకుండా ప్రజల ఆలోచన విధానం అంటే బిహేవియర్ చేంజ్, దాన్ని తీసుకురావడం అనేది ఈ పథకం స్వచ్ఛ భారత్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు.
1: మేడం, అలాగే పట్టణాల్లో గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్న తడి పొడి వ్యర్థాల నిర్వహణ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కోసం స్వచ్ఛ భారత్ 2.0 కింద ఎలాంటి ఆధునిక చర్యలు తీసుకుంటున్నారు?
0: స్వచ్ఛ భారత్ మిషన్ లో మరుగుదొడ్లు కట్టించడం ఒక ఎత్తు అయితే గనక, ఈ చెత్తని ఏదైతే ఉందో, అంటే చాలా ఒక అవగాహన లోపం అనుకోవచ్చు, అంటే సహజంగా ప్రజలకి కొన్ని మనము దాన్ని మళ్ళీ దాని నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లేదంటే బయోగ్యాస్ ని తయారు చేసుకోవచ్చు. కొన్ని ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు ఉంటాయి, వాటిని తెలిసి తెలియకుండా కాల్చి వేసేయడం, ఎక్కడ పడితే అక్కడ, దాని ద్వారా విపరీతమైనటువంటి పొల్యూషన్ అంటే ఎయిర్ వాయు కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 SBM అర్బన్, అలానే SBM జి అంటే గ్రామీణ ఫేజ్ 2 ఉన్నామన్నమాట, అంటే ఆ దిశగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కేవలం మన లక్ష్యం ఇప్పుడు ODF మాత్రమే కాకుండా ODF ప్లస్ అంటే మరుగుదొడ్లు ఒక లెవెల్ అయిపోయింది, ఒక ఫేజ్ అయిపోయింది, దాని నెక్స్ట్ ఫేజ్ ఏంటి, ODF ప్లస్ అని పెట్టుకున్నాం. అలాగే ODF ప్లస్ ప్లస్ ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంటే ఏంటంటే దాని లక్ష్యం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వర్గీకరణ, అలానే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, సపరేట్ గా మనం ప్లాస్టిక్ ని ఎలా ప్రాసెస్ చేస్తాము అనేది, మరియు మురుగునీటి శుద్ధి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి నగరాలు ఉంటుంది, మనకి మురుగునీరు ఉంటుంది, దాన్ని కూడా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత నగరాలని మనకి గార్బేజ్ ఫ్రీ సిటీస్, చెత్త రహిత నగరాల్లాగా తయారు చేసుకోవడం అనే దానిపైన ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం మోదీ గారు దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఒకటి అసలు చెత్తను తగ్గించడం, ఆ రెండోది వచ్చిన దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, పునరుపయోగించుకోవడం, దాని నుంచి ఎలా చేసుకోవడం అనేది. అంటే దీన్ని కొన్ని ఇంగ్లీష్ పదాల్లో చెప్తాను, మామూలుగా రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, 3R అంటాం దీన్ని. 3R అంటే 3R ఉన్నట్టుగా, మొదటి ఆర్ వచ్చేసి రెడ్యూస్, రెండోది రీయూస్, ఒకటి తగ్గించడము, రెండోది రీయూస్ చేసుకోవడం, మూడోది రీసైకిల్, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకుని ఇంకొకసారి వాడుకునే విధంగా అన్నమాట. అలా చేసే సూత్రం ఆధారంగా ఈ రోజున మన సంపద సృష్టి అంటున్నాం, అంటే చెత్త నుంచి కూడా సంపదని సృష్టించడము అనేది ఈ రోజు జరుగుతుంది. అంటే వేస్ట్ టు వెల్త్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉంది. ఇది వ్యర్థాల నుండి విద్యుత్ ఏమేమి చేయొచ్చు అంటే, ఈ వ్యర్థాల నుంచి బేసిక్ గా అంటే విద్యుత్ కరెంటుని ప్రొడ్యూస్ చేయడము, అలా కాంపోస్ట్ ఎరువులు, ఇది మన అందరికి సహజంగా తెలుసు, చెత్త నుంచి కాంపోస్ట్ ఎరువులను తయారు చేయడం వంటి ప్రాజెక్ట్స్ కొన్ని వేల సంఖ్యలో ఈ రోజున మన దేశంలో జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే రాబోయే రోజుల్లో మన పరిసరాలను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి ప్రజలు ఎలాంటి బాధ్యత వహించాలంటారు?
0: నేను ప్రజలకి చెప్పేటటువంటి పిలుపు కూడా, మన జీవన శైలిలో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది రానంత వరకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా, ఎంత అవగాహన దానిపైన కల్పిస్తున్నప్పటికీ కూడా మనిషి మారాలి. అతని ఆలోచన మారితే అది మనం ఇంట్లో ఉన్నామా, ఇంటిని శుభ్రంగా పెట్టుకున్నామా. చాలా మంది ఆలోచన అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉదాహరణకి నేను దాదాపు 40 దేశాల పైన తిరిగి వచ్చాను. ఎందుకు అక్కడ అంటే ప్రభుత్వం ఉన్నటువంటి చట్టం

0: వాళ్ళని చూసి భయపడతారా అని చెప్పని అంటే అది కూడా ఒకటి. వేరే విదేశాల్లో బహిరంగంగా ఉమ్మకూడదు, ఉమ్మితే ఫైన్, అలాగే చెత్త వేయకూడదు. ఎందుకు అట్లాంటిదేనంటే, ఒకటి చట్టం చేసిందని ఫైన్ కట్టాలి అని ఒక భయం, రెండోది ఆ చట్టాల పైన గౌరవం. ఆ గౌరవం ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మనిషి తనకు తను రియలైజ్ అయినప్పుడు వస్తుంది. నేను ఉండేది చాలా క్లీన్ గా ఉండాలి, నేను క్లీన్ గా ఉండాలి ముందు, ఫస్ట్ నేను చాలా శుభ్రంగా ఉండాలి లోపల బయట, అంటే మనిషి లోపల కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, బయట కూడా నేను శుభ్రంగా శుచిగా స్నానాలు చేసుకోవడం, ఉతికిన బట్టలు, అంటే ఇటువంటి బేసిక్ హైజీన్ మనం పాటించాలి. నా ఇంటి చుట్టూ దోమలున్నాయి లేదంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది అని అనుకోవడం కాదు, సమస్య ఉంది ఉంది అని అనుకోవడం ఒకటి, ఆ సమస్యకి మనం ఏమైనా పరిష్కారం చూపించగలుగుతామా అని అనుకోవడం రెండు, లేదు దానికోసం పోరాటం చేయడం మూడు. మన ఇంట్లో అయినా బయటనే డస్ట్బిన్స్, లేదా బయటకు వచ్చినప్పుడు డస్ట్బిన్ లోనే వెయ్యాలి, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు, ఇలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన గాని మల విసర్జన గాని చేయకుండా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన చట్టాల పైన గౌరవం భయం ఉండడం ఒకటి అయితే, అది మనిషి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వాల లక్ష్యం అనేది నెరవేరుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, స్వచ్ఛ భారత్ అనేది కేవలం ఒక పథకం కాదు, అది మన జీవన శైలిలాగా మనం మార్చుకోవాలి. ఎక్కడున్నా సరే ఈ విషయమే కదండి, ఏ విషయమైనా సరే మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. నేను మారాను, నేను మారాలి, నా నుంచి నా కుటుంబంలో మార్పు తీసుకురావాలి, నా కుటుంబం నుంచి నా వీధి, నా సమాజము, నా రాష్ట్రము, నా దేశము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన దేశం కూడా శుభ్రంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మనం స్నానం చేసినప్పుడు ఫ్రెష్ గా ఫీల్ అవుతాం ఎవరైనా యూజువల్, ఎందుకు మనకు తెలియని ఒక కొత్త ఉత్సాహం అన్నట్టుగా, అంటే కొంచెం బడలిక్కపోయి ఎందుకు ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది, నేను చాలా ఫ్రెష్ గా ఉన్నాను అంటే ఒక మోటివేషన్ వస్తుంది. అలాగే మన పరిసరాలు కూడా ఇటువంటి వ్యర్థాలు లేకుండా ఉంచుకున్నప్పుడు, ఇంట్లో లేవగానే ఇంటి చుట్టూ బెడ్ చుట్టూ మనకే అనుకోండి పడక దిగగానే చెత్త చెత్తగా ఉంటే ఒక మైండ్ డిస్టర్బెన్స్, ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలా ఇంటి బయటకి వెళ్ళాం అనుకుంటే అదే నెగిటివ్ ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. ఇంకా రోడ్ల పైన నడుస్తుండే చెప్పక్కర్లా, ఎక్కడైనా వాసన వస్తూ ఉంటుంది, చెత్త ఉంటే వాసన వస్తుంది, ముక్కులు మూసుకుంటాం, కానీ కనీసం ప్రభుత్వం వాళ్ళకి ఫోన్ అయినా చేయము, నాకెందుకులే, వాడు వచ్చినప్పుడు తీసుకుని వాళ్ళు వెళ్తారులే అన్న ఆ ఆలోచన మనుషులు మార్చుకుంటూ మన దేశాన్ని కూడా. ఇంకొకటి చాలా కీలకమైన అంశం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని కంప్లీట్గా అంటే పూర్తిగా మనం నిషేధించాలి. అది దానికి మనకి మనము ప్రమాణం చేసుకోవాలి. ఎందుకంటే సింగిల్ యూజ్ ఇప్పుడు చాలా సన్న సన్న ప్లాస్టిక్ కవర్లు, లేదంటే గనక చాలా సన్నగా ప్రతి దానికి ప్లాస్టిక్ అయిపోయింది,
1: అవి మట్టిలో కలవు,
0: అవి కలవు, అది మనం కాలిస్తే గనక మనం చూస్తే ఒక మొత్తం రబ్బర్ కదా, రబ్బర్ ఇలా నల్లగా అయిపోయి విపరీతమైన పొగొచ్చి అది ఎంత చిన్న ఒక కవర్ గురించి ఇంత వాసన మనకు వచ్చి ఇబ్బందిగా అనిపిస్తే, ప్రతిరోజు ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది, ఎన్ని కోటాను కోట్లు, అసలు సముద్రంలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయో లెక్క పెట్టడం ఎలా కష్టమో అలాగనే అన్ని కోట్ల ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయి, అంటే సింగిల్ యూజ్ వల్ల, లేదా నీళ్లు తాగే గ్లాసులు. ఎందుకు అలాగా? మనం మంచి నీళ్ళ సీసం మనం తీసుకుని వెళ్తే తప్పేంటి? ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్లకు వెళ్ళండి, లేదంటే బయటికి వెళ్ళండి, ఇలాంటి అంటే చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. అందరం కూడా, అందరు తెలియని విషయాలేం కాదు ఇవన్నీ కూడా, మనం ఇప్పుడు చర్చించుకుంటుంది ఎవరికి తెలియనివి కాదు. సింగిల్ యూజ్ అనేది పూర్తిగా దాన్ని వాడడం అనేది నిషేధిద్దాము. అలాగే స్వచ్ఛత అనేది ఒక నినాదం కూడా కాదు. ఇప్పుడు నేను స్లోగన్ ఇచ్చినంత మాత్రాన స్వచ్ఛత అయిపోదు, జరిగిపోదు, దానికి మనం పూనుకొని చెయ్యాలి. అంటే అది ఒక క్రియ, నేను స్లోగన్ ఇచ్చినంత నోట్లోంచి మాట చెప్పగానే అక్కడ క్లీన్ అయిపోదు, దాన్ని మనం ఆచరణలో చేసేటటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఆచరణలో పెట్టుకోవాలి. మనం ప్రతి సెకండ్ కూడా మన దృష్టిలో ముఖ్యంగా పర్యావరణం పట్ల అంతే జాగ్రత్తగా మనం మెలగలేదనుకోండి, నష్టం ఇప్పుడు మన తరాల వారికి, వచ్చే తరాల వాళ్ళకి కూడా. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్ అంటున్నాము, వాటర్ పొల్యూషన్ అంటున్నాము, ఫుడ్ పొల్యూషన్ అని, లేకపోతే ఇంకా ఒకటేమిటి, అన్ని పొల్యూషనే, అన్ని పొల్యూషనే. ఇంకా ఇప్పుడే ఇలా బతుకుతూ ఉంటే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు ఎలాంటి సమాజంలో బతకాలి? మనం ఇవ్వాల్సిన ఆస్తులు కాదు కదా పిల్లలకి, చిన్నపిల్లలకి మనం నేర్చుకుని నేర్పించాల్సింది శుభ్రంగా ఉండడము, పరిశుభ్రంగా పరిసరాలు ఉంచడము, అలానే పర్యావరణాన్ని కాపాడాలి, ప్రేమించాలి. ఈ రోజున ఒక మొక్క ఉండదండి హైవేల పైన, మనం అంటే ఇప్పుడుండే హైవేలు కడుతున్నారు, బాగా కడుతున్నారు, మొక్కలన్నీ పెడుతున్నారు. సహజంగా చాలా మటుకు రోడ్లు చూడండి, ఎండ మండిపోతూ ఉంటుంది, అలసిపోతుంటాం నడిచే వాళ్ళు, బండి మీద వెళ్ళే వాళ్ళు. ఆగుదామంటే ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించట్లేదు.

0: లేదు. నిజంగా పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా లేకుండా కొనుక్కోవాల్సి వస్తుంది. అంతేగా పోయినసారి మరి కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఆక్సిజన్ కొనుక్కున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు అటువంటి పరిస్థితి వస్తుంది అంటే, పర్యావరణాన్ని మనం విస్మరించి దాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాం. ఎక్స్ప్లోయిట్ అంటే దాన్ని పూర్తిగా స్వార్థంతో లాగేసుకుంటున్నాం, అవసరానికి మించి లాగేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు వ్యర్థము ఉబ్బడి ముబ్బడిగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వచ్చేస్తున్నాయి. అది ఫోన్ ద్వారా అనుకోండి, కంప్యూటర్స్ ద్వారా అనుకోండి, వెహికల్స్ ద్వారా అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా పాడైందని అంటే వ్యర్థాలు వచ్చేస్తుంటాయి. ఉదాహరణకి పండ్ల తొక్కలు ఉంటాయి, అవి చెట్లలో వేయచ్చు కదా, కాదు వేయము, తీసుకుని వెళ్ళి ప్లాస్టిక్ కవర్, దానికి ఒక కవర్ కట్టి మళ్ళీ కవర్ని తీసుకుని వెళ్ళేస్తాం. ఇదో అడిషనల్ చెత్త అంటే అది ఇంకొకటి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ చెప్పినంత చిన్న అనిపిస్తాయి కానీ చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ తీసుకుందాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలానే కొన్ని స్టాట్స్ అనుకున్నాం కదా ఇందాకంటే, దీనికి సంబంధించి అంటే మార్పుకి కొంత కావాలి, గణాంకాలు కావాలి. ఇప్పుడు బాగుంది మరుగుదొడ్లు కట్టించామని అన్నాము, లేదా ODF అయిపోయినాయి అని చెప్పని అన్నాము, దాన్ని ఏ బేసిస్ పైన ఈ మాట చెప్తున్నాం. మార్పు ఏంటేనంటే, ఈ రోజున దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ఈ పథకం 2014 అక్టోబర్ 2 మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 11,70,00,000 పైగా మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది మోదీ ప్రభుత్వం. అలానే దీనివల్ల ఇంకొకటి ఏంటంటే, 6,00,000 పైగా గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత ODF గా మారాయి. గ్రామాల్లో సామూహికంగా అంటే సామాన్య ప్రజలు కూడా వెళ్లడానికి వీలుగా మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. సామూహిక మరుగుదొడ్లు ఇంట్లోనూ నిర్మిస్తున్నారు, ఇళ్ల దగ్గర, అలానే సామూహికంగా కూడా నిర్మించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇదివరకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అలా జరిగేవి, ఇప్పుడు VBG రామ్జీ పథకం ద్వారా కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడోది ఏంటంటే, SBM ఇందాక చెప్పినట్టుగా SBM 2.0 ద్వారా 85% కంటే ఎక్కువ గ్రామాలు ఈ రోజు ODF+. ODF అంటే మరుగుదొడ్లు. ODF+ అంటే ఏంటంటే తడి పొడి చెత్తని సెగ్రిగేట్ చేయడం. సో SBM ODF+ ద్వారా చెత్త మురుగునీటి నిర్మాణం అంటే దాన్ని ప్రాసెస్ చేసేటటువంటి ఏవైత ప్లాంట్స్ ఉంటాయో వాటి నిర్మాణం కూడా ఈ రోజున చాలా 85% జరిగిందండి దేశంలో. అంటే 85% మనకి నగరాల్లో ఇవి నిర్మాణం జరిగింది. ఇంకొక 15% ఉంది, అవి కూడా జియోగ్రఫికల్లీ కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్కి మనం చూస్తే గనక, ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛతలో సాధించినటువంటి విజయాలు పూర్తి స్థాయిలో 100% ODF రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45,00,000 పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు మన రాష్ట్రంలో నిర్మించబడ్డాయి కేంద్ర నిధులతోటి. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మనకి 10,000,000 పైగా సంపద సృష్టి, వేస్ట్ టు ఇందాక వెళ్తానుకున్నాం కదా, మన రాష్ట్రంలో 10,000,000 పైగా ఇలాంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే, ఈ కేంద్రాల్లో తడి పొడి చెత్తని వేరువేరు చేసి దాన్ని వర్మీ కాంపోస్ట్ లాగా తయారు చేసి మళ్ళీ రైతులకి తక్కువ ధరకి విక్రయిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఇది ప్యూర్ ఆర్గానిక్ అనమాట. అలానే మనకి మోడల్ నగరాలు ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అని మనం చూసే ఉంటాం విజయవాడలో కానీ చాలా నగరాల్లో నగరపాలక సంస్థలు రాస్తూ ఉంటాయి, స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగం కాండి అలా అని చెప్పి చూస్తాం. అవార్డ్స్ కూడా వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో విశాఖపట్నం వచ్చింది, విజయవాడ వచ్చింది, తిరుపతి నగరాలు దేశంలోనే టాప్10 ఉన్నాయి. సో నాకు చాలా గర్వకారణంగా ఉంది, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాను కాబట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొదటి నుంచి కూడా శుభ్రత ఎక్కువ అండి, ఏదైనా సరే. అంటే ఎడ్యుకేషన్ ఎక్కువే. ఎడ్యుకేషన్ అంటే PhDలు ఉండడం అని కాదు, బేసిక్ అవేర్నెస్, అవగాహన అనేది జీవితం, జీవనం ఎలా ఉండాలి. మన దగ్గర చూస్తే కనుక చాలా శుభ్రంగా పెట్టుకుంటాము, బట్టలు కూడా చక్కగా శుభ్రంగా ఉతుక్కుని వేసుకుంటాం. మిగతా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆ కొన్ని రాష్ట్రాల్లో వారికి ఈ మాత్రం బేసిక్ ఇది కూడా ఉండదు. అరే మనం శుభ్రంగా ఉండాలి, ఉంచుకోవాలి, ఉతికిన వేసుకోవాలని ఉండదు వాళ్ళకి. కానీ మన రాష్ట్రంలో ప్రజలకు మొదటి నుంచి కూడా శుభ్రతకు ఎక్కువనే ఇస్తారు. ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా ప్రజలు చక్కగా ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కూడా. అలానే టాప్10 పరిశుభ్రమైన నగరాలుగా మరియు 5-star గార్బేజ్ ఫ్రీ సిటీస్ గా కూడా ఈ మూడు ఇందాక చెప్పుకున్నటువంటి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కూడా 5-star నగరాలు. ఇవన్నీ ఆ కేటగిరీలో కూడా మనం ముందుకు వెళ్ళాం.
1: యామిని గారు, స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనేని యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవం. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 29న ఈ వరల్డ్ హార్ట్ డేని మనం జరుపుకుంటున్నాం.

0: మరి ఈ రోజు ఈ సందర్భంగా మనతో ఎవరున్నారో తెలుసా? డాక్టర్ తుమ్మల కార్తిక్ గారు, ఎండిడిఎం కార్డియాలజిస్ట్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్. మరి వారిని అడిగి బోలెడన్ని సందేహాలు మనం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మనిషికి గుండె అనేది చాలా ఇంపార్టెంట్. మనకున్న అవయవాల్లో మెయిన్ చెప్పుకునేది బ్రెయిన్ అండ్ హార్ట్ కదా. నమస్తే డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, మరి ఈ రోజు వరల్డ్ హార్ట్ డే, మనం ఎందుకు జరుపుకుంటాం? అసలు ఈ రోజుని మనం స్పెషల్ గా ఎందుకు జరుపుకుంటాం? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి డాక్టర్ గారు?
1: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రజల్లో ఈ యొక్క అవగాహన, గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలేంటి అనేది తెలుసుకోవటం కోసం ప్రజలు ఎక్కువగా ఎడ్యుకేట్ చేసి వారి యొక్క గుండెని పదిలంగా ఉంచుకోవటానికి మన వరల్డ్ హార్ట్ ఫెడరేషన్, దీంతోపాటు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా తోడై ప్రజలందరికీ వారి యొక్క గుండె జబ్బుల గురించి అవగాహన పెంచడానికి మనం తీసుకునే యొక్క దినోత్సవం ఈ సంవత్సరం. డోంట్ మిస్ ఎ బీట్.
0: ఎస్, ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్, ఈ సంవత్సరం థీమ్ వచ్చి డోంట్ మిస్ ఎ బీట్.
1: అంటే ప్రతి నిమిషానికి 72 సార్లు మన గుండె కొట్టుకుంటుంది.
0: ఓకే,
1: రోజుకి సుమారుగా 100,000 సార్లు కొట్టుకుంటుంది.
0: లక్ష సార్లు
1: అంటే

0: ఈ యొక్క కొట్టుకునే ప్రక్రియని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది తెలియచేయటం ఈ యొక్క సంవత్సరం యొక్క థీమ్.
1: థీమ్. ఓకే సార్. సార్ మరి ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే మనం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం, లైక్ అంటే స్కూల్ పిల్లలు కూడా సడన్ గా ఉండి వాళ్ళల్లో కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అంటే సోషల్ మీడియాలో చాలా చూసాం. యాక్చువల్ గా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 40 తర్వాతే ఎవరికైనా సరే, లైక్ అంటే మన చిన్నప్పుడు విషయానికి వస్తే 60s లో అనుకోండి, బట్ తర్వాత తర్వాత రాను రాను అది 40 పడిపోయింది. బట్ ఈ రోజుల్లో నవడేస్ చూస్తే ఏంటంటే స్కూల్ పిల్లల్లో కూడా ఉన్నట్టుండి సడన్ గా పడిపోతున్నారు. అదేంటి అంటే కార్డియాక్ అరెస్ట్. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?
0: మనం ఈ హార్ట్లో ఉండే సర్క్యులేషన్, ఈ సర్క్యులేషన్ ఎందుకు జరుగుతుంది, ఈ అన్నిటికీ కూడా లోపల గుండెకెళ్ళే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, దీంతోపాటు కొలెస్ట్రాల్ గడ్డగట్టడం, దీనివల్ల హార్ట్ సడన్గా ఆగిపోవటం సుమారుగా 80% జరుగుతుంది. మిగతా 20 మందికి హార్ట్ లోపల కరెంటు కూడా అవసరం. కరెంటు సర్క్యులేషన్ కరెక్ట్గా జరుపుకోకుండా వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, మిగతా ఎరిథ్మియాస్ వచ్చినప్పుడు సడన్గా గుండె ఆగిపోతుంది. సో 2-3 కారణాలు ఉంటాయి. ముందుగానే ప్రతి ఒక్కరూ ముందుగా షుగరు, కొలెస్ట్రాల్, వారి యొక్క బీపీ ఎట్లా ఉంది, బరువు ఎట్లా ఉన్నారు. మీరు అడుగుతున్నది చిన్న వయసులోనే ఎందుకు వస్తాను, చిన్న వయసులోనే ఇప్పుడు ఊబకాయం, ఒబెసిటీ అనేది చూస్తున్నాం. వారికి ఫ్యాట్ సెల్స్ అంటే ఈ యొక్క ఫ్యాట్ సెల్స్ డిస్ఫంక్షన్ అనేది మొదలైంది. దీనివల్ల హార్ట్ అటాక్స్, రక్తం బాగా చిక్కబడటం, చిక్కబడి రక్తం గడ్డగట్టడం వల్ల హార్ట్ అటాక్స్ చిన్న వయసులోనే 20లు 30ల్లోనే చూస్తాం. ప్రపంచ యుద్ధంలో 20 ఏళ్ళు వయసు ఉన్న వారికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు 20 ఏళ్ళు వయసులోనే అప్పుడు బ్లాక్స్ స్టార్ట్ అయినాయని నిర్ధారణ చేయడం జరిగింది. సో మనం ముందుగా అనుకున్న 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ చిన్నగా మొదలైన బ్లాక్స్ 20 ఏళ్ళు మొదలైన 50 ఏళ్ళకి మనకు హార్ట్ అటాక్స్ తయారు చేసేది. కానీ మనకు జరుగుతున్న వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల తీసుకునే ఆహార అలవాట్ల మార్పుల్లో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటాం, దీనివల్ల మనకి 30 ఏళ్ళు 20 ఏళ్లలోనే మనకు ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేది చూడటం జరుగుతుంది. సో ప్రధాన 5 సూత్రాలు ప్రజలు ఫాలో అవ్వాల్సిందే మెరుగైన ఆరోగ్యానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, మంచి ఆహార నియమాలు పాటించటం, మూడోది అలవాట్లు మన స్మోకింగ్కి, ఆల్కహాల్కి దూరంగా ఉండటం, ఐదోది ప్రతి సంవత్సరం ఒకసారి వారి యొక్క షుగర్ ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉంది, బరువు ఎట్లా ఉన్నారు, మీ యొక్క హైట్కి బరువు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి, ఐదోది మంచి ఫ్యామిలీ వర్క్ ప్లేస్ ఉంచుకోవటం. ఈ 5 సూత్రాలు పాటిస్తే హార్ట్ అటాక్స్ నుంచి 60-70% మనం దూరంగా ఉండొచ్చు.
1: అంటే ఇప్పుడు చిన్న పిల్లల విషయం వచ్చేటప్పుడు అంటే స్కూల్ పిల్లల్లో కూడా సడన్ గా ఒక్కొక్కసారి మన వాళ్ళు చాలా లీన్ గా ఉంటారు, ఒబెసిటీ కూడా కనిపించట్లేదు, చూడడానికి లావుగా అలా ఏం కనిపించట్లేదు, చాలా సన్నగా ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి క్లాస్ లో క్లాస్ జరుగుతుండగా నుంచున్న వాళ్ళు నుంచున్నట్టుగానే కుప్పు కూలిపోవటం అది చూస్తున్నాం మనం.
0: యా, సో ఇందాక మీరు అడిగారు, స్వల్పంగా చెప్పాను, ఈ పర్టిక్యులర్ గ్రూప్, ఈ వీళ్ళల్లో కరెంటు సర్క్యులేషన్ అనేది కరెక్ట్ కావద్దు.
1: ఓకే,
0: కరెంట్ అంటే లోపల గుండెకి 2 బ్లడ్ కావాలి, కరెంటు కావాలి. ఎప్పుడైతే మనకు నార్మల్ గా ఒక ఇంట్లో ఉండే మోటార్ లాగా మోటార్కి కరెంటు కావాలి, నీళ్లు కావాలి, అప్పుడే కరెక్ట్ గా పనిచేస్తుంది మోటార్. గుండెకి మోటార్ ఏది, అదే మనిషికి మోటార్ ఏది, హార్ట్.
1: హార్ట్,
0: సో హార్ట్కి కరెంటు కావాలి, రక్తము కావాలి. సో గుండె లోపలే కరెంటు
1: పంపింగ్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ గా
0: అవుతుంది. సో ఈ యొక్క కరెంటు మన పుట్టినప్పుడే మనకి ఇంత కరెంట్ అనేది లోపల ఒక నోడ్స్ ద్వారా ఒక కణాల లోపల నిక్షిప్తమై ఉంటుంది. ఆ కణాల్లో ఎప్పుడైతే ఈ కరెంటు లయ మార్చి వస్తుందో అప్పుడు వెంట్రికులర్ టెకికార్డియాస్, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్స్ అనేది వస్తాయి.
1: ఓకే,
0: అవి వచ్చినప్పుడు చిన్న వయసులోనే అంటే దాంట్లో ఛానలోపతీస్ అంటాం, అంటే హెరిడిటరీగా రావచ్చు లేదా జన్యపరంగా కొన్ని లోపల SCN5A మ్యూటేషన్స్ అంటాం, వేరే జన్యపరంగా వచ్చిన మార్పుల వల్ల వీరికి సడన్ కార్డియాక్ డెత్స్ ఈ చిన్న అంటే స్కూల్ గోయింగ్ లో వచ్చే అవకాశం. కొంతమందిలో లాంగ్ క్యూటీ, షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్ అంటాం, అంటే గట్టిగా శబ్దం విన్నప్పుడు, ఏదైనా పెద్ద లౌడ్ స్పీకర్లో వచ్చినప్పుడు వారు సడన్ గా చనిపోతారు, సడన్ గా ఉలిక్కి పడినప్పుడు గుండె వేగంగా కొట్టుకుని ఆగిపోతుంది. సో వీరిలో జన్యపరంగా మార్పులు రావటం వల్ల సడన్ గా చానలోపతీస్ వల్ల సడన్ గా
1: చిన్నపిల్లల్లో
0: గుండె
1: మనం చూస్తున్నది
0: చిన్నపిల్లల్లో సడన్ గా గుండె ఆగిపోయే అవకాశాలు ఉంటాయి.
1: ఉంటాయి. సార్, ఇందాక మీరు చెప్పినట్టు తీసుకునే ఆహారపు అలవాట్లు కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ అన్నారు. అంటే ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏ ఫుడ్ మనం తీసుకోవాలి?

0: లైక్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలనేది ఓకే, బట్ ఇంకా స్పెషల్గా ఏమైనా హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన.
1: సో చాలామంది పూర్వం రెడ్ వైన్ తాగితే హార్ట్ బాగుంటుంది కదా అని అడిగేవారు.
0: ఓకే
1: సో రెడ్ వైన్ లో రెస్వెట్రాల్ అనే ఒక పదార్థాన్ని కనుక్కోవటం జరిగింది. మొత్తం వైన్ తాగి ఆల్కహాల్ తాగితే మంచి బాగుంటారని కాదు.
0: కాదు,
1: ఇట్ ఈస్ అబౌట్ వన్ స్మాల్ పాలిఫినాల్ విచ్
0: ఓకే
1: కాజెస్ గుడ్ బెనిఫిట్స్, రెస్వెట్రాల్ అనేది. అట్లా మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటి వల్ల మనకి పౌష్టిక ఆహారాలు పెరుగుతాయి. పౌష్టిక ఆహారాలు చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఎక్కువగా పీసు పదార్థాలు అంటే ఫైబర్ డైట్ తీసుకోవాలి. ఆయిల్స్కి వస్తే చాలా మంది ప్రధానంగా అడిగేది ఏ ఆయిల్ తీసుకోవాలండి అనేది. మనకున్న సైన్స్ ప్రకారంగా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్. ఇది మెడిటరేనియన్ డైట్ లో వాడటం జరిగింది. మెడిటరేనియన్ డైట్ కొట్టి చూడొచ్చు, ఎక్కువగా ఉడకబెట్టిన ఆలివ్స్, ఎక్కువగా ఆయిల్ తక్కువ వాడేది. అంటే ఎక్కువ ఫ్రైడే ఐటమ్స్ ప్రాసెస్డ్ ఐటమ్స్ కాకోకుండా గనక తీసుకుంటే డెఫినెట్ గా వారికి మెరుగైన ఆరోగ్యం ఉంటుంది.
0: ఉంటుంది. ఓకే సార్, తర్వాత సార్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందిలో అది అపోహ అయి ఉండొచ్చు, మేబీ నిజం అయి ఉండొచ్చు, అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మాకు చాలా మందికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మా ఇంట్లో, వ్యాక్సిన్ మాకు పడలేదు, ఇలాంటివి కూడా వింటున్నాం. అంటే అసలు ఆ కోవిడ్ వ్యాక్సిన్ గానీ కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితులకు గానీ మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తున్న వాటికి గానీ ఏమైనా సంబంధం ఉందా?
1: సో మనకి కోవిడ్ అనేది ఒక వైరస్. వైరస్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ డెత్స్ అనేది ఉన్నాయి, న్యూమరికల్ గా ఎక్కువ ఉంటాయి అనేది ఎప్పటి నుంచో, ఇప్పుడు ఒక 4 దశాబ్దాలుగా మేము చదువుకున్నది, మేము చూస్తుంది కూడా ఉంది. అది వరకు వైరల్ వ్యాక్సిన్స్ అంటే చాలా తక్కువ వాడేవాళ్ళు. అంటే సంవత్సరానికి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్, ఇట్లా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తక్కువ మంది కేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఈ వైరస్ వ్యాక్సిన్ పాపులేషన్ మొత్తానికి వేయటం జరిగింది. అంటే అప్పట్లో వేలల్లో వేసేవాళ్ళం, ఇప్పుడు కోట్లలో వేసాం.
0: కోట్లలో అయింది.
1: సో ఎప్పుడైతే ఈ కోట్లలో వేశామో నెంబర్ ఎక్కువగా ఉంది. అంటే ఈ వైరల్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి 0.02%, అంటే లక్షలో ఒక ఇద్దరికి ఎక్స్ట్రాగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనకు ముందుగానే తెలుసు.
0: తెలుసు.
1: సో అది వరకు వేలల్లో వేసుకున్నప్పుడు తక్కువ మందికి ఉంచేది, తక్కువ మందికి చూసేవాళ్ళం. ఇప్పుడు కోట్లలో వేసాం కాబట్టి నెంబర్ ఎక్కువగా ఉంటుంది. సో వైరల్ వ్యాక్సిన్స్ వల్ల కొంత మార్పు గుండెలో జరుగుతుంది, ఇది నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు కాదు, నీ కోవిడ్ కి సంబంధించిందే కాదు, ఎనీ వైరల్ వ్యాక్సిన్ అది జరుగుతుంది. కాకపోతే మనకి ఈ యొక్క వ్యాక్సిన్ ఇంపార్టెంట్, అంటే ఆ టైంలో మనం గనక చూసుకుంటే అసలు మనం బయట తిరిగే పరిస్థితి లేదు, మనకు అసలు ఇమ్యూనిటీ లేదు. ఈ మొత్తం పాపులేషన్ కి ఇమ్యూనిటీ పెంచితే మరణాల సంఖ్య తగ్గించవచ్చు, కాబట్టి అది అప్పుడు చేయటం జరిగింది. అది అవసరం అప్పుడు. అందుకని వ్యాక్సిన్ వల్ల మంచి మనం ఆల్రెడీ పొందాం. వ్యాక్సిన్ వల్ల సుమారుగా వస్తే ఇబ్బందులు వచ్చిన మొదటి 6 నెలల నుంచి సంవత్సరంన్నర వరకే వస్తాయి. అంతేగాని ఎప్పుడో 6 సంవత్సరాలు ముందేసుకున్నాం అనేది దాని యొక్క ఎఫెక్ట్ అంతా ఉండదు. సో మార్పులు వస్తే ముందుగానే జరిగే అవకాశాలు ఉంటాయి.
0: చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మా లిజనర్స్ కి మీరు అందిస్తున్నారు సార్. మరిన్ని విషయాలు మిమ్మల్ని అడిగి నేను తెలుసుకుంటాను. బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మా లిజనర్స్ కోసం మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. మన్మధుడు చిత్ర నుంచి వేణు సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. విన్న తర్వాత మళ్ళీ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
1: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి. నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
0: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
1: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలు నింపి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
0: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ధ్యాన్ దే, ఆప్కీ మెహనత్ కో రాష్ట్రీయ పహచాన్. పశుపాలన్ క్షేత్ర మే ఉత్కృష్ట యోగదాన్ దేనే ఔర్ నవీన్ ప్రౌద్యోగికీ ప్రథాఓ కో అప్నానే వాలో కో భారత్ సర్కార్ కా పశుపాలన్ ఎవం డేరీ విభాగ్ ప్రదాన్ కర్తా హై రాష్ట్రీయ సమ్మాన్. ఆజ్ హీ నామాంకన్ కరే రాష్ట్రీయ గోపాల్ రత్న పురస్కార్ 2026 కే లియే. ఇస్ పురస్కార్ కే లియే 3 శ్రేణియో మే హోతా హై చయన్, సర్వశ్రేష్ఠ డేరీ కిసాన్, సర్వశ్రేష్ఠ డేరీ సహకారీ సమితి ఔర్ సర్వశ్రేష్ఠ AI టెక్నీషియన్. ఉత్తర పూర్వీ క్షేత్ర ఔర్ హిమాలయీ రాజ్యో కే లియే విశేష పురస్కార్ కా ప్రావధాన్. నామాంకన్ కీ తిథి 10 అగస్త్ సే 30 సితంబర్ 2026 20 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: विंटनारो विविध भारती FM 101.3.
4: వెల్కమ్ బ్యాక్. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఈ రోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ డాక్టర్ తుమ్మల కార్తీక్, MDDM కార్డియాలజీ చైర్మన్ ఏ

0: ఏపీ ఎథిక్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్. సార్ మనతో ఉన్నారు, సో మనం హార్ట్ కి సంబంధించినటువంటి బోల్డన్ని సందేహాలనైతే తీర్చుకుంటున్నాం, బోల్డన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ మనకి ఇస్తున్నారు సార్. తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా బీపీ గానీ, షుగర్ గానీ, కొలెస్ట్రాల్ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ, అంటే ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే హార్ట్ కి ఎలాంటి సమస్య రాదు అన్నారు. బీపీ గానీ, షుగర్ గానీ, దీనికి సంబంధించి దీనికి నడకకి ఏమన్నా సంబంధం ఉందా? అంటే వాకింగ్,
1: సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే డెస్క్ జాబ్ ఉన్న వారికి హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావటం, వీరిలో ఫ్యాట్ సెల్ డిస్ఫంక్షన్ ఎక్కువగా ఉండటం, వీరిలో షుగరు బీపీ ఎక్కువగా రావటం అనేది కనిపిస్తుంది. అంటే మనకి ఒక 70 కిలోలు ఉన్న వారికి సుమారుగా ఒక 2300 2400 కిలో క్యాలరీస్ అనేది అవసరపడుతుంది నార్మల్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవారికి. అది వరకు మనం ఎక్కువగా వ్యాయామం చేయటం లేకపోతే పొలంలో పనిచేయటం ఎక్కువగా మనకి శ్రమ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది చేయకోకుండా మనం ఎక్కువగా డస్ట్ జాబ్కి అలవాటు పడుతున్నాం. అప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ ఎంతైతే కావాలో దానికంటే ఎక్కువగా తీసుకోవటం జరుగుతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ మనం లోపలికి ఇస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ తింటామో దీన్ని మన లివరే కొలెస్ట్రాల్ గా మార్చి దాన్ని స్టోరేజ్ కింద చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి హార్ట్ డిసీజెస్, దీంతో పాటు కొలెస్ట్రాల్ పెరగటం, బీపీ పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా వీటి అన్నిటి వల్ల ఎథెరోస్క్లెరోసిస్, అంటే రక్తనాళాలు గట్టిపడటం, రక్తనాళాల్లో గడ్డగట్టడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డగట్టి హార్ట్ అటాక్స్ రావటం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం అనేది జరుగుతుంది. ఇది ముందుగా చిన్న వయసులోనే, అంటే 20లు 30లు వయసులోనే మొదలయ్యి మనకి 40లు 50లో మనకి బయటపడుతుంది. సో డిసీజ్ అనేది మనం ముందుగానే మొదలవుతుంది, మనకు కనిపించేటప్పటికి టైం పడుతుంది. సో ముందుగానే మనం గనక ఈ యొక్క సూత్రాలను అన్ని పాటిస్తే మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. అంటే 40లు 50లో కూడా మనకి మెరుగైన ఆరోగ్యం అనేది ఉంటుంది.
0: అంటే నడక ఇప్పుడు రోజుకి ఎంత వరకు నడవచ్చు సార్? అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమైనా సెపరేట్ గా ఉందా? లేకపోతే అంటే మెనోపాజ్ ట్రాన్సిషన్ టైంలో లేడీస్ లో ఎక్కువ చూస్తున్నాం మనం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి. సో వాళ్ళకి వీళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే రోజుకి 1/2 గంట నడవాలి ఇట్లా ఉంటుంది కదా మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి.
1: సో సైన్స్ ప్రకారంగా సుమారుగా 350 నిమిషాలు వారానికి నడిస్తే, అంటే డివైడెడ్ గా చేసుకోవచ్చు లేదా ఒక 5 రోజులు వారంలో రోజు ఒక 30 నిమిషాల పాటు ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు నడవటం అనేది చేయాలి. సో వీటినన్నిటినీ చూసుకుంటే సుమారుగా ఒక 7,000 అడుగుల నుంచి 8,000 అడుగుల వరకు యావరేజ్ గా నడవాలి అనేది నిర్ధారణ చేయటం జరిగింది. ఎవరైతే ఎక్కువ నడుస్తారో మంచిది, కాకపోతే మరీ ఎక్కువ నడిచిన వారిలో కూడా ఒక జేకర్వ్ అనేది చూడటం జరిగింది. అంటే ఇప్పుడు అథ్లెట్స్ లో బాగా ఎక్కువ ట్రైనింగ్ అయ్యి బాగా ఎక్కువ శ్రమించిన వారిలో కూడా సడన్ కార్డియాక్ డెత్స్ అనేది చూడటం జరుగుతుంది. అంటే ఎక్కువగా నడవటం కూడా మంచిది కాదు. సుమారుగా 8,000 నుంచి 14-15,000 వరకు కూడా వారు తీసుకునే ఆహారం బట్టి, వారు తీసుకునే వారి యొక్క జీవన శైలి బట్టి, అంటే కొంతమంది ఎక్కువగా పనిచేసేవారు ఉంటారు, కొంతమంది తక్కువ పనిచేసే ఉంటారు, ఎక్కువగా ఎనర్జీ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్వీట్ చూస్తే ఆపుకోలేని వారు ఉంటారు. సో వీటిలందరిలో కూడా వారు తీసుకునే ఆహారం బట్టి, కిలో క్యాలరీస్ ఎంత ఉందనే దాన్ని బట్టి వారు ఎక్సర్సైజ్ అనేది పాటించాలి. అందరికీ ఒకటి అనేది చెప్పలేం. తర్వాత ఆడవారికి, మగవారికి. ఆడవారికి కొద్దిగా ఇంట్లో పని ఎక్కువ ఉండేది, కొద్దిగా ఎక్కువ శ్రమ చేసేవారు. ఇప్పుడు కొద్దిగా అది వారు కూడా ఉద్యోగాలకు రావటం, కొద్దిగా శ్రమించడం కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. వారు కూడా ఒక ఒక ప్రోటోకాల్, అంటే రోజుకు ఒక 1/2 గంట నుంచి 45 నిమిషాల పాటు ఒక ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ చెయ్యాలి. ఒక 8,000 అడుగులు నడిస్తే వారికి కూడా మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. తర్వాత ఆడవారిలో ఈ నెల్సర్ల వల్ల 45-46 ఏళ్ళు వరకు వారికి ప్రొటెక్షన్, ప్రొజెస్ట్రాన్ వల్ల ఈ హార్మోనల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది హార్ట్ డిసీజెస్. కానీ ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో వారిలో ఈ హార్ట్ అటాక్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి మగవారితో కంపేర్. సో వారు ముందుగానే జాగ్రత్తలు తీసుకుని వారు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, దీంతోపాటు వారు వాకింగ్ ఎంత చేయాలి, వారు బరువు వారి యొక్క హైట్ బట్టి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వీటినన్నిటినీ గనక మనం కరెక్ట్గా లిమిట్స్లో గనక ఉంచుకుంటే డెఫినెట్గా ఆడవారికి మగవారికి సరసమానంగానే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
0: ఓకే సార్. తర్వాత రోజుకి ఎంతసేపు అనే దానిలో చాలా క్లియర్ గా చెప్పారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి వచ్చే డిఫరెన్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. తర్వాత వీళ్ళు తీసుకునే ఆహారం గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఫైనల్ గా సార్, మన ఆకాశవాణి లిజనర్స్ కి హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవడానికి మీరిచ్చే సలహాలు?
1: ఈ సంవత్సరం డోంట్ మిస్ ఏ బీట్, అనేది ఒక ప్రధాన నినాదంగా వరల్డ్ హార్ట్ డే అని మన ఆంధ్రప్రదేశ్ కార్డియాలజీ సొసైటీ నుంచి, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ నుంచి ప్రజలందరికీ అవగాహన పెంచడానికి జరుపుకుంటున్నాం. 5 సూత్రాలు దీనికి చెప్తున్నాం. మొదటి సూత్రం మెరుగైన ఆరోగ్యం కోసం మొదటిగా హెల్తీ డైట్, మంచి ఆహార నియమాలు పాటించండి. 2వది అవాయిడ్ సెడెంటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువగా కూర్చోవద్దు, వ్యాయామం చేయండి, రోజుకి ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. 3వది మీ యొక్క షుగరు, కొలెస్ట్రాల్, బీపీ ఎట్లా ఉంది, బరువు ఎట్లా ఉన్నారు అనేది ప్రతి సంవత్సరం కూడా ఒకసారి పరీక్ష చేయించుకోండి. 4వది అలవాట్లు, మంచి అలవాట్లు ఉంచుకోండి. చెడు అలవాట్లు, స్మోకింగ్కి, ఆల్కహాల్కి దూరంగా ఉండండి. 5వది మంచి వర్క్ అట్మాస్ఫియర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ బాగా ఉండేటట్టు చూసుకోండి, ఆహ్లాదకరంగా ఉండండి. ఎక్కువ స్ట్రెస్కి లోనైతే మీకు హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
0: డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా శ్రోతలకు మంచి సందేశం ఇచ్చినందుకు ఆకాశవాణి విజయవాడ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
0: సో మరి విన్నారు కదా, డాక్టర్ గారు ఎంత క్లియర్ గా చెప్పారో ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా చాలా విషయాలైతే మనం తెలుసుకున్నాం. డాక్టర్ తుమ్మల కార్తిక్ గారు ఎండీడీఎం కార్డియాలజీ, చైర్మన్ ఏపీ ఎథిక్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్, వీరు మనకి ఎన్నో సందేహాలను నివృత్తి చేశారు. రైట్ నౌ మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హ్యాపీ ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20 తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.1 నిర్వహించనున్నట్లు చెప్పారు. తొలిబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని అన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని, జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్ట వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్పుస్తకాలను అందిస్తున్నామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా ఏ కొత్త వలసలో 1,166 మంది రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 6వ మంచినీటి ప్లాంటును ప్రారంభించారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:07 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి ఏమన్నా ఐడియా ఉందా? హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. నవ్వే కదా మనకి మంచి హెల్త్ నిచ్చేది. సో ఈ రోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఎన్నో విషయాలైతే తెలుసుకున్నాం. మరి సినిమా కబుర్ల విషయానికి వస్తే గురు, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి గురు అని. ఓ పని చెయ్యి, ఓ మంచి పిల్లిని చూసి మింగు, లోపలికి వెళ్ళి ఎలకలను తినేస్తుంది. బుర్ర ఒక్కింటికి 10 రూపాయలు. ఏమప్పా ఇది, ఒక 10 దా ఇస్తిరి, నీకు ఒక బుర్ర ఉండాది, వాడికి ఒక బుర్ర ఉండాది, 2 బుర్రవాళ్లకు 2 10 వాళ్లు కదప్పా అంటాడు. ఆమా, తిండి బుర్రవాడు కాదు కదా, కడుపువాడు కదా తినేది అనగానే మీకు ఠక్కున గుర్తొచ్చిన సినిమా. గెస్ చేసేశారు కదా, చేయని వాళ్ళు గెస్ చేయండి ఆ మూవీ ఏంటో. అసలు మర్చిపోతారా చెప్పండి, ఈ మూవీ గురించి చెప్పండి మేము వినలేదు, ఈ మూవీ గురించి చెప్పండి అని ఎంతమంది లిజనర్స్ అడిగారనమాట. సో ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో ఫస్ట్ మూవీ, మరి ఆ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ కబుర్లు ఈనాటి సినిమా కబుర్లుగా సిద్ధంగా ఉన్నాయి. ఛానల్ మాత్రం అస్సలు మార్చుకోండి. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ మీకోసం. మరణ మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన వేటూరి సుందరరామూర్తి, గీతం వస్తోంది ఇళయరాజా. మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11:13:53 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ గెస్ట్ చేయమనగానే ఒక్కటి రెండు కాదండి బాబు, అసలు ఎన్ని మెసేజెస్ వచ్చేసినాయి అంటే, సో అందరూ గెస్ట్ చేసేసారనమాట. చాలా మంది గెస్ట్ చేశారు. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, మార్కాపురం నుండి శివాజీ, అలాగే కనకరావు గారు పెడన్ నుండి, అండ్ ఇంకా ఇందాక మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా చక్కటి మెసేజ్ అందించారు డాక్టర్ గారు, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారనమాట రఘువీర్ సింగ్ సుగుణ బై రాధా మున్నా ఏలూరు నుంచి. అండ్ ఆ తర్వాతి మెసేజ్ కూడా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ గా గెస్ట్ చేశారు, అండ్ కిషోర్ నంద్యాల నుండి కరెక్ట్ గా గెస్ట్ చేశారు. చాలా మంది మెసేజెస్ చేశారనమాట. సో ఎనీవే, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ రోజు మనం సినిమా కబుర్లో ఒక మంచి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. సో 1993లో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారు సౌందర్య గారు కలిసి నటించిన సినిమా. స్టోరీ అంతా కూడా ఒక ఏనుగు చుట్టూ ఇరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్ ప్రేమగా పెంచుకునే ఏనుగు, తన యజమానిని కొందరు స్మగ్లర్స్ హత్య చేస్తారు. మరి వాళ్లను ఆ ఏనుగు చూస్తుంది కానీ పట్టుకోలేకపోతుంది, పాపం అనాథగా మిగిలిపోతుంది. నిరుద్యోగి అయిన రాజేంద్ర దగ్గరికి లక్ష్మీదేవిలాగా అది చేరుకోవడం, అతని హెల్ప్తో ఆ విలన్స్ ను చట్టానికి పట్టివ్వడం, ఇది కదా కథాంశం. సో ఎంతైనా పాత సినిమాలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుంటాయి. సూపర్ కామెడీ అండ్ సెంటిమెంట్ తో పాటు లవ్ కలగలిసిన రాజేంద్రుడు గజేంద్రుడు ఈ సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, ఏప్రిల్ 1 విడుదల చిత్రానికి మనో చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కోట శ్రీనివాసరావు గారు, గుండు హనుమంతరావు గారు, శ్రీలక్ష్మి, బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరి కామెడీ ఎంత బాగుంటుందంటే ఇప్పుడు చూసినా కూడా అదే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అసలు సినిమాలో ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ఇంటి ఓనర్ కి రెంట్ కూడా కట్టలేని హీరో, అంతటితో ఆకుండా ఆ హౌస్ ఓనర్ ని మెంటల్ హాస్పిటల్ కి పంపించడం, హౌస్ ఓనర్ కి ఒక అందమైన కూతురు, బ్యూటిఫుల్ సౌందర్య గారు, ఆవిడతో ప్రేమలో పడటం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఎలిఫెంట్ పాలతో పేడతో బిజినెస్ అనే ఐడియా. అసలు ఆ డైరెక్ట్ చేసిన విధానం ఎక్కడా కూడా పాజ్ అనిపించదు. పిచ్చ కామెడీతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా పిక్చరైజ్ చేశారు కృష్ణారెడ్డి గారు. ఇందులో కొన్ని సీన్స్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ మీకోసం. అప్పులప్పారావు చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, అండ్ ఈ పాటను పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బృందావనం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన లవ్లీ ట్రాక్ విన్న తర్వాత 11:31 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాజేంద్రుడు గజేంద్రుడు ఈ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఏనుక్కి అంత బాగా ట్రైనింగ్ ఇచ్చి గజేంద్రుడితో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని బయటికి తీశారు. ఎంటైర్ టీమ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నవడేస్ వచ్చేటువంటి కామెడీతో మనం గనక కంపేర్ చేస్తే అసలు ఎక్కడ కూడా కంపారిజనే లేదు, ఎక్కడా కూడా పోటీ పడలేవు ఇప్పటి సినిమాలు. అప్పట్లోనే అంత చక్కటి కామెడీని అందించారు. చాలా మంది యాక్టర్స్ ని మనం మిస్ అయ్యాం. భౌతికంగా వాళ్లు దూరమైనా కూడా వాళ్ల నటనతో మనకి పంచిన ఆనందాన్ని మనం మర్చిపోలేం. తలుచుకుంటే నిజంగా కళ్ళు చెమ్మగిలుతాయి కదా. సౌందర్య గారు, గుండు హనుమంతరావు గారు, ఇంకా ఈ సినిమాలో లేని వాళ్ళు కూడా చాలా మంది అండి. మన వేణుమాధవ్ గారు కానీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని మనం మిస్ అయ్యామో. ఏవిఎస్ గారు కానీ. ఎస్, మరి సినిమా కబుర్ల విషయానికి వస్తే లక్కీ డ్రాలో రాజేంద్రుడికి గజేంద్రుడు బంపర్ ప్రైజ్ గా వస్తే ప్రస్తుతం నాకు ఎలుకను పెంచుకునే స్తోమత కూడా లేదు అనటం. లక్ష్మీదేవి బిజీగా ఉండి ముందుగా పైలట్ లాగా ఏనుగుని పంపించింది గురు అనడం. ఇలాంటి కామెడీ డైలాగ్స్ ఒకటి రెండు కాదండి, 2.5 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ కి ఎక్కడా బ్రేక్ ఉండదు. మాట్లాడుకుందాం ఇంకా. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన భువన చంద్ర గీతం వస్తోంది ఎస్వి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లో రాజేంద్రుడు గజేంద్రుడు. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, బాబు మోహన్ గారి అగరబత్తీలు మీ ఇంట్లో వెలిగిస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది అంటే, అయితే పక్కింట్లో అమ్ము వాళ్ళు వెలిగిస్తే నేను వాసన చూస్తా అంటారు రాజేంద్ర ప్రసాద్. సో రెండు ప్యాకెట్లు కొంటే ఒక బ్లేడ్ ఫ్రీ అన్నప్పుడు, రెండు ప్యాకెట్లు కొంటేనే క్షవరం మళ్ళీ దానికోసం ఒక బ్లేడా? అండ్ అలీ కామెడీ మద్రాసులో ఉన్నప్పుడు మలయాళం మూవీస్ చూసి అందులో చేట అనే పదం పట్టుకొచ్చి పిచ్చి భాష మాట్లాడేవారట. సో మలయాళంలో చేట అంటే అన్న అని అర్థం. వైజాగ్ లో జంబలక్కడి పంబ సినిమా షూటింగ్ టైంలో అది విన్న మాటల రచయిత దివాకర్ బాబు కృష్ణారెడ్డి గారి చెవిలో వేసేశారట ఈ చేట అన్న పదాన్ని. ఆయన దాన్ని బేస్ చేసుకుని ఆలీ చేట పాత్రని సృష్టించేశారు. సో ఆలీకి ఈ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది ముత్యమంత ముద్దు ఈ చిత్రం నుంచి. వింటూ స్టేజ్ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి రాజేంద్రుడు ఆకలితో బాధపడుతుంటే చూడలేక గజేంద్రుడు మార్కెట్ లో తనకు గిఫ్ట్ గా ఇచ్చిన అరటి పళ్లు తీసుకురావడం, అది దొంగతనం చేసి ఉంటుందని రాజేంద్రుడు తనని అవమానించడం, ఇంతలో మార్కెట్ వ్యాపారులు వచ్చి జరిగిన విషయం చెప్పడం. సెంటిమెంట్ సూపర్ గా పండింది కదా. సౌందర్యను ఏనుగు కాపాడడం, అక్కడ మనుషులు ఎవ్వరూ హెల్ప్ చేయరు, కదిలించేస్తాయండి ఈ సన్నివేశాలన్నీ కూడా. అండ్ షూటింగ్ టైంలో ఏనుక్కి ప్రత్యేకమైన ఫుడ్, రకరకాల ఆహారాలు తినిపించేవాళ్ళట, తమకు ఎలాంటి ఇబ్బంది రాకుండా. ఇంకా హీరో హీరోయిన్ మధ్య ఉండేటువంటి సీన్స్ విషయానికి వస్తే కామెడీ గానీ లవ్ సీన్స్ గానీ సూపర్ గా ఉంటాయన్నమాట. పేస్ట్ ప్లేస్ లో ఫెవికాల్ పెట్టడం, నువ్వు చిలిపి కృష్ణుడు అనుకుంటున్నావా బాబు అంటే నువ్వు గోపిక అవుదావు అనుకుంటున్నావా అంటాడు. ఎంత పొగరు అంటే అబ్బా ఎంత జిగురు అని, జిగురేంటి జిగురు అంటే ప్రాస కోసం వాడానులే అంటారు. అండ్ దోశల సీన్ ఒకటి ఉంటుంది, వేసుకున్న వాడిదే దోశ, అక్కడ ఆ ఎలిఫెంట్ ఆ దోశలు తీసుకొని తినడం గాని ప్లేట్లో నుంచి, తర్వాత సౌందర్య దోశల కోసం వెతుక్కోవడం, అండ్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వేసే దోశలు కూడా మాయమైపోతూ ఉంటాయి కదా, అప్పుడు ఆయన వచ్చి సౌందర్య గారిని వేసుకున్న వాడిదే దోశ అని తీసేసుకుంటారు అనమాట.

అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఫుల్ స్టాపే ఉండదు కామెడీకి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ రామ్ బంటు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన వెయిటర్ సుందరరామ్మూర్తి గీతం వస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి 11:50 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాజేంద్రుడు గజేంద్రుడు ఒక బ్యూటిఫుల్ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి బ్రహ్మానందం గారి బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్, బాబు మోహన్ గారి సేల్స్ మ్యాన్ క్యారెక్టర్, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల వాళ్ల పాత్రలతో సినిమా సక్సెస్ కి కారణమయ్యారు. సెంటిమెంట్ సీన్స్ లో అయితే చిన్నప్పుడు టీవీలో ఈ సినిమా చూస్తుంటే గజేంద్రుడు యాక్టింగ్ కి కళ్లల్లో అలా నీళ్లు వచ్చేసాయి. ఏనుగుతో అలాంటి పర్ఫార్మెన్స్ రాబట్టడం అసలు మామూలు విషయమా చెప్పండి. అండ్ ఫైనల్ గా గజేంద్రుడు తన పాత యజమానిని ఎవరి వల్ల కోల్పోతుందో సేమ్ అదే విలన్స్ రాజేంద్రుడికి కూడా హాని తలపెడితే రాజేంద్రుడు గజేంద్రుడు ఇద్దరూ కలిసి వాళ్లని అంతం చేయడం, సినిమా అంతా కూడా ఎంత చక్కగా పిక్చరైజ్ చేసి మనకు అందించారో కదా. ఇక పాటల విషయానికి వస్తే కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్. రైట్ నో మీకోసం రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గీతం వస్తోంది. ఎస్వి కృష్ణారెడ్డి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్టాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన వ్యవసాయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ మార్పుల నేపథ్యంలో సంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంత అవసరమని అన్నారు. జపాన్లోని ఐచి నొగయ్యలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 2026లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంసాలతో కలిపి మొత్తం 45 పతకాలతో

పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల జట్టు మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్బంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వే స్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గ్రామాల సర్వతోముఖ అభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పాల్గొననున్నారని, ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్షించారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. శరీరానికి ఆయువు పట్టైన గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఇందుకోసం గుండె జబ్బులు రాకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:03:21 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మన భారత్తో పాటు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఎన్నో దేశాలలో ఆహార వృధా అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ విషయంలో చైనా తర్వాత మన భారత్ 2వ స్థానంలో ఉంది తెలుసా. మరి ఈ 2 దేశాల్లో ఫుడ్ వేస్ట్ అనేది ఎక్కువ. ఇంకోవైపు చూస్తే మన ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఫుడ్ వేస్ట్, ఫుడ్ షార్టేజ్ అవేర్నెస్ ను కలిగించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 అంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ ను నిర్వహిస్తున్నారన్నమాట. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ మీద ఈ రోజున ప్రజలకు అవగాహన కల్పిస్తారు. మనకి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈనాటి మీకు తెలుసాలో రైట్ నో మీకోసం మన శంకర వరప్రసాద్ గారు. ఏ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, భీమ్స్ మధుప్రియ పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12:08:17 లో ఉంది. వీవీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నా మన ప్రపంచంలో 10% జనాభా అంటే 10% వరకు కూడా ఆకలితో అలమటిస్తూనే నిద్రిస్తున్నారట. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 250 టన్నుల ఆహారం వృధా అవుతుందట. నేషనల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం మన భారత్లో ప్రతిరోజు 19 కోట్ల మంది ఆకలితోనే పడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మరి భారత్లో ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్థాల్లో 40% వృధాగా పోతుందట. ప్రతి సంవత్సరం 92,000 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు వృధా అయిపోతున్నాయి. మరి యుఎన్ఐపీ రిపోర్ట్ ప్రకారం ఈ లిస్టులో మొదటి స్థానంలో చైనా ఉంది, ఫస్ట్ ప్లేస్లో అన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 9.6 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. ఇక మన భారత్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 6.78 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి కదా. ఒక పక్కన ఫుడ్ లేక ఎంతమంది బాధపడుతున్నారో, కానీ తెలిసి తెలియకుండానే మనం కూడా చాలా వరకు ఫుడ్ వేస్ట్ చేసేస్తూ ఉంటాం. వండుకునేటప్పుడే మనకి ఎంత కావాలో అంత వండుకోవడం, ఇన్ కేస్ అది మిగులుతుంది అని మనకు ముందే తెలిస్తే కనీసం అది లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా తింటారు. వేస్ట్గా దాన్ని డస్ట్బిన్లో పారేసే కంటే కూడా దాని అవసరం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. సో దీని గురించి ఆలోచించండి, మాట్లాడుకుందాం మనం మరిన్ని విషయాలు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే కూడా కాబట్టి దాని గురించి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు చల్ల

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి

0: సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఈశ్వర్ చిత్రానికి రాజేష్, ఉషా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి వరల్డ్ హార్ట్ డే గురించి కూడా మాట్లాడదాం అన్నాను కదా. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం, వరల్డ్ హార్ట్ డే, ఇది జరుపుకుంటున్నాం మనం. ఆల్రెడీ మార్నింగ్ ఇంటర్వ్యూలో కూడా డాక్టర్ గారు బోలెడన్ని విషయాలు అయితే మనకి తెలియజేశారు. ప్రస్తుత కాలంలో పెద్దవాళ్లలోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. మరి దీనికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితం ప్రధాన కారణాలుగా చెప్తున్నారు కదా ఎక్స్పర్ట్స్ అయితే. మరి వరల్డ్ హార్ట్ డే ఈరోజు గుండె జబ్బుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లయితే ఖచ్చితంగా పాటించాలి. అవేంటో కూడా తెలుసుకుందాం. ఈనాటి మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, భువన చంద్ర గీతం ఫ్రమ్ ద మూవీ ప్రేమించుకుందాం డ్రా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగం

0: విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. వార్తల వివరంగా యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలు చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహ చిత్రాల బౌద్ధ చిత్రకళలు, చంబళ్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నౌర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్టాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్టాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారో మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యో కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే భీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భావీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం భీ ఉన్ రాజ్యో మే జా కే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యకుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015లో తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026

సంవత్సరానికి సంబంధించిన రెండో ఎయిడ్ సదస్సుకు ఈరోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. 6వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7వ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును 6వ తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం 6వ తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు 3 భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థే ప్రమాణ్ అని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలని కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన, అభివృద్ది చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమానులకు ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది 15 ప్రారంభించిన ఈ పాస్ కోర్టు జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి 1 సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకన్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కామ్సింగ్ గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. ఇష్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

సో మరి గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే కొన్ని అలవాట్లు పాటించాలి అని చెప్పాను కదా. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణం. ప్రతిరోజు ఒక 30 నిమిషాల పాటు వాకింగ్ గానీ జాగింగ్ గానీ లేదంటే సైక్లింగ్ గానీ చేయటం వల్ల హార్ట్ హెల్దీగా ఉంటుందట. మరి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. దీనివల్ల ఒబెసిటీ బారిన పడకుండా ఉండొచ్చు. బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటాయి. హార్ట్ హెల్దీగా ఉండాలంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్, షుగర్, షుగరీ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇవి కానీ హై క్యాలరీ ఫుడ్ కానీ అవాయిడ్ చేయండి. మీరు తీసుకునే ఆహారంలో బాదం, వాల్నట్స్, అవకాడోస్, క్యారెట్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోండి. ఇవి హార్ట్ ఆర్టరీస్ని హెల్దీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది పెద్ది మూవీ నుంచి. రక్షిత సురేష్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: హిట్ ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

12:52 9 సెకండ్స్లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రాంలో ఉన్నాం ఎక్కువసేపు మెలకువగా ఉండటం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల హార్ట్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి తగ్గించడానికి యోగా ధ్యానం చేయండి, మీ లైఫ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే హెల్దీ హ్యాబిట్స్ లైక్ న్యూట్రిషన్, తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ ను అడాప్ట్ చేసుకోండి. దీంతో మీరు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపచ్చు. దీంతో పాటు సకాలంలో గుండె సంబంధిత సమస్యలను గుర్తించడం, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి హార్ట్ చెక్ అనేది రెగ్యులర్ గా చేయించుకుంటూ డాక్టర్ సలహాని పాటించండి. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, నువ్వు నేను చిత్రానికి సందీప్ ఉషా పాడినటువంటి కులశేఖర్ గీతం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నాంలే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రభుత్వోద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఈరోజు మిషన్ కర్మయోగి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అంబేద్కర్ కళా వేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమంపై ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్షాప్ను ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. రాష్టంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవడంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు వాతావరణ పరిస్థితులను బట్టి వర్షం తీవ్రతలో మార్పు ఉండవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఆసియా క్రీడల్లో భారత షూటర్ నీరు ధందా గోల్డ్ మెడల్ సాధించారు. మహిళల ట్రాప్ ఇండివిజువల్ ఈవెంట్లో ఈ పథకం గెలిచారు. ఈ విభాగంలో ఆసియా క్రీడల చరిత్రలో భారత్కు ఇదే తొలి స్వర్ణం. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు మొత్తం 47 పతకాలు రాగా పతకాల పట్టికలో భారత్ 11వ స్థానంలో నిలిచింది. 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని సుఖీభవ హాస్పిటల్స్ వాయిస్

ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్నవారు, బాధితులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షల కోసం ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవులు పర్యటించనున్నారు. వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో జరిగే పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్బంగా రాష్ట వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో 11,085 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం జరిగే ప్రజావేదికలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కొండచర్యలు విరిగిపడి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ మార్గంలో ఏపీకి చెందిన పర్యాటకులతో పాటు మరికొందరు యాత్రికులు చిక్కుకుపోగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

పెళ్లి పుస్తకం చిత్రం నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు కలిసి పాడినటువంటి ఆరుద్ర గీతం ఇది. 1 hour 7 minutes 9 seconds లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ కూడా, ముఖ్యంగా మహిళల్లో అనమాట, కొన్ని ఇంట్రెస్ట్లు తగ్గిపోతూ ఉంటాయని సొసైటీలో ఒక అపోహ ఉంటుంది. సో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట ఈరోజు. అంటే 40s లోకి అడుగు పెట్టగానే మహిళలు అనుకుంటూ ఉంటారు ఇంకేముంది లైఫ్ అంతా అయిపోయినట్లే అని. కానీ ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే అది జరిగిపోతుంది. 20s లో చదువులు, కెరియర్, 30s కి వచ్చేటప్పటికి రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ నెరవేరాక 40s లో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు మహిళలు అని ప్రూవ్ చేస్తున్నాయి రీసెంట్ స్టడీస్. మాట్లాడుకుందాం ఇందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం నువ్వు లేక నేను లేను ఈ చిత్రానికి చిత్రగారు అద్భుతంగా పాడినటువంటి పాట వస్తుంది ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో అయితే ఉన్నాం. మరి ఈ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, యుక్త వయసులో ఫ్యామిలీ, పిల్లలు, జాబ్, సమాజంలో తమకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవడంలో అమ్మాయిలు బిజీగా ఉంటారు. ఆ తర్వాతే తనకేం కావాలి, తన సంతోషం ఎక్కడా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకటాన్ని మొదలు పెడుతున్నారట. ఎందుకంటే యుక్త వయసుతో పోలిస్తే 40 ఏళ్ల వయసు వచ్చేసరికి మహిళల్లో వాళ్ల శరీరం గాని వ్యక్తిత్వం పట్ల గాని పూర్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు తమ ఇష్టాయిష్టాల గురించి బహిరంగంగా స్వేచ్ఛగా మాట్లాడేందుకు, తన పార్ట్నర్తో తన కోరికలను పంచుకునేందుకు ఈ ఏజ్ లో ఏమాత్రం సంకోచం లేకుండా ఎక్స్ప్రెస్ చేస్తారట. ఇది నిజంగానే నిజం. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది పెళ్లి చిత్రం నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కౌల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
2: 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని అన్నారు.

0: ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ప్రజల ఆలోచన విధానాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా విధానాలను రూపొందించడంతో పాటు వాటిని నిబద్దతతో అమలు చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: ఇండియా ఈజ్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ డెవలప్డ్ నేషన్. దట్ ఈస్ వేర్ వన్ ఈస్ ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ థింకింగ్ ప్రాసెస్ హెస్ బీన్ చేంజ్డ్. ఆల్ ఐటీ కంపెనీస్ ఆర్ లీడింగ్ బై ఇండియన్ ఆరిజిన్. దట్ ఈస్ వేర్ వీ అడాప్టెడ్ టెక్నాలజీ మిడ్ 90s. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా, డెమోగ్రఫిక్ డివిడెంట్. దిస్ ఈస్ వేర్ యంగ్స్టర్స్ ఆర్ ఎమర్జింగ్ ఇన్ ఎ బిగ్ వే. ఆస్పిరేషన్స్ ఆల్సో ఈస్ ఇంక్రీజింగ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ అస్, if you create policy, that policy has to be executed with a true spirit.
0: అంతకుముందు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు సేవాభావం అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన నాగరిక్ దేవోభవ సూత్రాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆచరించాలని తెలియజేస్తూ,
2: Mission Karmyogi aims to transform every karmchari who views his duties as a job to be performed into a karmyogi who keenly performs his responsibilities as part of contributing to the building of this nation and serves every citizen in the true spirit of seva bhav. The Honorable Prime Minister of India, when he addressed us, gave us the mool mantra of Mission Karmyogi, where he said, Nagarik Devo Bhava, citizen at the center in all that we do.
0: కాగా ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, ఉద్యోగులు అధికారుల్లో నైపుణ్యాలను అభివృద్ది చేయడం వంటి అంశాలపై సదస్సులో చర్చిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్ మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్వర్క్ భాగస్వామ్యంతో ముసాయిదా రూపొందించే అంశంపై కూడా సదస్సులో చర్చిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్ కు మంత్రి కె అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది కానిస్టేబుళ్లను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, సమాజ సేవలో ఎంతో బాధ్యతతో కూడిన వృత్తి అని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు మరింతగా వినియోగించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత లభ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కు చెందిన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట, ఒడిశా, హర్యానా, తమిళనాడు, నార్త్ ఈస్ట్ వన్ సర్కిల్ పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా తెలిపారు. టవర్ల లభ్యత విషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు. సీనియర్ అధికారులు మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా విక్రయ కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని, ప్రతి సైట్లో సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో చిరుధాన్యాల కోసం అమలు చేస్తున్న శ్రీ అన్న కార్యక్రమాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు శ్రీ అన్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలను భారతదేశంలో శతాబ్దాలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పోషక విలువ, పర్యావరణ అనుకూలత కారణంగా చిరుధాన్యాల ప్రాధాన్యత పెరుగుతోంది. శ్రీ అన్న కార్యక్రమం ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజన కార్యక్రమాల్లో వీటిని చేర్చడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అతి తక్కువ నీటితోనే దిగుబడిని ఇచ్చే భారతీయ చిరుధాన్యాలకు శ్రీ అన్న పేరుతో దేశీయంగా అంతర్జాతీయంగా

0: మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: భారత్ మిలెట్స్ కా దునియా కా సబ్సే బడా ప్రొడ్యూసర్ జినే దునియా సూపర్ ఫుడ్ కహతీ హై ఔర్ ఉసే హమ్నే శ్రీ అన్న కీ పహచాన్ ది. యే మినిమం వాటర్ మాక్సిమం ప్రొడక్షన్ కే సిద్ధాంత పర్ చల్తే భారత్ కే అలగ్ అలగ్ సూపర్ ఫుడ్స్ గ్లోబల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ కో అడ్రెస్ కర్నే మే బడీ భూమికా నిభా సక్తే. భారత్ అప్నే సూపర్ ఫుడ్ కే ఇస్ బాస్కెట్ కో దునియా కే సాథ్ సాజా కర్నా చాహతా.
0: వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేవలం అనారోగ్యంతో బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని మంత్రి కోరారు. మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా వారానికి 3 రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ బుధ శనివారాల్లో, కర్నూలు నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు మంగళ గురు ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వెనుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సింగపూర్ న్యాయశాఖ మంత్రి షణ్ముగం మంత్రి నారా లోకేష్ తో కలిసి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి షణ్ముగం మాట్లాడుతూ, భక్తుల కోసం టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నప్పటికీ టీటీడీ నిర్వహణ తీరు అభినందనీయంగా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్టంలోని మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
3: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1 hour 31 minutes 27 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లో అయితే ఉన్నాం. సో మరి అమ్మాయిలకి

మీ జీవితం మీద ఒక స్పష్టత, మానసిక పరిపక్వత రావటం వల్ల లైఫ్ ని బాగా ఆస్వాదించగలుగుతారట. ఇది ఈ 40s లో. మరి 40s లో కెరియర్, కుటుంబం, ఈ బాధ్యతల విషయానికి వస్తే కొంత స్థిరత్వం అనేది ఏర్పడడం వల్ల మానసికంగా కొంచెం ఆ ఒత్తిడి తగ్గి వ్యక్తిగతంగా వాళ్ల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరగటం, హ్యాపీనెస్ రావడం, హ్యాపీగా ఉండాలి అనే విషయాలపై దృష్టి పెట్టే అవకాశం వీళ్ళకి ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో ఈ మార్పులో సోషల్ మీడియా అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందట. ఎలా అంటే, మిడిల్ ఏజ్ లో ఉన్న మహిళల అనుభవాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత విషయాలు, జీవిత పాఠాలు ఇప్పుడు బహిరంగ చర్చలో భాగమైపోతున్నాయి కదా. ఒకప్పుడు సీక్రెట్ గా పరిమితమైనటువంటి ఈ విషయాలు ఇప్పుడు సాధారణ, అంటే జనరల్ కాన్వర్జేషన్ లో చోటు దక్కించుకుంటున్నాయి. దీనివల్ల చాలా మంది మహిళలకు తాము ఒంటరిగా లేమనే భావన కలుగుతుందట. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను. లక్కీ భాస్కర్ చిత్రానికి విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

శతమానం భవతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మిక్కీ జయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతంగా రాసినటువంటి పాట, అంతే అద్భుతంగా పాడారు మన ఎస్పీబి గారు. వన్ అవర్ 40 మినిట్స్ 2 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం కదా. సో 40s వచ్చినప్పుడు అమ్మాయిల అంటే మహిళల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అంటే కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే అందుకు ముఖ్య కారణం ఆ ఇంట్లో మహిళలే కదా. మరి ఇంటి సభ్యుల క్షేమం కోసం శ్రమిస్తారు, ఇంటి సభ్యుల గురించి పట్టించుకునే మహిళలు తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారన్నమాట. దీనివల్ల వాళ్ళకేం జరుగుతుంది, రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది, అనేక అనారోగ్య సమస్యలు అటాక్ చేస్తాయి. కాబట్టి 40 ఏళ్ళు వచ్చాయంటే మహిళలు హెల్త్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి, తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. హెల్దీగా ఉంటేనే కదా ఏమైనా చేయగలం. సో ముందు ఇంపార్టెన్స్ అనేది హెల్త్ మీద అనమాట. అంటే సో ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి, ఆ తర్వాతే ఏవైనా సరే. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అయిన విషయాలు. బిఫోర్ దట్ హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విస్సా ప్రగడ గీతం వస్తుంది రాధన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతీయ FM 101.3.

వారు. హైనన్న మూవీ నుంచి చిన్మయి, ధ్రువ్ విక్రమ్, శృతి హాసన్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు. అబ్దుల్ వహబ్ హేషం మ్యూజిక్ కంపోజిషన్ లో 1 hour 47 minutes 44 seconds లో ఉంది వీబీ క్లాక్. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి మన కలలు నెరవేర్చుకోవాలన్నా, ఉన్నతి సాధించాలన్నా శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా దృఢంగా ఉండడం అనేది చాలా అవసరం కదా. ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతోనే మనం దేనిలో అయినా సక్సెస్ సాధించగలుగుతాం. అయితే ఇది సాధ్యం కావాలంటే కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా ఉండాలన్నమాట. దానికోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. అలాగే ఏ వయసులో ఉన్నవాళ్లు ఆ వయసుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. యవ్వనం మాత్రమే అందం కాదు, అనుభవం, పరిపక్వత, ఆత్మవిశ్వాసం కూడా అందమైనవే అని అర్థం చేసుకోవాలని స్టడీస్ చెప్తున్నాయి. సో మరి అర్థమైంది కదా, 40s నుంచే మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే 20s 30s అంతా కూడా ఎడ్యుకేషన్, కెరీర్, పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ కూడా చక్కగా సక్సెస్ఫుల్ గా మీరు సాధించి వచ్చేస్తారు. బట్ మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీరు మీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలి, మిమ్మల్ని మీరు ఆస్వాదించాలి అంటే 40s ఇస్ ద కరెక్ట్ ఏజ్ అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అమ్మాయిలు మరి ఓకేనా? ఇది ఈనాటి ధీర. రైట్ నౌ మీకోసం ఓజీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. శృతి రంజని పాడినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గీతం తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాంలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

యజ్వింటి గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారు కదా.

సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ యూజువల్ గా మనకి సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఒక సినిమా డైలాగ్ నేను చెప్తాను. ఒక హీరో చెప్పారనమాట, చాలా ఇమోషన్ తోటి అందరిని కంట తడి పెట్టించేసిన డైలాగ్ ఒకటి ఉంటుంది. సో అది నేను చెప్తాను, ఏ సినిమా ఏంటి అనేది మీరు గెస్ చేసి రైట్ ఆన్సర్ ని మీ పేరుని 8662488114 ఈ నంబర్ కి ఆన్సర్ పంపించేసేయండి. జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, మరొకటి ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు రెండో దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడత్తా. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వు ఎందుకు రావో అర్థం కాదు. కంటికి కనపడని శత్రువుతో బయటికి కనపడని యుద్ధం చేసేవాడినత్త. సో అందరూ ఆన్సర్స్ అయితే పంపించేస్తున్నారని నాకు అర్థమైపోయింది. నీకు ఒకసారి రిపీట్ కూడా చేయక్కర్లేదు, అంత పవర్ఫుల్ డైలాగ్ కదా. సో రైట్ ఆన్సర్ ని గెస్ చేయండి 8662488114 ఈ నెంబర్ కి మీరు మెసేజ్ చేసేయండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. అలా వైకుంఠపురంలో ఈ చిత్రం నుంచి అర్మాన్ మలిక్ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మెసేజెస్ అలా అలా వచ్చేస్తున్నాయి అనమాట. మరి మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాం, ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దామా. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు మూవీ అండ్ అలాగే హీరోని కూడా కరెక్ట్ గా గెస్ట్ చేసి. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మధు ఫ్రమ్ కోవెలగుంట్ల, క్వశ్చన్ కి ఆన్సర్ పంపించలేదు. వేటపాలెం నుండి రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, ధీరాలో మహిళల గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు. మీరన్నట్టుగా గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, అందుకనే మన పెద్దలు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కగా ఫాలో అవుతున్నారు. అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి. గుడ్ ఆఫ్టర్నూన్, యా వెల్కమ్ టు సంద్రే సంద్రి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి, మూసాపేట మహబూబానగర్ డిస్టిక్ నుండి నరేష్, ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి ప్లీజ్ లిజనర్స్, అర్థం చేసుకోండి, ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి. విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, అలాగే గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి. బట్ ఆన్సర్స్ ఎవరు పంపించలేదండి. సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే యా ఎండలు మళ్లీ మళ్లీ అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట, అంటే వర్షాలు పడినట్టే పండి మళ్లీ మామూలు అయిపోయింది. సో రెండు వాన పాటలు కావాలి అంటారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, అంటే మన వివిధ భారతిలో వచ్చే పాటలకి ఆ భానుడు కూడా కూల్ గా అయిపోవాలన్నమాట. సో మల్లీశ్వరి ఫణీంద్ర ఫ్రమ్ మార్కాపురం రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వన్స్ అగైన్ యూ రేఖ మీరు కేక జో అంటూ మెసేజ్ చేశారు, ట్రైనీగా వచ్చి మెరుపులా మాయం అయ్యింది అంటున్నారు, ఏంటండి అది? ఓకే, మంచి పాట అంటూ పాట లిరిక్స్ అయితే సూపర్ గా పంపించారు. అండ్ కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, ఎస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మై నేమ్ ఈజ్ మసూమ్ బాబా ఒజియా. ఓకే, పేరే వెరైటీగా ఉంది, అంటే నాకు అర్థం కాలేదు, అంతేనా? కరెక్ట్ గానే చదివాను, మసూమ్ బాబా ఓజి. ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు కొత్త లిజనర్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మహాలక్ష్మి రైట్ ఆన్సర్, విదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్ క్వశ్చన్ అనంతరం జోజీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, మా తిరుపతిలో కాసేపు ఉరుములు ఉరిమై సన్నగా వర్షం పడుతోంది, వరుణు కరుణించాడు. చూసారా, ఇక్కడ నుంచి అందరూ కూడా మీకు పంపించారనమాట ఆ వర్షాన్ని, సో ఇక్కడ తగ్గి మీకు కొంచెం మీకు చాలా పడుతుంది. ఎనీవే, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ జ్యోతి గారు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి. అండ్ క్వశ్చన్ వినలేదు, ఇంకోసారి రిపీట్ చేయమంటున్నారు, సెకండ్ క్వశ్చన్ కి వెయిట్ చేయండి ఓకేనా. అండ్ మీ పేరు పంపించడం మర్చిపోకండి. ఎంఎస్ దుర్గారావు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, రాజశేఖర్ రెడ్డి

ఆదోని మండలం. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వాయిస్ గురించి మాట్లాడినందుకు. రైట్ ఆన్సర్. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. ఆన్సర్ ఆన్సరా, ఓకే, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. సుమని పెడన నుంచి, ఓకే. అండ్ ఛత్రపతిల ప్రభాసట కానే కాదు, చంద్రశేఖరరావు విడవలూరు, విడవలూరా, ఓకే, నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. హాయ్ అంటూ భాస్కర్ మీనాక్షి గందివేట్ విలేజ్ కామారెడ్డి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజుపాలెం నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. వన్ టైలరా, ఏ వన్ టైలరా, ఓకే, మీ పేరు రాజుపాలెం అన్నారు, ఓకే. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్, భాస్కర్ రావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. యా, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, మార్నింగ్ హార్ట్ గురించి డాక్టర్ గారు మంచి విషయాలు తెలిపారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది, ధన్యవాదాలు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచెర్ల, రైట్ ఆన్సర్. అండ్ కూసింది కోయిలమ్మ వచ్చింది జ్యోతి, ఈరోజు ప్రోగ్రామ్ కేక ఉంటదమ్మా, ఓకే. సందర్శకులకి స్వాగతం, సుస్వాగతం అంటూ రామల్లకోట నుండి దుబాయ్ భాషా అబ్దుల్ మనన్, ముబీన్ బేగం, డాక్టర్ దీప్తి, డ్రైవర్ నవీన్ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. సెగా సెగా ఏమిటండి అది, రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువేదుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆ తర్వాత మెసేజ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నాన్నకు ప్రేమతో కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రాజోలి నుండి రాజోలి మండలం కేదారి వీరేష్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హాయ్ జోజి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి, నరసింహ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి, ఓకే. వేర్ ఇస్ ద ఆన్సర్, మీరు ఆన్సర్ పంపించలేదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. అండ్ రాజోలి నుండి జయన్న మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. అవునా, నేను మాట్లాడిన ఒక్కసారి మాట్లాడిన మాట రెండు సార్లు వస్తుంది, ఎక్కడో ఏదో తేడా ఉంది చూడండి మేడం అంట. నేనైతే కరెక్ట్ గానే మాట్లాడుతున్నానండి, మరి ప్రస్తుతానికి సెట్ ఎలా ఉంది ఏంటనేది తెలీదు, చూద్దాం డెఫినెట్ గా, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ గుడుమంగు, ఏంటది అర్థం కాలేదండి అస్సలు, ఓకే. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రాజశేఖర ఎవ్రీథింగ్ ఏంటోనండి నాకు అర్థం కాలేదు, బట్ మూవీ అయితే మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు, తర్వాత ఏంటనేది నాకు అర్థం కాలేదు. అండ్ గుడ్ నూన్ అక్క అంటూ తిరుపతి నుండి పూజారి రామ్మోహన్, కావ్య, బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు, క్షేమమేనా, సందర్శకులకి స్వాగతం అంటూ మొహమ్మద్ దినైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే మాధవి ఆంజనేయులు, నేను ఆల్రెడీ చాలా పెద్ద మెసేజ్ చదివాను, ఓకే. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధనరావు ఇంద్రాబాయి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దామర్ల చినిమస్తాన్రావు, దామర్ల పెద్దమస్తాన్రావు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ యా ఇప్పుడే చెప్పారండి, మాటలు రెండు సార్లుగా వినపడుతున్నాయి అంటే మరి అది ఎందుకు ఏంటి అనేది నాకు చెప్తాను, నేను డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మెసేజ్ కొల్లిపల్లి నుండి మౌలాలి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్, రోజా ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి ఇది, ఓకే. ఎనీవే నేను అడిగింది ఏంటి అంటే ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను కదా నేను, యాక్చువల్గా జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులు ఇస్తుంది, ఒకటి ప్రేమతో ఉన్నది, మరొకటి ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు రెండో దారి సెలెక్ట్ చేసుకున్నావు, ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడత్తా. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వు ఎందుకు రావో అర్థం కాదు, కంటికి

కనపడిన శత్రువుతో బయటకు కనపడిన యుద్ధం చేసేవాడినత్త అని ఒక హీరో చెప్పిన ఎమోషనల్ డైలాగ్. సో అతారింటికి దారేది మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి డైలాగ్ ఇది. సో సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం.

సో ఫస్ట్ క్వశ్చన్కి ఇంకా మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే జస్ట్ ట్యూన్ చేశామంటూ నాగేంద్ర కుమార్ గుంటూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో మరి సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోదామా. సో ఇది ఒక ఇంగ్లీష్ పదం అండి, LISTEN, లిజన్. లిజన్ అంటే తెలుసు కదా, వినడం. LISTEN ఈ లిజన్ అనే వర్డ్ లో దాగున్నటువంటి మరొక పదం గెస్ చేయండి. అంటే యాక్చువల్గా అవే లెటర్స్ LISTEN, ఈ లెటర్స్ తోనే ఆ వర్డ్ ఫామ్ అవుతుంది. వేరే బయట నుంచి ఏ అక్షరము పెట్టకూడదు, ఇందులో అక్షరం ఏది తీసేయకూడదు. సో మొత్తం 6 అక్షరాలు ఉండాలి అందులో, 6 లెటర్స్ కూడా అందులోనే ఉండాలి. బట్ ఆ ప్లేస్ అటు ఇటు మారుతుందనమాట. మీకు క్లూ కావాలంటే చెప్తాను, మనం అలా ఉంటేనే వినగలం. ఓకేనా? లిజన్ లో దాగి ఉన్న మరొక పదం LISTEN, ఈ లిజన్ లో దాగి ఉన్నటువంటి మరొక పదం ఏంటి గెస్ చేయండి. మనం అలా ఉంటేనే వినగలం, క్లూ కూడా ఇచ్చేసాను కదా. సో రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ మిషన్ చైర్పర్సన్ రాధాచౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు సేవాభావం అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన నాగరిక్ దేవోభవ సూత్రాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆచరించాలని ఆమె తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రికి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. రాష్టంలోని మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా వారానికి 3 రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ బుధ శనివారాల్లో, కర్నూలు నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు మంగళ గురు ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు అక్టోబర్1 ఉదయం 6 గంటల నుంచే పింఛన్లను ఇంటి వద్ద పంపిణీ చేయనున్నట్లు పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

అత్తారింటికి దారేది చిత్రానికి డేవిడ్ సైమన్, మాల్గడి శుభపా అనేటువంటి రామజోగ శాస్త్రి గీతం విన్నారు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో 3 hours 7 minutes 10 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసా కదా.

లిజన్ అనే ఇంగ్లీష్ పదంలో దాగి ఉన్నటువంటి మరొక పదం అన్నాను, మనం అలా ఉంటేనే వినగలం అని కూడా చెప్పాను. సో ఎవరెవరు పంపించారు రైట్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, ఇందాక ఫస్ట్ క్వశ్చన్ కి అథారింటికి దారిది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కేదరి వీరేష్ రాజుల మండలం నుండి రైట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవసాయం భీమన్న పుష్పలత బిజ్వారం జోగులాంబ గద్వాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అత్తారింటికి దారేది అంటూ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి. భాస్కర్ పెడన్ నుండి సెకండ్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగనేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కి. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. మూసాపేట నుండి

లైఫ్ ఇన్సూరెన్స్ అంటూ మెసేజ్ చేశారంటో, నాకు అర్థం కాలేదు, మూస పెట్టండి హరీష్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఫని సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శివప్రియ, చంద్రశేఖర్, షణ్ముఖ, ప్రణతి, గురు, మోక్షజ్ఞ కొత్తపేట మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి అయ్యప్ప నగర్ మేడ్చల్ నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, అయ్యో సింటెక్స్ ఏమిటండి, అది టైపింగ్ మిస్టేకా లేకపోతే మీరు పెట్టాలనుకున్నది రైట్ ఆన్సరే అలా వచ్చిందో మరి. లతా ఫ్రమ్ ముయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామయ్య మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుండి, హియర్ కాదండి, కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువేదల సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. ఆలకించు ఆరు మాట విను అట, అయ్యో నేను అదే ఇంగ్లీష్ పదాలు అంటే అదే సేమ్ లెటర్స్ తోటి ఇంకొక పదం అని చెప్పాను. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. యాకూబ్ పాషా నూర్జహాన్ రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి, మాకు యాప్ లో బాగానే వస్తుందండి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ప్రసాద్ పాలకొల్లు నుండి, హాయ్ జో జీ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. ఎనుగండి నాగేంద్రరావు గుంటూరు రైట్ ఆన్సర్. మీరు నాకు మళ్ళీ అదే పంపించారా అండి, కాదు కదా, నేను వేరొక పదం అని చెప్పాను. హౌ ఆర్ యూ అంటూ, యా నేను బాగున్నానండి. బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి 10 అంటున్నారు, కాదు. అండ్ దసగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి రంగాపురం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గౌతమ్ చౌడేపల్లి తిరిగి వచ్చే ప్రసిద్ధ ఆంగ్ల ప్రథమ్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ జి కళ్యాణ్ యాదవ్ ఫ్రమ్ పొన్నూరు గుంటూరు డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు ఇంకొక పదం అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఆచార్య రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ అలాగే చిన్న గొల్లపాలెం నుండి మెసేజ్ చేశారు అక్షయ, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. అండ్ అలాగే జాన్సన్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఎంఎస్ దుర్గారావు హిష్ అంటున్నారు, అందులో ఎక్కడుంది ఆ పదం, లేదు కదా. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. నెక్స్ట్ రైట్ ఆన్సర్ రామల్లకోట నుండి అబ్దుల్ మన్నాన్, దుబాయ్ బాషా, ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే ఆ తర్వాతి మెసేజ్ తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్. ఆ తర్వాతి మెసేజ్ దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లె రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ షేక్ ఎసీరా నాజ్ బీవి నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నమస్తే మేడం అన్నారు, ఆన్సర్ లేదు. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నా అన్నారు, ఆన్సర్ తెలిస్తే పంపించండి. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కపల్ దొడ్డి నుండి రైట్ ఆన్సర్. రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. సుబ్బారావు కొవ్వూరు నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. చిలుకా నారాయణ అనుసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దేవసాయం భీమన్న పుష్పలత బిజ్వారం జోగులాంబ గద్వాల డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, బట్ మీరు ఆన్సర్ పంపించలేదండి, మీ పేరైతే పంపిస్తున్నారు కానీ. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ

తిరుపతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్. హనుమకొండ కాజీపేట తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రాంగ్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫతిమా కూడా రాంగ్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు డిస్టిక్ నుండి గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మై నేమ్ ఈజ్ మసూమ్ బాబా, ఐఎమ్ ఫ్రమ్ టీ నగర్ కర్నూల్. ఓకే, నాగర్ కర్నూల్. కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, బట్ టీ అనేది రాంగ్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా సిమ్మయ్య వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, తెలుగులో పంపించారా? ఎనీవే, రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కు ఆల్రెడీ మీరు పంపించారు, మళ్ళీ పంపిస్తున్నారు. నరేష్ గారు, మీరు పద్దాక అలా మెసేజ్ పంపించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ ఒక క్వశ్చన్ కే 5 పంపించారు, బట్ అందులో 4 రాంగ్. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయ్యపాలెం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. సో సెకండ్ క్వశ్చన్ కూడా మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సమంత, కాజల్, నిత్యమీనన్ ఈ ముగ్గురు కలిసి నటించినటువంటి సినిమా ఒకటి ఉంది. సమంత, కాజల్, నిత్యమీనన్ ఈ ముగ్గురు కలిసి మనకు ఒక సినిమాలో కనిపించారు. ఆ సినిమా పేరేంటనేది మీరు గెస్ చేయండి. మీకోసం ఒక లవ్లీ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. ఘరానా మొగుడు చిత్రం నుంచి మనోజ్ చిత్ర పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టేడియం టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

సందరే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి థర్డ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, సమంత కాజల్ నిత్య మీనన్ ఈ ముగ్గురు కలిసి నటించినటువంటి సినిమా అని అడిగాను. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే పడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ తర్వాతి మెసేజ్ డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోలి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కళ్యాణ్ యాదవ్ పొన్నూరు నుండి మెసేజ్ చేశారు, సూపర్ అసలు రైట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. తెలుగులోనే అడిగాను నేను, ఎనీవే మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ ఎవరు పంపించారు, కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి, హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ నేను తెలుగులో అడిగానండి, సో తెలుగు లాంగ్వేజ్ లో ఓకేనా, మన తెలుగులో. రాజోలి నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ డోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బ్యూటిఫుల్ సాంగ్స్ వేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఎస్ అదిరింది భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, ఈ మూవీ కూడా ఉంది ఎస్. అండ్ అలాగే కొల్లిపర్ నుండి మౌలాలి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు కూడా మెసేజ్ చేశారు. యాక్చువల్గా నేను రైట్ ఆన్సర్ ఏది అని అడిగాను అంటే ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో అనమాట ఇది, సో అది చెప్పగానే అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తారు, బట్ రెండు మూవీస్ కరెక్ట్ గా పంపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ మంచి పాటలు వినిపిస్తున్నారు అంటున్నారు. కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. యాకూబ్ పాషా కొత్తగూడెం నుండి నూర్జహాన్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫతిమా రైట్ ఆన్సర్. అండ్ జనతా గ్యారేజ్ అంటూ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్ రావు దామర్ల పెదమస్తాన్ రావు మెసేజ్ చేశారు. సో ఈ రెండు మూవీస్ కూడా రైట్ ఆన్సర్ అనమాట, అదిరింది అండ్ జనతా గ్యారేజ్. ఇంకా మనకి 52 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. శ్రీ చేబ్రోలు సుభాషిణి రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, దేవసేన మెసేజ్ చేశారు, సనఫ్ సత్యమూర్తిలో కాజల్ ఎక్కడుందండి, సమంతాను తినుంది కానీ నిత్య మీనన్ తన లేదు, రాంగ్ ఆన్సర్ అది. రామల్లకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మనాన్ ముబీన్ బేగం రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, ఫణీంద్ర స్వామి కోవూరు నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మసూమ్ బాబా ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ వెంకటాచలపతి మెసేజ్ చేశారు. తెలుగులోనే నాకు

పంపించండి, తెలుగు మూవీస్ కు సంబంధించిన ప్రశ్న ఇది. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికైపల గ్రామం నుండి రైట్ ఆన్సర్. సో నేను ఆన్సర్ ఎలాగో రివీల్ చేసేసాను కాబట్టి ఇంకా ఆపేసేయండి, మెసేజెస్ పంపించడం. ఇప్పుడున్న మెసేజ్ వరకు మనం చూద్దాం, ఇంకా 50 మెసేజెస్ ఉన్నాయి. జనతా గ్యారీ జెండ్ అదిరింది, ఓకే, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మస్తాన్ వివీ నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరాచారి కూడా మెసేజ్ చేశారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుండి. అండ్ చిన్న గొల్లపాలెం కృష్ణా డిస్టిక్ నుండి విరాట్ మెసేజ్ చేశారు. తెలుగు మూవీ అండి, నేను అడిగింది అది కాదు. అండ్ నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాజుపాలెం నుండి ఏవన్ టైలర్ మెసేజ్ చేశారు, సోము శ్రీనివాసులు, రైట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి బృందావనం కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మన్విష్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటూ రంగాపురం నుండి మెసేజ్ చేశారు. నిజంగానే క్వశ్చన్ కూడా అదిరిందంట. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి జనతా గ్యారేజ్ అండ్ అదిరింది. ఎస్. అండ్ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, మార్కాపురం నుండి రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లె టౌన్ అన్నమయ్య జిల్లా నుండి, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నాగమణి రాములు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన టైలర్ మెసేజ్ చేశారు. రాజేష్ అంబిక ప్రేమ్సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. చిలక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తల్లంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు నుండి, రైట్ ఆన్సర్. బంగారాజు ఫ్రమ్ ఆదోని, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కిషోర్ నంద్యాల నుండి, రైట్ ఆన్సర్. సుమని పెడన నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ జరిబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మహాలక్ష్మి, రైట్ ఆన్సర్. రెండో ప్రశ్నకి సమాధానం మీరు వినలేదా? యాక్చువల్గా సైలెంట్ అండి, రెండో ప్రశ్నకి సమాధానం సైలెంట్. లిజన్ లో ఉన్న దాగి ఉన్నటువంటి మరొక పదం అని చెప్పాను కదా, సైలెంట్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జనుద్దీన్ స్నేహభాను జనుద్దీన్, రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి, నేను ఆల్రెడీ చెప్పానండి ఇందాకే మనకి నిశ్శబ్దం సైలెన్స్ అని చెప్పి తెలుగులో కూడా పంపించారు అని చెప్పి నేను ఆన్సర్ కూడా రివీల్ చేశాను, మీరు వినలేదు. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బొరలి సంధ్య, రైట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మునిమ్మ పెద్దపరియా విలేజ్ నుండి తిరుపతి జిల్లా, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాసులు రేణిగుంట బృందావనం గౌరీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, బట్ బృందావనం మూవీ కాదండి అది. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి, రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. భాస్కర్ మీనాక్షి గండివేట్ విలేజ్ కామారెడ్డి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిరంజీవి ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఓకే. అన్ని పాటలు వేస్తానండి నేను, అది ఇది అని ఏం లేదు. ముసాపేట నుండి నరేష్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మాకు తెలిసిన ఆన్సర్ పెడుతున్నాం మేడం, తెలియంది అడిగితే మాకు ఎలా తెలుస్తుంది అన్నారు. రైట్ అయితే రైట్ అని చెప్పండి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. మీరు చాలా మీ విషయంలో మీరు అంత క్లియర్గా ఉన్నారు కదా, మీ ఆన్సర్ రైటా రాంగా అనేది మీరు కన్ఫర్మ్ చేయకపోయినా నేను కన్ఫర్మ్ చేస్తాను. బట్ కానీ మీరు పెట్టిన ప్రతి మెసేజ్ ని కూడా, తప్పు మెసేజ్ ని కూడా పేర్లన్నీ చదవండి అని చెప్పి అడుగుతున్నారు కదా, సో దాని గురించి. అండ్ సాంగ్స్ బాగున్నాయి అని మెసేజ్ సెపరేట్ గా పెడతారు, తర్వాత ప్రోగ్రామ్ బాగుందని సెపరేట్ గా పెడతారు. ఆన్సర్ మాత్రం చాలా తక్కువ వస్తుంది మీ మెసేజ్ లో పర్టికులర్ గా, అందుకని నేను చెప్పాను. సో మీరు మిగతా లిజనర్స్ ని కూడా అర్థం చేసుకుని మెసేజ్ చేయండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్

రేవతి రాజశేఖర్ నెల్లూరు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుండి, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఓకే, సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవ్వండి. ఆల్మోస్ట్ చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు. సమంత, కాజల్, నిత్య, మీనాని, ముగ్గురిది, జనతా గ్యారేజ్ అండ్ అదిరింది మూవీస్ గురించి అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ.

సో సినిమాకి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. ఒక హీరో చెప్పిన డైలాగ్ ఇది, రైటర్ నయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ అ క్రైమ్ అని చెప్పిన హీరో ఎవరు? ఇంకొకసారి చెప్తాను, రైటర్ నయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ అ క్రైమ్ అని చెప్పిన హీరో ఎవరు? ఏంటా సినిమా, గెస్ చేయండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, అమ్మాయిలు అబ్బాయిలు చిత్రానికి చక్రి కౌసల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

పొక్కిరి రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 3 hours 44 minutes 45 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఫైనల్ క్వశ్చన్ అనే అనాలి. రైటర్ నయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ ఎ క్రైమ్ అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా అని అడిగాను. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ కెదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ డాక్టర్ రామకృష్ణ సునీత రాజోలి నుండి రైట్ ఆన్సర్, అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ కిషోర్ నంద్యాల నుండి రైట్ ఆన్సర్, నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మూసాపేట నుండి నరేష్ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు ఇది కూడా రాంగ్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు సత్యం, సత్యం అనేది మూవీ పేరా అండి, కాదు కదా, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ వేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చిన్నగొల్లపాలెం నుండి కృష్ణా డిస్టిక్ట్ నవ్య పద్మిని మెసేజ్ చేశారు. యాక్చువల్ గా నేను హీరో గురించి అడిగాను, ఓకే మూవీ పేరు హీరో పేరు, అండ్ నెక్స్ట్ మెసేజ్ షేక్ ఎస్సీరా నాజ్ బీవి నగర్ నెల్లూరు నుండి. సో ఒక్కొక్కళ్ళ పేర్లు ఒక్కొక్కసారి పంపిస్తున్నారు చక్కగా. రైట్ ఆన్సర్, అండ్ గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్, అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ జులై మూవీ కాదండి ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రాంగ్ ఆన్సర్, అండ్ రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ట్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు మసూంబాబా, ఓకే రైట్ ఆన్సర్, అండ్ విక్రమ్ కే కుమార్ మెసేజ్ చేశారు ఇనమడుగు ఓకే ఇక్కడ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఈ విక్రమ్ కే కుమార్ ఏంటండి నాకు అర్థం కాలేదు, రెండు ఫార్వర్డెడ్ మెసేజెస్ చక్కగా పంపించారు, బట్ ఒకటైతే మాత్రం రైట్ ఆన్సర్ అండి మీరు పంపించింది నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ గారు, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, నెక్స్ట్ మెసేజ్ రంజిత్ రెడ్డి రంగాపురం నుండి రైట్ ఆన్సర్, సుహాస్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు జనతా గ్యారేజ్ ఇది ఇందాకటిది కదా, ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, వెంకటాద్రి భార్గవి రవి జ్యోతి అండ్ హేమంత్ ఫ్రమ్ ముసలిమడుగు పలమనీర్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ అంట అక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, విజయ్ పరమేష్ గుంతకాల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మునెమ్మ పెద్దపరియ విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచెర్ల హరికృష్ణ చేతన వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ ఎక్కడుందండి, అండ్ నెక్స్ట్ మెసేజ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అండ్ చిన్నమ్మాయి మిరియాలగూడ నుండి మెసేజ్ చేశారు, నవ్వు గురించి వివరించి చెప్పడం చాలా బాగుందా, నీ నవ్వు నువ్వు గురించి

గురించి చెప్పడం. ఓకే థ్యాంక్ యూ. అంటే మార్నింగ్ మనం రాజేంద్రుడు గజేంద్రుడు గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ వచ్చి బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ నార్నే నితిన్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు. ఓకే రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియా ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు మెసేజ్ చేశారు. చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రోగ్రామ్ ఫుల్ జోరుగా ఉంది మేడం, మీ వలన స్పెషల్గా మీ వాయిస్ అంట. ఓకే అల్లు అర్జున్ అయితే కాదండి, మీరు పంపించింది రాంగ్ ఆన్సర్. బంగారాజు ఫ్రమ్ బాదోని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంచి క్వశ్చన్స్ వేశారు, సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేశారు అంటూ, షో బాగుంది, ప్రోగ్రామ్ సూపర్ ఉంది అంటూ. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం కొప్పు మల్లేసు జూకు అతెప్ప అంట, పేరు కరెక్ట్గానే చదివాను అండి. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. రామ్ చరణ్ రాంగ్ ఆన్సర్ అది. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మనం కనీసం ఒక ఎవ్రీ ఒక పాట అనేది షోలో లేకుండా అనేదే ఉండదు అసలు. సో మరి మీరు ఆ మెసేజ్ ఎందుకు చేశారో నాకు అది తెలియదు. కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్ వెంకట చలపతి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదేపాలెం నుండి వచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వీళ్ళందరూ కూడా పంపించారు. రైట్ ఆన్సర్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. పెడని జోగానందరావు కాలనీ అప్పల రాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలానే షో చాలా బాగుంది అంటే ఒక మెసేజ్ కి ఒక 10 సార్లు చెప్తూ ఉంటాను, అంటే ప్రతి క్వశ్చన్ కి రిపీట్ చేస్తూ ఉంటాను. పేరుతో పాటు మీ పేరుతో పాటు ఆన్సర్ పంపించండి, ఆన్సర్తో పాటు మీ పేరు పంపించండి, అండ్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. తెలియకపోతే ఒకసారి ఓకే, మరీ ఒక 4-5 సార్లు అలాగే పంపిస్తూ ఉంటే రిపీటెడ్గా లిజనర్స్ కూడా ఇబ్బందిగా ఉంటుంది, షో కూడా బాగుండదు. సో అది మ్యాటర్ అనమాట. సో ఫస్ట్ ఒక ట్రై చెయ్యండి, సెకండ్ టైం కూడా రాలేదు అంటే నేను ఆన్సర్ ఎలాగో చెప్తాను. ఓకేనా? అదనమాట, మళ్ళీ నేను సెకండ్ సందడిలో కలుస్తాను డెఫినెట్గా. అండ్ రాజోల నుండి బోరెల్లి సంధ్య మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి కూడా మెసేజ్ చేశారు. బండూర్ల లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు. మీ మెసేజ్ లో ఏదో చెప్పాలనుకున్నారు. సో పోలేరమ్మ జాతర అనేది ఇక్కడ చాలా బాగా చేస్తారు రండి మేడం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీ చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య ఎనమడుగు కోవూరు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మూసాపేట నుండి నరేష్ థ్యాంక్ యూ సో మచ్, షో చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఫైనల్ గా ఇంకొక మెసేజ్ ఉంది, హంపాపురం గ్రామం కొప్పు మల్లేసు రైట్ ఆన్సర్ అండి. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి FMS సర్దార్ కూడా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ బాలకృష్ణ మూవీ కాదండి, జయసింహ. ఈరోజు చాలా చాలా బాగుంది ప్రోగ్రామ్, మంచి సాంగ్స్ వేస్తున్నారు అంటూ భీమన్న వ్యవసాయం జోగులమ్మ జిల్లా నుండి మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అది మ్యాటర్ అయితే సో సందేశం అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి రైటర్ నయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు, అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ అ క్రైమ్ అని చెప్తారనమాట. సో ఎవరు అంటే పెన్సిల్, పెన్సిల్ అనగానే మీకు గుర్తొచ్చేస్తుంది కదా నాని గ్యాంగ్ లీడర్ మూవీలో అనమాట. సో అది మ్యాటర్. నేను గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి అయితే ఒక పాట ప్లే చేస్తున్నాను. ఈ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మళ్ళీ వివిధాలో కలుసుకుందాం మనం. ఈ రోజు లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు స్వరపరిచినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం నేను ప్లే చేస్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్.

0: మరిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశ భవిష్యత్తు కోసం ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రానున్న 20 ఏళ్లలో భారత్ అగ్రస్థానానికి ఎదగాలంటే యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా వ్యవస్థలు పనిచేయాలన్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత లభ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కు చెందిన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట, ఒడిశా, హర్యానా, తమిళనాడు, నార్త్ ఈస్ట్ వన్ సర్కిల్ పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే పింఛన్లను ఇంటి వద్ద పంపిణీ చేయనున్నట్లు పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్టంలో స్థానిక ఎన్నికలపై వస్తున్న వార్తలు నిరాధారమైనవని రాష్ట ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలు 2 నెలలు ఆలస్యమవుతాయనే ప్రచారం నిజం కాదని పేర్కొంది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సమావేశాల ద్వారానే వెల్లడిస్తామని తెలిపింది. నల్లమల సాగర్ తూర్పు ప్రధాన కాలువ ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతంలో బత్తాయి తోటలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించినట్లు చెప్పారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 4 hours 3 minutes 33 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యజ్ఞానికి ఆలపించిన వేటూరి గీతం ఫ్రమ్ ద మూవీ అభి

అల్లరి అల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రాలు పిచ్చిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదా. మరి వినబోతున్న తర్వాతి పాట అనుబంధం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం.

గజదొంగ చిత్రానికి వేటూరి గారు అద్భుతంగా రాసినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. 4 hours 22 minutes 13 seconds లో ఉంది వి క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి వేటూరి సుందరామూర్తి గారు అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు. వేటూరి కలం నుంచి చాలువారిన మరొక అందమైన పాట పల్నాటి సింహం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం విన్నారు. 4 hours 31 minutes 57 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. వేటూరి గారి పాటలు వింటున్నాం కదా, వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, లక్ష్మీకాంత్ ప్యారలాల్ సంగీతంలో.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మీరింతవరకు విన్న వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి కేంద్రం నుంచి వెలువడినవి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా మేము వినిపించబోతున్న పాట యొక్క చిత్రం పేరు విష్ణు. చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కవితా సుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఇస్మాయిల్ దర్బార్, సాహిత్యం గురుచరణ్.

రైడ్ చిత్రం కోసం హేమచంద్ర, గీతామాధురి, శ్రావణ భార్గవి పాడినటువంటి పాట వింటారు. సంగీతం హేమచంద్ర, సాహిత్యం భాస్కర భట్ల రవికుమార్.

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండె జబ్బులు, కారణాలు, నివారణ మార్గాల గురించి డాక్టర్ ఎం సీతారామరెడ్డి గారితో పరిచయం వింటారు.

0: గుండె జబ్బుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీని ప్రపంచ హృదయ దినోత్సవంగా జరుపుతున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బు బారిన పడేవారు సంఖ్య పెరుగుతూ ఉండడంతో గుండె జబ్బు పట్ల అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ నేపథ్యంలో గుండె జబ్బులు రావడానికి కారణం ఏంటి, ఈ గుండె జబ్బులు ఒకవేళ వచ్చేటప్పుడు గుర్తించడం ఎలా, ఇంకా చికిత్స ఏ విధంగా ఉంటుంది అనే అంశాల మీద మనకి ఈ రోజు వివరాలు తెలియజేయడానికి మార్కాపురంలో ఉన్న ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ ఎం సీతారామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి సీతారామరెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: ముందుగా ఈ గుండె జబ్బులు రావడానికి కారణం ఏంటో చెప్తారా?
1: గుండె జబ్బులు రావడానికి గల కారణం చెప్పే ముందు మనం ఎందుకు ఈ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, అది ఎవరు మొదలు పెట్టారు అనేది తెలుసుకుందాం సార్. ఆంటోనీ బేయస్ డి లూనా ఈయన సెప్టెంబర్ 29న జరపడానికి మొదలు పెట్టింది ఫస్ట్. ఈయన వచ్చేసి ప్రెసిడెంట్ ఫర్ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ కి ప్రెసిడెంట్ అయినా. సో అప్పటి నుంచి మనం దీన్ని సెప్టెంబర్ 29వ తారీఖున ప్రపంచ హృదయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఎక్కువగా గుండె జబ్బులు వస్తా ఉన్నాయి ఇప్పుడు. కోవిడ్ తర్వాత ఇంకా వాటికి ఎక్కువ ఇదైంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ గుండె జబ్బులు, షుగర్ ఇట్లాంటివన్నీ రావటం మొదలైంది. గుండె జబ్బు రావటానికి గల కారణం ఫస్ట్ లైఫ్ స్టైల్, అలవాట్లు, జీవన విధానం, ఈ మూడు మెయిన్ కారణాలు. లైఫ్ స్టైల్ అంటే మనం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, రెగ్యులర్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటారు, వ్యాయామం సరిగా లేకపోవటం ఇట్లాంటివి ఉంటుంది. డైట్ సరిగా ఫాలో అవ్వకపోవటం తిండి విషయంలో. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్, ఎక్కువ మెయిన్గా స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగా లేని వాళ్లకు, ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళకు కూడా త్వరగా రావడానికి గల కారణం.
0: ఆల్కహాల్ కన్సంప్షన్ లేదా స్మోకింగ్ చేసే వాళ్ళ కూడా ఇవి వచ్చే అవకాశం ఉందంటారా?
1: ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ స్మోకింగ్ ఫస్ట్ డబుల్ రిస్క్ వచ్చేసి స్మోకింగ్ అండి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా గుండె జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది.
0: ప్రజల్లో ఇటీవల కాలంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఏ విధమైన గుండె జబ్బులు ఎక్కువగా మీరు గుర్తిస్తున్నారు?
1: ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయండి. అంటే హార్ట్ అటాక్ అంటే గుండెకు పోయేటువంటి రక్తనాళాలు, గుండెకు సప్లై చేసేటువంటి రక్తనాళాల్లో బ్లాక్స్ రావటం. ఈ బ్లాక్స్ రావటం వల్ల దాన్ని హార్ట్ అటాక్ అంటారు. ఎక్కువగా హార్ట్ అటాక్ మాత్రం ఇప్పుడు వస్తూ ఉంది.
0: మరి హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు వాటిని రోగి ఏ విధంగా గుర్తించవచ్చు, లేదా రోగి సమీపంలో ఉండే బంధువులు గానీ ఇది హార్ట్ అటాక్ అని గుర్తించడం ఎలా?
1: ముందుగా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ మోర్ దాన్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, అందులో ఎక్కువగా మగవారికి ఎక్కువగా వస్తుంది. ఆడవారి కంటే కూడా డబుల్ టైం, రెండింతలు మగవాళ్ళకే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ గుండె జబ్బు రావడానికి కారణం ఉన్నవాళ్ళు అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ కొవ్వు ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదా ఆల్రెడీ దీనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే హార్ట్కి సంబంధించిన లక్షణాలు, హార్ట్కి సంబంధం లేని లక్షణాలు రెండు కూడా ఉంటాయి. హార్ట్కి సంబంధించిన లక్షణాలు అంటే గుండె నొప్పి రావటం ఎడం వైపు, ఆ నొప్పి ఎడమ చేతి వైపు పాకటం. ఒక ఎడం వైపు గుండె దగ్గరే రావాలి అని ఏం లేదండి, గడ్డంకి, భుజం లేదా మెడ పంపుల దగ్గర ఈ మూడు, లేదా కుడి వైపున లివర్ భాగంలో నొప్పి వచ్చినా కూడా అది గుండెకు సంబంధంగానే ఉంటుంది. ఎక్కువగా జనాల అపోహ ఏంటంటే ఎడం వైపు గుండె నొప్పి వస్తుంది, అది ఒక ఎడం చేతికి వస్తుంటుంది అని చెప్పి చెప్తా ఉంటారు. అట్లానేం లేదు, రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. గుండె నొప్పితో పాటు ఆయాసం, కళ్ళు తిరగటం, ఒళ్ళంతా చెమట పట్టడం లాంటివి కూడా లక్షణాలుగా చెప్పుకుంటాం దీనికి.
0: అయితే ఈ గుండె జబ్బులతో వచ్చిన వ్యక్తులకి లేదా రోగులకి ఏ విధమైన చికిత్స ద్వారా వాళ్ళకి ఉపశమనం కలిగించవచ్చండి?
1: ఈ గుండె జబ్బులు వచ్చిన తర్వాత అనే దానికంటే కూడా రాకుండా నివారించుకునే దానికి మనం ముందుగా ఆలోచన చేయాలి. రాకుండా నివారించ

0: చేసుకునే విధానం అంటే మన అలవాట్లు మార్చుకోవటం, తిండి విషయం మార్చుకోవటం, రెగ్యులర్గా మన బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వటం, వ్యాయామం, స్ట్రెస్ ఎక్కువ లేకుండా చూసుకోవటం వంటివి చేస్తే దాన్ని నివారించవచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత దానికి చికిత్స అంటే ఫస్ట్ ఎయిడ్ అంటారు. నొప్పి వచ్చినప్పుడు దానికి సంబంధించి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీయించుకొని దాని ప్రకారంగా వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ హార్ట్అటాక్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ప్రథమ చికిత్స తీసుకుని నెక్స్ట్ పెద్ద హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది.
1: ఇంకా మీరు ఇప్పుడు నివారణగానే జీవన శైలి మార్చుకోవాలి అన్నారు కదా, ఈ జీవన శైలి ఏ విధంగా ఉంటే మంచిదండి?
0: దీంట్లో మనం మెయిన్గా 6 రకాలు చెప్పుకోవచ్చు. 1 స్మోకింగ్ ఆపేయటం, 2 ఎక్సర్సైజ్, 3 స్ట్రెస్ మేనేజ్మెంట్, 4 హెల్దీ వెయిట్ పెట్టుకోవాలి అంటే ఆరోగ్యకరమైన బరువు, 3 తిండి విషయంలో మార్పులు, డైట్ మార్చుకోవటం, హార్ట్ని హెల్దీగా ఉండేటువంటి సప్లిమెంట్స్ తీసుకోవటం అంటే తినే పదార్థాల్లో హార్ట్ని హెల్దీగా ఉంచుకునే విధానాల్లో ఈ 6 మనం రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. స్మోకింగ్ ఎప్పుడైతే మీరు అలవాటు ఉంటుందో మామూలు వాళ్ళకంటే కూడా వీళ్ళకి 2 ఛాన్స్ ఎక్కువ ఉంటుంది హార్ట్అటాక్ వచ్చేదాని, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అది ఫస్ట్. సో స్మోకింగ్ ఆపేస్తే దాదాపు ఒక 14-15% రిస్క్ని తగ్గించేయచ్చు హార్ట్అటాక్ రాకుండా. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఒక వారానికి కనీసం 150 మినిట్స్ మోడరేట్ ఎక్సర్సైజ్ ఉండాలి. 75 నిమిషాల పాటు విగరస్ ఎక్సర్సైజ్ ఉండాలి. విగరస్ అంటే తీవ్ర వ్యాయామం 75 నిమిషాల పాటు వారంలో. సో ఇది మంచిగా ఉంటుంది. హెల్త్ వచ్చేసి మెయింటైన్ చేయడానికి మనం బీపీ రెగ్యులర్గా కంట్రోల్లో చూసుకోవాలి, షుగర్ కంట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి, కొలెస్ట్రాల్ నార్మల్గా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఈ బీపీ షుగర్ పేషెంట్లు రెగ్యులర్ చెకప్స్ ఎవ్రీ మంత్ రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ అది కంట్రోల్లో పెట్టుకోగలిగితే హెల్దీ ఇది వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. డైట్స్కి వచ్చేసరికి మనం ఎక్కువగా ఇండియాలో బయట ఫుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటాం, ఎందుకంటే అవే బాగా ఎక్కువ రుచిగా ఉంటాయని చెప్పేసి. కానీ అవి ఎక్కువ గుండెకు ప్రమాదం, కొలెస్ట్రాల్ ఎక్కువ పేరుకొని పోవటం ఇట్లాంటివి. సో దాన్ని మార్చుకోవాలి అంటే కొంచెం గుండెకి సంబంధించి మంచి ఫుడ్ అంటే ఫిష్, చేప, ఆలివ్ ఆయిల్ అంటారు, ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు, ఓట్స్ మీల్ ఉంటుంది, ఈ బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇట్లాంటివి అంటారు, ప్లస్ డార్క్ చాక్లెట్స్, ఇవి కూడా మంచిది హార్ట్ డైట్ విషయంలో. హార్ట్కి హెల్దీ సప్లిమెంట్స్ అనేది ఇంకొకటి అంటే విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, అది ఎక్కువగా మనకు ఫిష్లో దొరుకుతుంది. ఫిష్ కూడా సాల్మన్ ఫిష్ అని దాంట్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతూ ఉంటుంది. సో వీటిల్లో మార్పులు చేసుకోగలిగితే మనం గుండె జబ్బుని నివారించవచ్చు. సో తినవలసినటువంటి ఫ్రూట్స్ జనరల్గా అడుగుతారు గుండెకి సంబంధించి,
1: వెజిటేరియన్స్ అయితే
0: ఏం తినాలి ఏం తినకూడదు అనే ఇది కూడా అడుగుతూ ఉంటారు. సో ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ మాక్సిమం యాపిల్, బనానా, గ్రేప్స్ వీటిని తీసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని తీసుకోవాలి. ఆకుకూరలు అంటారు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటారు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ కూడా గుండెకి సంబంధించి మంచి ఫుడ్ పదార్థాలు.
1: అయితే డాక్టర్ గారు, ఈ గుండె జబ్బులు వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం
0: ఉంది? గుండె జబ్బులు వంశపారంపర్యంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే మనం ఏదైతే ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పామో, ఈ ఎక్సర్సైజ్ లేకపోవటం, స్మోకింగ్ వల్ల ఇట్లాంటివి, దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఆల్రెడీ గుండె జబ్బు ఉన్న వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఇటీవల కాలంలో తక్కువ వయసు ఉన్న వాళ్ళకి కూడా గుండె జబ్బులు, ఈ గుండెపోటు రావడం అనేది చూస్తున్నాం. మరి దీనికి కారణం ఏమంటారు?
0: లైఫ్ స్టైల్, మన జీవన విధానం కానీ మన అలవాట్లు కానీ మార్పులు. ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికి, ఇంతకుముందు అంటే మనం 60 సంవత్సరాలు దాటితే వస్తుంది హార్ట్ గుండె జబ్బు, ముసలి వాళ్ళు అయిన తర్వాత వస్తుంది అనేది విన్నాము. దాని తర్వాత 40 సంవత్సరాలకు దాన్ని కుదించారు. ఇప్పుడు అది 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ క్షణం ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేని పరిస్థితిలో ఉంది. అయితే 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం రెగ్యులర్ స్క్రీనింగ్ చెకప్ చేయించుకోవటం మంచిది. సో దాంట్లో మనం ఫైండ్అవుట్ చేసుకోవచ్చు కొలెస్ట్రాల్ కానీ, బీపీ, షుగర్ ఇట్లాంటివన్నీ కంట్రోల్లో ఉంటున్నాయా లేవా, కంట్రోల్ లేకపోతే దానికి సంబంధించి మెడిసిన్ వాడటం వల్ల మనం గుండె జబ్బులు నివారించవచ్చు, హార్ట్అటాక్ని నివారించవచ్చు మెయిన్గా. సో రీసెంట్గా మనకు ఒక రీసెర్చ్ జరిగిందండి, దాంట్లో ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది హార్ట్అటాక్ పేషెంట్లు ఉంటే దాంట్లో 6 లక్షలు ఇండియాలోనే ఉన్నారు. సో
1: సుమారుగా 60%
0: 60% ఉంది. 2030 అంటే రీసెర్చ్ గా ఒక టెక్సాస్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన రీసెర్చ్ అయితే 2030 కల్లా ఇండియా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది హార్ట్అటాక్ మరణాల వల్ల. దానికి
1: అంటే మన భారతీయులు అనుసరించే జీవన శైలి దీనికి కారణం అంటారా, జెనెటిక్ గానే ఈ ప్రాబ్లం భారతీయుల్లో ఎక్కువగా ఉందంటారా?
0: జెనెటికల్ గా కూడా ఉంటుంది, అది కూడా ఒక పార్టీ గానీ అదే ఒక కారణం అని చెప్పలేము, అదే మెయిన్ కారణం అని చెప్పలేము. జీవన విధానం అలవాట్లు అనేది పోషకాహార లోపం ఉంది, అలవాట్ల చెడు అలవాట్ల వల్ల ఉంది, జీవన విధానం వల్ల కూడా ఉంటుంది. సో మెయిన్ గా ఈ గుండె జబ్బులు రాకుండా నివారించుకోవడానికి కావాల్సింది చెడు అలవాట్లు లేకుండా ఉండడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్.

0: ఎక్సర్సైజ్ కావాలి, హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి, ప్లస్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ కొలెస్ట్రాల్ పేర్కొని పోవటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది డైట్ విషయంలో. నెక్స్ట్ గుండెకి సంబంధించినటువంటి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి.
1: ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా గుండె జబ్బులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జీవన శైలిలో ఎటువంటి మార్పులు తీసుకోవాలి అనే అంశాలని డాక్టర్ ఎం సీతారామరెడ్డి గారు, మార్కాపురంలో ఉన్న ప్రముఖ వైద్యులు, ఈరోజు కార్యక్రమంలో వివరించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండె జబ్బులు, కారణాలు, నివారణ మార్గాల గురించి డాక్టర్ ఎం సీతారామరెడ్డి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సినిమా పాటలు వింటారు. డార్లింగ్ చిత్రం కోసం మల్లికార్జున్, ప్రియా హేమేశ్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం జీవి ప్రకాష్ కుమార్, సాహిత్యం అనంత శ్రీరామ్.

బెంగాల్ టైగర్ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం భీమ్స్ సిసిరోలియా, సాహిత్యం శ్రీమణి.

ఇప్పుడు మీరు వినబోతున్న పాట మనస్సున మనసై, శ్రీకాంత్ టీనా కమల్ పాడినటువంటి పాట, సంగీతం ఇవన్ శంకర్ రాజా.

కార్యక్రమంలో మీరు వింటున్నారు సినీ గీతాలు. ఇందులో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మహానటి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడినటువంటి పాట. సంగీతం మిక్కీ జే మేయర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

గుంటూరు కారం చిత్రం కోసం శిల్పారావు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ తమన్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

మర్యాద రామన్న చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గీతమాధురి పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం అనంత శ్రీరామ్.

మీరు వింటున్న సినీ గీతాల్లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట దడ చిత్రం కోసం జస్ప్రీత్ జస్ సుచిత్ర పాడినటువంటి పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

సాహస వీరుడు సాగర కన్య చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి సుందర్రామ్మూర్తి.

మీరు వింటున్నారు సినీ గీతాలు. ఇందులో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట టక్కరి దొంగ చిత్రం కోసం ఎస్పి చరణ్ ఉషా పాడినటువంటి పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం కులశేఖర్. ఇది చివరి పాట.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోను, అనంతరం 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఒక బావి ప్రపంచాన్ని మార్చింది. బయటకు వచ్చింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు.

0: తెలిపారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛథాన్ పేరిట విజయవాడలో అక్టోబర్ 2వ తేదీన మారథాన్ నిర్వహిస్తున్నామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ఇక వార్తల వివరాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అందులో భాగంగానే గోకులం షెడ్లు, మ్యాజిక్ ట్రైన్లు, రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. 11,85 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనుల ప్రారంభానికి సూచికగా పల్లె పండుగ 3.0 శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ 3.0లో 15,500 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఈ రహదారుల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పల్లె పండుగ 3లో 15,500 కిలోమీటర్ల బీటీ సీసీ రోడ్లు వేస్తున్నాం. 2,700 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేస్తున్నాం. ప్రతి ఇంటి ముందర సీసీ రోడ్డు కనపడొస్తుంది. వీటితో రాకపోకలు సాఫీగా సాగుతాయి. పిల్లలు స్కూలుకు పోవాలన్నా, మీరు పండించిన పంటలు మార్కెట్ పోవాలన్నా, మీరు వ్యవసాయ పనులకి పొలానికి పోవాలన్నా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం వస్తుంది.
0: అదేవిధంగా సభావేదిక నుంచి పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్ కాలువ పనులకు 52 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్ 1 నిర్మాణానికి అవసరమైన 85 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. కనిగిరి మండలంలోని 189 ఫ్లోరైడ్ గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని, అందుకోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. రహదారులు, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతో పాటు పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,85 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత 2 పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 9,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయని, ఈ 3వ విడతలో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ది సాధ్యమవుతుందని, అభివృద్ది పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఈ 2.5 ఏళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార వంటి అనేక సంస్కరణలు చేపట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: ఈ 2 ఏళ్లలో పల్లె పండుగ, జల్ జీవన్ మిషన్, అమర్జీవి జలధార, 15వ ఆర్థిక సంఘం, 10,000కు పైగా పదోన్నతులు, పీడీఓ కార్యాలయాలు, ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్దికి బాటలు వేస్తూనే మరోవైపు పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేశారు. ఒకప్పుడు పంచాయతీలు శుభ్రం చేద్దామంటే బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని గ్రామాభివృద్దికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీరాజ్ వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకొచ్చారు.
0: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్ లో భాగంగా విజయవాడ అమరావతి ప్రాంతంలో స్వచ్ఛథాన్ మారథాన్ నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈరోజు స్వచ్ఛథాన్ వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా గత ఏడాది ప్రారంభించిన స్వచ్ఛథాన్ రన్ తొలి ఎడిషన్ విజయవంతమైందని చెప్పారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం అనే ప్రధాన ఇతివృత్తాలతో ఈ ఏడాది 2వ ఎడిషన్ను నిర్వహిస్తున్నామని, దీనిలో సుమారు 10,000 మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 5K, 10K, 21K హాఫ్ మారథాన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు మొత్తం 10 లక్షల రూపాయల నగదు బహుమతులు అందించనున్నట్టు

0: చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్వచ్ఛథాన్ మారథాన్ ప్రారంభమవుతుందని పట్టాభిరామ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ నేరాలు, మానసిక వేధింపులపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపట్టి శైలజ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదన్నారు. ఒకప్పుడు ఆకతాయిలు నేరుగా వెంబడించి వేధించేవారని, కానీ ప్రస్తుతం సాంకేతికత వినియోగం పెరగడంతో ఫోన్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ సైబర్ స్టాకింగ్ ఘటనలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వస్తు సేవల పన్ను, జీఎస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో పన్నుల వ్యవస్థలో సమూల మార్పు తీసుకువచ్చిన చారిత్రాత్మక సంస్కరణల్లో వస్తు సేవల పన్ను, జీఎస్టీ ఒకటి. దేశవ్యాప్తంగా వస్తు సేవలపై విధించే అనేక పరోక్ష పన్నులను ఒకే పన్ను విధానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జీఎస్టీని 2017 జూలై 1న అమల్లోకి తీసుకువచ్చారు. జీఎస్టీ అమలుకు ముందు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు వివిధ రకాల పరోక్ష పన్నులను విధించేవి. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, రాష్టాల వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ వంటి పన్నులు వేర్వేరుగా ఉండేవి. దీనివల్ల వ్యాపారులు, వినియోగదారులకు పన్నుల వ్యవస్థ సంక్లిష్టంగా ఉండేది. జీఎస్టీ ద్వారా ఈ పన్నులన్నీ ఒకే వ్యవస్థలోకి వచ్చాయి. జీఎస్టీ రాకతో దేశవ్యాప్తంగా వస్తు సేవల రవాణా, వ్యాపార లావాదేవీలలో పన్ను విధానం మరింత ఏకరీతిగా మారింది. పన్నుపై పన్ను విధించే విధానాన్ని తగ్గించడం జీఎస్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం ద్వారా వ్యాపారులు ఇప్పటికే చెల్లించిన పన్నును తదుపరి దశలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ వల్ల పన్నుల వ్యవస్థలో డిజిటలైజేషన్, పారదర్శకత పెరగడంతో వ్యాపార కార్యకలాపాలు కూడా వేగవంతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: హమారే జో ఏసే సెక్టర్ హై జిస్మే సబ్సే జ్యాదా లేబర్ లగ్తీ హై ఉన్కో జీఎస్టీ కి కమ్ దరో సే బహుత్ బడా సహారా మిల్నే వాలా హై. టెక్స్టైల్ హో, హ్యాండీక్రాఫ్ట్ హో, లేదర్ హో, ఇస్మే కామ్ కర్నే వాలే సాథీ, ఇస్ బిజినెస్ సే జుడే సాథియో కో బడీ మదద్ మిలీ హై. ఇస్కే సాథ్ సాథ్ కపడో ఔర్ జూతో కీ కీమతో మే భీ బహుత్ కమీ ఆనే వాలీ హై. హమారే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈ, ఛోటే వ్యాపారీ, కారోబారియో కే లియే సాథ్ హీ కుచ్ ప్రక్రియాఓ కో భీ సరల్ కియా గయా హై. ఇస్సే ఉన్కీ సహూలియత్ ఔర్ బడేగీ.
0: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒంగోలులో పర్యటించారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట అధ్యకుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్టు వైఎస్సార్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. తాగు, సాగునీరు, పశువుల సంరక్షణతో పాటు వైద్య సేవలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినట్టు చెప్పారు. జిల్లాలోని 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే అంశాన్ని ముఖ్యమంత్రి ఇటీవల కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారని ఆమె తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇద్దరితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సీమారోధ సమాధానేన భారత చీన సంబంధాః సుదృఢాః సంజాతాః ఇతి విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః. రక్షామంత్రిణా రాజనాథ్ సింహేన నిరూపి

ప్రసార వివరాలు. ఈ పూట రేపుదయం మేం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 గ్యాస్ సమస్యలు, చికిత్స, నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ బి శరత్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్టికల్ గార్డెన్స్ ప్రాముఖ్యత, విఆర్ గూడెం హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ హెడ్ పిఆర్ సైంటిస్ట్ డాక్టర్ టి సుశీల గారితో పరిచయం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించి సమాచారం తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం, 10:00 ఏసియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ క్యాప్సులే విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:20 మధుర గీతాలు పాత సినిమా పాటలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేం ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ భద్రాచల రామదాస్ కీర్తనలు, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో యోగ గురించి శ్రీమతి ఏ సరోజ గారి వ్యాఖ్యానం, 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఎరువుల పంపిణీలో వచ్చిన యాప్ గురించి పెద్దారవీడు మండల వ్యవసాయాధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 మీకు తెలుసా ప్రత్యక్ష ఫోన్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం, 7:45 భావాలహరి మృదుమధుర గీతమంజరి సినిమా పాటల కార్యక్రమం, 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ వి విజయభాస్కర్ రావు, శ్రీ యు విజయభాస్కర్ రావు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం, 9:30 మార్కాపురం మహారాన్లు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం, రేపుదయం 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ వివిధ భారతి కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపుదయం మేం ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

గ్యాస్ సమస్యలు, చికిత్స, నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ బి శరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి భూసారప శైలజ. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాటలు మొదలైనవి వింటారు. ముందుగా

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: ఇప్పుడు వింటారు గ్యాస్ సమస్యలు చికిత్స నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ బి శరత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ.

0: ఇప్పుడున్న పరిస్థితిలో గ్యాస్ సమస్యకి అలాగే గుండె సమస్యకి గల తేడాను తెలుసుకోలేకపోతున్నాం. మరి దాన్ని విపులంగా వివరించడానికి మన స్టూడియోస్కి డాక్టర్ శరత్ కుమార్ గారు విచ్చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వివరంగా. సార్, మరి ఈ గ్యాస్ సమస్య ఎలా వస్తుంది సార్?
1: గుడ్ మార్నింగ్ అండి. గ్యాస్ ట్రబుల్ అనేటువంటిది సామాన్యులకు అర్థం కావడం కోసం పెట్టిన పేరు. సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఆహార నాళం, కడుపు, కొన్నిసార్లు పేగులు, వీటిలో వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కలిపి గ్యాస్ ట్రబుల్ సమస్యలు అని పిలుస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా కడుపు కొంచెం ముందరికి వచ్చినట్టు ఉండడం, ఉబ్బరంగా అనిపించడం, ఇలాంటి సమస్యలని సాధారణంగా మామూలు భాషలో గ్యాస్ ట్రబుల్ అని చెప్తూ ఉంటారు.
0: ఖాళీ కడుపుతో టీలు, కాఫీలు తాగటం వల్ల కూడా ఈ గ్యాస్ సమస్య ఒక కారణం అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు సార్?
1: చాలా వరకు నిజమనే చెప్పవచ్చు మేడం. ఈ టీ, కాఫీలలో ఉండేటువంటి రసాయన పదార్థాలు కొద్దిగా గ్యాస్ ట్రబుల్ కలగజేస్తాయి. ఖచ్చితంగా ఇంతకుముందే గ్యాస్ ట్రబుల్ లాంటివి ఉన్నట్లు అయితే వాటి వల్ల ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ వేడిగా ఉన్నటువంటివి తీసుకోవటం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ అనేటువంటిది పెరుగుతుంది. సో టీ, కాఫీ అనేటువంటివి గ్యాస్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోకపోవటమే ఒక రకంగా మంచిది.
0: అసలు ఈ గ్యాస్ సమస్యను గుర్తించే లక్షణాలు ఏమైనా కనిపిస్తాయంటారు సార్?
1: గ్యాస్ సంబంధించినటువంటి సమస్యలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉంటారండి. సమాజంలో 90% మంది ఫేస్ చేస్తూ ఉంటారు. గ్యాస్ సమస్యల్లో మోస్ట్ కామన్గా మనకు కనిపించేటువంటివి పైకడుపులో నొప్పి లేదా కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆకలి తగ్గిపోవటం, గుండెల్లో మంట అని అనిపించడం, తేన్పులు ఎక్కువ రావటం, కొంతమందికి అయితే వాంతులు కావటం, మరి కొంతమందికి లెట్రిన్ బ్లాక్ కలర్లో రావటం, ఇలాంటివి సాధారణంగా కనిపించేటువంటి లక్షణాలండి. ఈ గ్యాస్ సంబంధించినటువంటి లక్షణాలు వేరే, గ్యాస్ సంబంధించిన జబ్బులు వేరే. అంటే గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు లేదా ఆహార నాళం వీటన్నిటికి సంబంధించినటువంటి జబ్బు యొక్క లక్షణాలను కలిపి సామాన్యులు గ్యాస్ ట్రబుల్ అంటారు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అందరూ భయపడే కడుపు క్యాన్సర్ నుంచి సింపుల్ ఏదైనా మిర్చి తిన్నప్పుడు వచ్చేటువంటి కడుపులో మంట, ఇవన్నీ కూడా చూడటానికి ఒకే విధంగానే ఉంటాయి. కానీ కారణం ఏంటి, ఎందుకు వచ్చింది ఆ కడుపులో మంట, ఎందుకు వచ్చింది లేదా గుండెల్లో మంటగా ఎందుకుంది లేదా ఆకలి ఎందుకు తగ్గిపోయింది అనేటువంటివి విశ్లేషణ చేయటమే డాక్టర్లుగా మా పని. సో గ్యాస్ ట్రబుల్ అనేటువంటిది ఒక ఓవరాల్గా కడుపు, ఆహార నాళం వీటికి సంబంధించినటువంటి సమస్యలకి మనం రోజువారీగా వాడుకునేటువంటి పేరు. గ్యాస్ ట్రబుల్ అనేటువంటిది ఒక జబ్బుకు సంబంధించినటువంటి సింప్టమ్స్ అన్నమాట. అసలు జబ్బు ఎందుకు వచ్చింది, ఏ జబ్బు వల్ల వచ్చింది అనేటువంటివి తెలుసుకోవటము అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. డాక్టర్లుగా మేము చేసేది అదే. క్యాన్సర్ ఉన్న వాళ్లకు ఆకలి తగ్గిపోతుంది, కాఫీ ఎక్కువ టీ ఎక్కువ తాగినటువంటి సందర్భాల్లో గ్యాస్ ట్రబుల్, మామూలు మీ భాషలో చెప్పాలంటే గ్యాస్ ట్రబుల్ ఉండటం వల్ల లేదు, మరీ ముఖ్యంగా నొప్పి మాత్రలు ఇలాంటివి వేసుకోవటం అనేటువంటి, అవునండి, నొప్పి మాత్రలకు ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి సైడ్

0: ఎఫెక్ట్ గ్యాస్ ట్రబుల్. సో వీటి వల్ల కూడా కడుపులో మంట వస్తుంది, ఆ సందర్భంలో ఆకలి తగ్గిపోతుంది. సో కాబట్టి ఈ గ్యాస్ ట్రబుల్ అనేటువంటి లక్షణాలు దేనివల్ల వచ్చాయి అని తెలుసుకోవటం, దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది మా యొక్క పని అన్నమాట. కాబట్టి గ్యాస్ ట్రబుల్ని ఆ ఏముందిలే చిన్న తేనుపులు కదా అన్నట్టు చాలామంది నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. సో ఈ నిర్లక్ష్యం మరీ ముఖ్యంగా 30లు లేదా 40లు దాటినటువంటి వారు చేయకుండా ఉండటం అనేటువంటిది మంచిది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం మనము ఎస్పెషల్లీ సౌత్ ఇండియా కారం మసాలా ఇలాంటి వాటిని ఎక్కువ తీసుకునేటువంటి జోన్లో మనం ఉన్నాం. సో మనం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే కడుపు క్యాన్సర్ లేదా ఆహార నాళం క్యాన్సర్ ఎక్కువగా ఉండేటువంటి జోన్లో ఉన్నటువంటి వాళ్ళం, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్. కాబట్టి యాజ్ పర్ గైడ్ లైన్స్ 30 లేదా 35-40 ఈ వయసులోకి వచ్చినటువంటి వారు ఇప్పుడు మనం అనుకున్నటువంటి లక్షణాలు ఏమున్నా సరే వాటి పట్ల డాక్టర్ ఒపీనియన్ తీసుకోవటం, అవసరమైతే ఫర్దర్ చెక్ చేసుకోవటం, అవి పరీక్షలు ఉంటాయి వీటి ద్వారా తెలుసుకోవటం. ఎందుకంటే ఈవెన్ మీరు అనుకునేటువంటి సింపుల్ గ్యాస్ ట్రబుల్ అని మీరు అనుకున్న కడుపులో అల్సర్ అంటారు, అల్సర్ అంటే మెడికల్ భాషలో పుండు అని అర్థం. సో నోట్లో పుండ్ల లాగానే కడుపులో పుండ్లు వస్తాయి, అవే ఆ పుండ్లే ఆ రేపు పొద్దున ఎందుకు అయ్యాయి, సింపుల్ మాత్రలు ఎక్కువ వాడి లేదా కెమికల్స్ వల్ల అయ్యాయా లేదు క్యాన్సర్ వల్ల పుండ్లు అయ్యాయా ఇలా. సో ఉన్నటువంటి లక్షణాలని చూడటం, తెలుసుకోవటం, వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయినటువంటి పని. ఈ పాయింట్ మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. గ్యాస్ ట్రబుల్ అంటే ప్రతిసారి కూడా ఏ కారం తిన్నందుకో లేదు ఏ మసాలా తిన్నందుకో వస్తుంది అనేటువంటి ఆలోచనల నుంచి బయటికి రావాలి. మరీ ముఖ్యంగా 40లు 50లు దాటినటువంటి వాళ్ళు లేదా ఇతర రకాలైనటువంటి బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపించటం, కొద్దిగా ఆయాసంలాగా అనిపించటం, ఇలాంటి లక్షణాలు ఈవెన్ హార్ట్అటాక్, మీరు స్టార్టింగ్లో చెప్పినటువంటి విధంగా హార్ట్అటాక్ లాంటి సంబంధం ఉన్నటువంటి జబ్బులకు కూడా ఇలాగే ఉంటాయి. కాబట్టి నిర్లక్ష్యం గ్యాస్ ట్రబులే కదా అని నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రమాదం, ఎమర్జెన్సీ అయితే హార్ట్అటాక్ లాంటివి కావచ్చు, లేదు లాంగ్ టర్మ్లో చూసుకుంటే క్యాన్సర్ లాంటివి అయ్యి మనం ఎర్లీగా గుర్తుపట్టక రేపు పొద్దున స్టేజ్ పెద్దగా లాంగ్ స్టేజ్ 3 స్టేజ్ 4లో గుర్తుపట్టినప్పుడు సర్వైవల్ ఛాన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి గ్యాస్ ట్రబుల్ అనేటువంటిది ఒక జనరల్ పదం, అది ఎందుకు వచ్చింది, దాని యొక్క కారణాలు ఏంటి తెలుసుకొని ఎంత ఎర్లీగా మనం దాన్ని గమనించి చికిత్స చేసుకోగలిగినట్లయితే అంత బెటర్గా ఉంటుంది. మనం ఎంత కామన్గా ఆలోచిస్తామో దాని వెనకాల ఉన్నటువంటి లక్షణాలు అంత కాంప్లికేటెడ్గా కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అని నా ఉద్దేశం, నేను చెప్పదలుచుకున్నాను.
1: అవును సార్, మరి ఈ గ్యాస్ సమస్యలకు ఒత్తిడి అలసట కూడా కారణమని ఒక నివేదిక, దీనికి మీరు సమాధానం ఏంటి?
0: ఇది ఖచ్చితంగా ఒత్తిడికి గ్యాస్ ట్రబుల్కి సంబంధం అయితే ఉంది, కానీ ఒత్తిడి ఉన్న అందరికీ కూడా గ్యాస్ ట్రబుల్ రాదు. సో ఒత్తిడిలో మనకు ఒత్తిడి హార్మోన్స్ ఉండటం, లేదు ఆ పని ఒత్తిడిలో పడి మనము ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవటం, లేదు చెడు అలవాట్లు, నిద్ర పోవటం, లేదు మద్యపానం సిగరెట్ ఇలాంటి వాటికి అలవాటు పడటం, సో ఒత్తిడిలో చేసేటువంటి మిస్టేక్స్ వల్ల ఖచ్చితంగా ఈ గ్యాస్ ట్రబుల్ అనేటువంటిది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒత్తిడి ఇట్ సెల్ఫ్ గ్యాస్ ట్రబుల్ను, మన ఒంట్లో యాసిడిటీ, కడుపులో ఉత్పత్తి అయ్యేటువంటి యాసిడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఒత్తిడికి గ్యాస్ ట్రబుల్కు అయితే సంబంధం ఉంది, కానీ ఒత్తిడే గ్యాస్ ట్రబుల్ని కలగజేస్తుంది అనేటువంటి నిజం కాదు, కాదు పాక్షికంగా మాత్రమే నిజం. సో ఆ ఒత్తిడికి కారణం ఏంటి తెలుసుకోవాలి, దాన్ని రిలీవ్ చేసుకున్నట్టు అయితే ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం ఈ వ్యసనాలు లేకపోతే ఇతర సమస్యల వల్ల నువ్వు ఒత్తిడి కొని తెచ్చుకుంటావు, కాబట్టి ఒత్తిడి అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి సింప్టమ్. అసలు ఒత్తిడి ఏంటి, ఎందువల్ల వచ్చింది నీకు అని తెలుసుకోవటం అనేటువంటిది ప్రాథమికంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అంశం.
1: సార్, మరి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా ఈ గ్యాస్ సమస్యకు కారణమవుతాయి అంటారు, మరి ఒక డాక్టర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: అవునండి, మన జీర్ణవ్యవస్థకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది హెచ్ పైలోరి అనేటువంటి ఒక సూక్ష్మక్రిమి బ్యాక్టీరియా ఉంటుంది, దీనివల్ల వచ్చేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి జబ్బు గ్యాస్ ట్రబుల్. సో ఇలాంటి గ్యాస్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా ఉపయోగించే మందులు కాకుండా కొంచెం

0: ప్రత్యేకంగాను కొంచెం ఎక్కువ రోజులుగాను మందులు వాడాల్సి ఉంటాయి. కొన్ని టెస్టుల ద్వారా చేసి గుర్తుపట్టవచ్చు. సో ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్లోనైనా ఆకలి కాకపోవటం ఇవన్నీ సహజమే. ఒంట్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఇవన్నీ మనం చూపించేటువంటి రోగ లక్షణాలు. మరి ప్రత్యేకంగా కడుపుకే వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి. ఆహార నాళానికి కొన్ని రకాలైనటువంటి వైరస్ల వల్ల వాటి వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి ఫంగస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ అయితే చాలా రకాలు ఉంటాయి. మోస్ట్ కామన్గా మనము సింపుల్ గ్యాస్ ట్రబుల్ అనుకుని మనం అనుకునేటువంటిది హెచ్ పైలోరీ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మందిలో కామన్గా ఉంటుంటాయి. సో ఇన్ఫెక్షన్స్ గ్యాస్ ట్రబుల్ని కలగజేస్తాయి. అండ్ కడుపుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్సే సపరేట్గా కూడా ఉంటాయి. ఒంట్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, ఏ విధమైనటువంటి ఒంట్లో బాధ ఉన్నా, ఒంట్లో నలతగా ఉన్నా, ఇది మనకు సహజమైనటువంటి రోజువారీ కార్యక్రమమే కదా. ఏదైనా జబ్బు ఉన్నప్పుడు అయితే మనకు ఆకలిగా లేదు అని పడుకుంటూ ఉంటాం. అంటే అజీర్తి చేయటం, లేదు దానికి తీసుకునేటువంటి మాత్రలు, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల తీసుకునేటువంటి మాత్రలు, అవన్నీ కెమికల్సే కదా, కాబట్టి వాటన్నిటి వల్ల గ్యాస్ ట్రబుల్స్ రావటం, ఇలా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి మనకు గ్యాస్ ట్రబుల్ను కలగనే చేస్తాయి, ఆల్రెడీ ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ని ఎక్కువగాను చేస్తాయి. రెండు చాలా సాధారణంగానే చూస్తూ ఉంటాం.
1: మరి సార్, ఈ గ్యాస్ సమస్యకు పూర్తి చికిత్స ఉందంటారా?
0: ఖచ్చితంగా అండి. గ్యాస్ సమస్య యొక్క మూల కారణాలని మనం శోధించినట్లయితే చాలా వరకు ట్రీట్మెంట్ చేయగలిగినటువంటి గ్యాస్ ట్రబుల్ సమస్యలే ఉంటాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యేటువంటి సామాన్యుల భాషలో చెప్పాలంటే స్ట్రెస్, మీరు చెప్పినట్టు, లేదు ఆహార పదార్థాలు తీసుకునేటువంటి ఆహారంలో మసాలా, చిల్లీ ఇలాంటివి ఎక్కువగా ఉండడం, లేదు ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల జరిగినటువంటి సమస్యలు ఉండడం, ఇవి ఉంటాయి. సో ఇవి కాక అనేక రకాలైన జబ్బులకి మనం వాడేటువంటి మోస్ట్ కామన్ మాత్రలు నొప్పి మాత్రలు, జ్వరం మాత్రలు ఇవి వాడతాం. సో నొప్పి మాత్రలు, జ్వరం మాత్రలు ఇవి కాకుండా వాడేటువంటి యాంటీబయాటిక్స్ ఇలా ఉంటాయి కదా, వీటి వల్ల వీటికి ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ గ్యాస్ట్రిక్, అంటే కడుపులో మంట రావటం, అజీర్తిగా ఉండడం, లేదు వామిటింగ్స్ అయినట్టు ఉండడం. సో ఇలాంటి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఈ మాత్రలకు ఉండేటువంటి చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్. కాబట్టి ఎవరైనా సరే నొప్పి మాత్రలు అవి వేసుకుంటున్నట్లయితే వాళ్ళని ఖచ్చితంగా మేము హెచ్చరిస్తూ ఉంటాం, అయ్యా మీకు ఇలా వస్తుంది. సో గ్యాస్ ట్రబుల్ ఉన్నటువంటి బిహైండ్ ఉన్నటువంటి జబ్బు ఏంటి, అది ఇలా మనం అనుకున్నట్టు నొప్పి మాత్రల వల్ల వచ్చిందా, లేదు ఏదైనా ఇర్రెగ్యులర్ ఫుడ్ తినటం వల్ల వచ్చిందా, లేదు ఏదైనా మందులు వాడటం వల్ల వచ్చిందా, ఇవి కాక రే ఏదైనా సమస్య ఉందా, ఒక క్యాన్సర్ ఉందా, ఇంకొకటి ఉందా తెలుసుకోవటం అనేటువంటిది డాక్టర్లుగా మేము చేసేటువంటి పని. అవునండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కడుపుకు సంబంధించినటువంటి పరీక్షలు ఎన్నో ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాయి. కాబట్టి గ్యాస్ ట్రబుల్కి సంబంధించినటువంటి ఏ కారణమైనా ఆల్మోస్ట్ అన్ని కారణాలు కూడా కనుక్కునేంత టెక్నాలజీ అభివృద్ధి చెందిందండి. సో ఈజీ మోస్ట్ వీటిలో మోస్ట్ కామన్ సమాధానము ఉండేటువంటి పరీక్షలు ఎండోస్కోపీ అంటారు, రకరకాల ఎండోస్కోపీస్ ఉంటాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి పరీక్షల ద్వారా మనం గ్యాస్ ట్రబుల్ని గుర్తుపట్టవచ్చు, ఎర్లీ స్టేజ్లోనే మనము చికిత్స చేసుకోవచ్చు.
1: మరి ఈ గ్యాస్ సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అంటారు?
0: గ్యాస్ ట్రబుల్, సాధారణమైనటువంటి గ్యాస్ ట్రబుల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే గ్యాస్ ట్రబుల్ అంటే చిల్లీస్, స్పైసీ వస్తువులు, లేదా అరోమాటెడ్ వస్తువులు అంటారు, అంటే ఇప్పుడు ఆనియన్, గార్లిక్ ఇలాంటి వస్తువులు, వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయటం మంచిది. అలాగే మొదట్లో మనం అనుకున్నట్లుగా టీ, కాఫీ ఇలాంటి వాటిని వీలైనంత వరకు దూరం పెట్టడం మంచిది. తర్వాత డీప్ ఫ్రై చేసినటువంటి వస్తువులు, అంటే నూనెలో బాగా డీప్గా వేయించిన బజ్జీలు, సమోసాలు, పకోడీలు ఇలాంటివి. తర్వాత వీలైనంత వరకు స్ట్రీట్ సైడ్ ఫుడ్స్, అంటే పానీపూరి, వడాపావ్ ఇలాంటి వాటిని వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా తీసుకోవటం, చాలా అకేషనల్గా తీసుకోవటం అనేటువంటిది మనం చేస్తే మంచిది. ఇవి ఫుడ్కి సంబంధించిన జాగ్రత్తలు. ఇవి కాక ఫుడ్డే కాకుండా కామన్ యూసేజ్లో చెప్పాలి అంటే హర్రీస్, వర్రీస్ అండ్ కర్రీస్ అంట. సో ఇది ఒక అందరికీ అర్థమయ్యేటట్టు గుర్తుంచుకోవాలని చాలాసార్లు చెప్తూ ఉంటారు డాక్టర్స్. సో జీవితంలో యాంగ్జైటీ, టెన్షను, బాధలు, భయాలు వీటన్నిటినీ కంట్రోల్డ్గా ఉంచుకోవటం, ఎమోషనల్గా మరీ హై ఎమోషన్స్కి గురి కాకుండా ఉండటం, ఇవి కాక కర్రీస్, ఇప్పుడు మనం అనుకున్నట్లుగా జాగ్రత్తలు తీసుకోవటం. సో ఇవన్నీ చేసినట్లయితే చాలా వరకు కూడా గ్యాస్ ట్రబుల్ సాధారణ

0: సాధారణంగా వచ్చేటువంటి ఫుడ్ ద్వారా వాటి ద్వారా వచ్చే గ్యాస్ ట్రబుల్ని తగ్గించుకోవచ్చు. తర్వాత అనవసరమైనటువంటి జబ్బులు కొని తెచ్చుకోకుండా ఉండడం, అంటే కొన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్లోను అలా శుభ్రత లేనటువంటి ఆహార పదార్థాలు తినటం వల్ల వచ్చేటువంటి కడుపు నొప్పులు ఇలాంటి వాటిని నివారించుకోవటం. అవి కాక నొప్పి మాత్రలను ఎక్కువగా వాడాల్సిన అవసరాలు తెచ్చుకోకూడదు.
1: అసలు ఇప్పుడు డాక్టర్ని సంప్రదించకుండానే మెడికల్ షాప్లో తెచ్చేసుకొని వేసేసుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారు సార్.
0: అవునండి, అంటే నొప్పి అనేటువంటిది కూడా ఒక సర్వసాధారణమైనటువంటి సమస్య. పనులు చేసిన నొప్పులు వస్తాయి, మోకాళ్ళు అరిగిపోయిన నొప్పులు వస్తాయి. సో నొప్పి అనేటువంటిది ఆల్మోస్ట్ ప్రతి జబ్బుకు ఉండే ఒక సర్వసాధారణమైనటువంటి లక్షణం. కాబట్టి వాటికి మనం వేసుకునేటువంటి మాత్రలకు ఉండేటువంటి సమస్య ఇది. కాబట్టి వీలైనంత వరకు నొప్పులు రాకుండా జాగ్రత్త పడటం. ఉదాహరణకి పెద్ద వయసులో వారు మోకాలు నొప్పులు ఉంటాయి, మోకాలు నొప్పులు రాకుండా కొంచెం చిన్నప్పటి నుంచే జాయింట్స్ కదిలిస్తూ ఉండడం, వ్యాయామం చేయటం, అలాంటి జాయింట్స్కి అవసరమైతే ఎముకల డాక్టర్ వాళ్ళని సంప్రదించి, ఫిజియోథెరపిస్ట్లను సంప్రదించి రోజువారీగా జాయింట్స్కి వ్యాయామం చేసుకుంటూ వీలైనంతగా అరిగిపోకుండా చూసుకోవటం, వీటివల్ల పెద్ద వయసులో వేసుకునేటువంటి నొప్పి మాత్రల సంఖ్య తగ్గుతుంది. సో ఇలాగా అనేక రకాల స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి, వీలైనంత వరకు స్పోర్ట్స్ జాగ్రత్తగా అండర్ కంట్రోల్డ్ కండిషన్స్లో ఉండటం, దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవటం, సరైనటువంటి స్పోర్ట్స్ పరికరాలు స్పోర్ట్స్ గేర్ ఉంటాయి, ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు కావచ్చు గ్లౌస్ వేసుకోవటం, గార్డ్స్ పెట్టుకోవటం, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ కూడా మనం నివారించుకోగలం. సో వీటన్నిటిలో కూడా చివరికి మనం ఎక్కువ రోజులు వాడేటువంటి మాత్రలు అలాంటివి నొప్పి మాత్రలే. సో వీటికి ఉండేటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ ట్రబుల్ లాంటివి వస్తాయి. ఇప్పుడు కొద్దిగా తగ్గాయి, కానీ కొంతకాలం క్రితం వరకు కూడా గ్యాస్ ట్రబుల్ కోసం మాత్రలు వాడేవారు ఈ నొప్పి మాత్రలను ఎక్కువగా వాడేటువంటి అవసరాలు రావటం వల్ల వారికి పేగులు పగిలిపోయా, అంటే ఇప్పుడు ఏదో ఏదైనా కారణాల వల్ల పాప మంచి వాళ్ళకి సమస్య కొన్నిసార్లు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది రోజులు మందులు వాడటం వల్ల చివరికి అల్సర్స్ ఏర్పడి ఆ అల్సర్స్ పగిలిపోయి పగిలిపోవటం, పేగు పగిలిపోయింది అనుకుంటూ సాధారణంగా చెప్తుంటారు కదా అలాంటి సమస్యలకి గురయ్యేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మందులు మాత్రలు ఇలాంటి సందర్భాలను తగ్గించినప్పటికీ ఇప్పటికీ కూడా మేము అడప దడప అలా గ్యాస్ ట్రబుల్ వల్ల ఎక్కువ రోజులు వాడటం, ఐ మీన్ నొప్పి మాత్రలు ఎక్కువ రోజులు వాడటం, వాటి వల్ల కడుపులో అల్సర్స్ ఏర్పడటం, ఈ అల్సర్స్ ఉన్నా కూడా వాడాల్సినటువంటి పరిస్థితి రావటం, పాపం ఏం చేస్తాం, తప్పదు నొప్పి భరించలేక వేసుకుంది. సో అన్కంట్రోల్డ్గా డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా వేసుకున్నటువంటి వాళ్ళు, తప్పనిసరి పరిస్థితులలో వేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళ వల్ల అవి ఆ అల్సర్స్ పగిలిపోవటం, పేషెంట్స్ కడుపులో చీమ్ పట్టడం, పెరిటోనైటిస్ అంటాం, అలాంటి అల్సర్స్ పగిలిపోవటం, ఇలాంటి సీరియస్ సమస్యలు ఎదుర్కొని ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులను కూడా మేము చూసాం. ఈ మధ్యలో గత 10-20 ఏళ్లలో అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మందులు, ఇంజెక్షన్స్, ఈ గ్యాస్ ట్రబుల్ని కంట్రోల్లో పెట్టేటువంటి అల్సర్స్ రాకుండా కంట్రోల్ చేసేటువంటి మందులు వచ్చాయి. అయినా కూడా వీటి సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ స్టిల్ సమాజంలో ఈ సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడటం అనేటువంటిది గ్యాస్ ట్రబుల్ రాకుండా తీసుకోలేనటువంటి ట్రీట్మెంట్లలో ఫస్ట్ అంశంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇలాంటి సందర్భాలలో. కాబట్టి వీలైనంత వరకు సరైనటువంటి మోతాదులో ఆహారం తీసుకోవటం, మనం అనుకున్నట్లుగా డీప్ ఫ్రైస్, మసాలాలు, కారాలు వీలైనంత పరిధిలు దాటి తీసుకోకుండా, అడల్టరేటెడ్ ఫుడ్స్ లేదు సరిగా ప్రాపర్గా స్టోర్ చేసినటువంటి చేయకుండా ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవటం, లేదు స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, లేదు రిపీటెడ్గా కుక్ చేసినటువంటి ఆయిల్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుని, ఇవన్నీ మన చేతిలో ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలే. సో వీటిని అవాయిడ్ చేసినట్లయితే చాలా వరకు గ్యాస్ ట్రబుల్ అనేటువంటి సమస్య మీద మనం విజయం సాధించవచ్చు అండి.
1: మరి ఇప్పుడు ఈ గ్యాస్ సమస్య లేదా గుండె సంబంధిత సమస్యకి తేడా ఏమిటి, దీన్ని ఎలా గుర్తించాలంటారు?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. చాలామంది, మరీ ముఖ్యంగా 40లు దాటినటువంటి వాళ్ళు లేదా చిన్న వయసు అయినా కూడా కాంప్లికేషన్స్, మరీ ముఖ్యంగా డయాబెటీస్, బీపీ ఉన్నటువంటి వారు, గుండెల్లో మంట వచ్చిన, పొత్తి కడుపు పైన కడుపు ఉబ్బరంగా వచ్చి కొద్దిగా ఆయాసం అనిపించిన వీరు మాత్రం నిర్లక్ష్యం చేయకూడదండి. ఎందుకంటే గుండెకి, మన శ్వాస తీసుకునేటువంటి కండరాలకి, పేగులు, కడుపులకి, వీటికి చాలా వరకు ఒకే విధమైనటువంటి

0: నెర్వ్ సప్లై, నరాల సప్లై ఉంటుంది. కాబట్టి ఈ మూడిటికి ఆ నరం యాక్టివేట్ అయింది అనుకోండి, ఇప్పుడు గుండె సంబంధించిన నొప్పి వస్తే ఆ నరం మెదడుకి సిగ్నల్ అందిస్తూ ఉంటుంది నొప్పి వస్తుంది అని. అదే సమయంలో మనకి కడుపు నొప్పి వచ్చినా, లేకపోతే శ్వాసకండరాల నొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, ఈ మూడిటి యొక్క లక్షణం ఒకలాగానే మనకు అనిపిస్తుంది. కాబట్టి చాలామంది గ్యాస్ ట్రబులే కదా అని నిర్లక్ష్యం చేయడం, అది తీవ్రత అయిపోతూ ఎక్కువ అయిన తరువాత ఆసుపత్రిలోకి రావటం ఇలా ఉంటాయి. మరీ ముఖ్యంగా హార్ట్ అనేటువంటి జబ్బుకి మన మార్కాపురం లాంటి ఏరియాలో మరి పూర్తి స్థాయిలో చికిత్స అందించేటువంటి పెద్ద స్థాయి కార్డియాలజీ డిపార్ట్మెంట్స్ దగ్గరలో లేవు. దానివల్ల ఏమవుతుందంటే మన దగ్గరికి రావటమే లేట్ అయింది అనుకోండి, కొన్నిసార్లు హార్ట్కి సంబంధించినటువంటి చికిత్స మనం పూర్తిగా అందించలేకపోవటం, ఎర్లీ టైంలో గుర్తుపట్టడం వల్ల పేషెంట్కి ఉండేటువంటి బెనిఫిట్, ఎమర్జెన్సీ కొన్ని రకాలైనటువంటి ఇంజెక్షన్స్ కానీ హార్ట్ అటాక్ని ఎర్లీ స్టేజెస్లో గుర్తుపట్టడం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మనం పేషెంట్ని సర్వైవ్ చేసుకునేటువంటి అవకాశం, లేదు కార్డియాలజీ డిపార్ట్మెంట్ల దాకా మనము రెఫర్ చేసి పేషెంట్ని షిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశము, ఆ విలువైనటువంటి ఆ విండో పీరియడ్ అంటాం కదా, అది మనం వారు ఎర్లీగానే వచ్చినట్లయితే గుర్తుపట్టి హెల్ప్ చేయగలిగిన వాళ్ళం అవుతామండి. చాలామంది ఈ మిస్టేక్ చేసే, సే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నుంచి ఉందనుకోండి, రాత్రికి వరకు కూడా నిర్లక్ష్యం చేసుకొని అర్ధరాత్రి అపరాత్రి రాలేక మనకి అనేక అడ్డంకులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని దాటుకొని ఆసుపత్రికి వచ్చేటప్పటికి విలువైనటువంటి ఆ ఎర్లీ టైంలోనే కొన్నిసార్లు ఒక ఇంజెక్షన్స్ ఉంటాయండి, అంటే హార్ట్కి పోయేటువంటి రక్తనాళాలు లేదన్నా క్లాట్ బ్లడ్ క్లాట్ని కరిగించేవి, అలాంటివి ఇచ్చి డాక్టర్లు పేషెంట్ ప్రాణాలు కాపాడేటువంటి అమూల్యమైనటువంటి టైంని మనం వేస్ట్ చేసుకున్నట్లు అవుతాం గ్యాస్ ట్రబులే కదా అనుకుని. సో నా ప్రజలకు విజ్ఞప్తి ఏంటి అంటే, మరీ ముఖ్యంగా 40లు దాటినటువంటి వారు, అంతకన్నా చిన్నవారైనా ఇతర సమస్యలు ఖచ్చితంగా ఉన్నటువంటి వారు, గ్యాస్ ట్రబుల్ ఎక్కువసేపు ఉన్నట్లయితే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స చేయించుకొని అది గుండె జబ్బు కాదు అని రూల్ అవుట్ చేసుకునేంత వరకు దాన్ని గుండె జబ్బుగానే భావించండి. అలా చేయటం వల్ల లైఫ్ అనేటువంటిది సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇది ఒక డాక్టర్గా నా రిక్వెస్ట్ అనుకోండి.
1: సార్ థ్యాంక్ యూ సార్, మరి గ్యాస్ సమస్యల గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు.
2: మీరింతవరకు గ్యాస్ సమస్యలు చికిత్స నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ బి శరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ.
3: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు. గోపి గోడ మీద పిల్లి చిత్రం కోసం శ్రీకృష్ణ చైత్ర పాడినటువంటి పాట వింటారు. ఈ పాటకు సంగీతం అందించిన వారు రాజకోటి, సాహిత్యం సమకూర్చిన వారు గంగోత్రి విశ్వనాథ్.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

నీలాల శరణ్య. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమాపేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం

0: కార్యాచరణ సంసిద్దతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
1: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కీ జిమ్మేదారీ ఔర్ ఉస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసానో యే తయ్ కియా తువర్ మసూర్ ఉడద్ 100% ఖరీదేగీ సర్కార్ లేకిన్ ఖరీదే కీ తయారీ చాయే వో ఖరీఫ్ కే లియే చాయే రబీ కే లియే ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
0: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబీ వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన, విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబీ గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాంగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ రెండవ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతాకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఒక స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047

0: కి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166కు పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆషిద్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకాన్ని అందించడంలోనూ నీరుదండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజాసింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో మారుతున్న వాతావరణం, మారుతున్న చీడపిడల చిత్రం, ఈ అంశం గురించి ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి శిల్పకళ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, మారుతున్న వాతావరణం, మారుతున్న చీడపిడల చిత్రం. డాక్టర్ వి శిల్పకళ గారి ప్రసంగం.
3: ఈ రోజు మన పొలాల్లో మనకు తెలియకుండానే ఒక పెద్ద నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది. ఒక వింత మార్పు కూడా జరుగుతోంది. ఒకప్పుడు మనం ఎకరాకు 8 బస్తాలు దిగుబడి సాధించాలి అని లెక్కలు వేసుకునేవాళ్ళం. కానీ ఈ రోజు ఏ మందు కొట్టినా పురుగు చావట్లేదు, ఏ చీడ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు అని ప్రతి రైతు వాపోతున్నారు. ఒక్కసారి మీ జ్ఞాపకాలను 10-15 ఏళ్ల క్రితానికి తీసుకెళ్ళండి. అప్పట్లో పత్తి వేసే రైతు శనగపచ్చ పురుగు వచ్చిందని భయపడేవాళ్లు, వరి వేస్తే కాండం తొలుచు పురుగు వచ్చిందని రాత్రులు నిద్రపోయేవాళ్లు కూడా కాదు. అవి మన ప్రధాన శత్రువులు. కానీ ఈరోజు పరిస్థితి చూసారా? ఆ పాత పురుగుల జోరు కాస్త తగ్గింది, కానీ వాటి స్థానంలో మనం అప్పట్లో అస్సలు పట్టించుకొని చాలా చిన్నవిగా భావించిన తెల్ల నల్లి, పిండి పురుగులు, తామర పురుగులు, నల్ల తామర పురుగులు, ఎర్రనల్లి అంటే మైట్స్, మరియు పేనుబంక వంటి రసం పీల్చే పురుగులు హఠాత్తుగా పెరిగిపోయి 100 ఎకరాల పంటలను నిలువుగా ముంచేస్తున్నాయి. చిన్న పురుగులు పెద్ద శత్రువులుగా ఎలా మారాయి? నిన్నటి వరకు మైనర్ పెస్ట్గా ఉన్నవి ఈరోజు మేజర్ పెస్ట్లుగా రాజ్యమేలుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు వీటికి ఎలా కొండంత బలాన్ని ఇస్తున్నాయో ఈరోజు మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. రైతన్నలారా, మన పెద్దలు ఒక మాట అనేవారు, కాలం చూసి వ్యవసాయం చేయాలి అని. కానీ ఇప్పుడు కాలమే మారిపోయింది. మునుపటిలా సమయానికి వర్షాలు పడవు, చలికాలంలో చలి ఉండదు, ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ లేదా వాతావరణ మార్పు అనేది కేవలం మనుషులకే కాదు, మన పొలాల్లోని పురుగుల జీవిత చక్రాలను కూడా తలకిందలు చేస్తాయి. దీనికి గల మొదటి కారణం చిన్నబోతున్న చలికాలం మరియు పురుగుల మనుగడ. నిజానికి ప్రకృతిలో చలికాలం అనేది ఒక అద్భుతమైన నియంత్రణ వ్యవస్థ. శీతాకాలంలో వచ్చే తీవ్రమైన చలికి, మంచుకు, పొలాల్లో ఉండే రకరకాల పురుగులు, వాటి గుడ్లు, లార్వాలు గడ్డగట్టి చనిపోయేవి. దీనివల్ల వచ్చే సీజన్లో పురుగుల జనాభా సహజంగానే తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చలికాలం రోజులు తగ్గిపోతున్నాయి. డిసెంబర్ జనవరిలో కూడా మునుపటి అంత చలి ఉండట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ సున్నితమైన రసం పీల్చే చిన్న పురుగులు చలిని తట్టుకొని హాయిగా శీతాకాలాన్ని దాటేస్తున్నాయి. ఫలితంగా వసంతకాలం లేదా పంట కొత్త సీజన్ ప్రారంభం కాగానే ఇవి కోట్లాది సంఖ్యలో ముందే మేల్కొని పంటలపై దాడి చేస్తున్నాయి. ఇక రెండవ కారణం, గాలిలో పెరుగుతున్న వేడి మరియు కార్బన్ డయాక్సైడ్ శాతం. సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరగడం వల్ల మొక్కలు త్వరగా పెరుగుతాయి, ఆకులు దట్టంగా వస్తాయి. కానీ ఆ ఆకుల్లో రోగ నిరోధక శక్తి, పీచు పదార్థం తగ్గిపోతుంది. ఇది రసం పీల్చే పురుగులకు ఒక విందు భోజనం లాంటిది. పైగా ఈ చిన్న పురుగులకు వేడి వాతావరణం అంటే అమితమైన ఇష్టం. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ వీటి జీవ ప్రక్రియలు వేగవంతమవుతాయి. పూర్వం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక పురుగు గుడ్డు నుండి పెద్దదై మళ్లీ గుడ్లు పెట్టడానికి 4 రోజులు పట్టేది. కానీ ఇప్పుడున్న వేడి కాలం, ఎక్కువ ఎండలు 10 నుంచి 12 రోజుల్లోనే ఒక తరం అంటే ఒక జనరేషన్ పూర్తవుతుంది. అంటే పూర్వం 7 సార్లు గుడ్లు పెట్టే పురుగు ఇప్పుడు 7 నుండి 8 సార్లు గుడ్లు పెడుతుంది. దీనివల్ల పంటకాలం ముగిసేలోపే పొలమంతా పురుగుల సామ్రాజ్యంగా మారిపోతోంది. రైతు సోదరులారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దీంట్లో ఒక శాస్త్రీయ నిజం ఉంది. దాన్నే సైన్స్ భాషలో ఫెనలాజికల్ మిస్ మ్యాచ్ అంటారు. అంటే ప్రకృతిలో కాలాల సమతుల్యత తప్పడం. మన పొలంలో కేవలం హాని చేసే పురుగులే ఉండవు, మనకు మేలు చేసే మిత్ర పురుగులు కూడా ఉంటాయి. ఉదాహరణకు సాలెపురుగులు, లేడీబర్డ్ బీటిల్స్ అంటే మచ్చలు.

పురుగులు, సిర్పిడ్ ఫ్లైస్ మరియు రకరకాల గిజిగాడు పక్షులు ఇవి ఉండేవి. ఇవి పొలంలో తిరుగుతూ ఆ చిన్న చిన్న రసం పీల్చే పురుగులను, వాటి గుడ్లను తిని జీవిస్తాయి. ఇది ప్రకృతి మనకిచ్చిన ఉచిత రక్షణ వ్యవస్థ అన్నమాట. కానీ వాతావరణం వేడెక్కడం వల్ల ఏమైందంటే, హాని చేసే శత్రు పురుగులు వేడికి తట్టుకుని చాలా వేగంగా తమ జనాభాను పెంచుకుంటున్నాయి. కానీ వాటిని తినే మిత్ర పురుగులు మాత్రం ఆ వేడిని తట్టుకోలేక చనిపోతున్నాయి, లేదా వాటి ఎదుగుదల రేటు చాలా నెమ్మదించింది. అంటే శత్రువులు 100 రెట్లు పెరుగుతుంటే వారిని వేటాడే రక్షక సైన్యం మాత్రం 10 రెట్లు కూడా పెరగట్లేదు. ఈ రక్షక సైన్యం లేకపోవడం వల్లే అప్పట్లో చిన్నవిగా ఉన్న పురుగులు ఈరోజు అదుపు తప్పి మన పంటలను నాశనం చేస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం, మొక్కల సహజ రక్షణ కవచం దెబ్బతినటం. మనుషులకు రోగ నిరోధక శక్తి ఉన్నట్టే మొక్కలకు కూడా ఉంటుంది. పొలంలో నీటి ఎద్దడి అంటే డ్రాట్ వచ్చినప్పుడు, లేదా హఠాత్తుగా భారీ వర్షాలు పడి వాతావరణం ఉక్కపోతగా మారినప్పుడు మొక్కలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. ఆ సమయంలో మొక్కలు తమను తాము కాపాడుకోవడానికి తయారు చేసే రసాయన శక్తులు తగ్గిపోతాయి. సరిగ్గా ఇదే సమయం కోసం ఎదురుచూసే తెల్లదోమ, తామర పురుగు వంటి రసం పీల్చే పురుగులు బలహీనపడిన మొక్కలపైన దాడి చేసి వాటి రసాన్ని పూర్తిగా పీల్చేస్తాయి. చాలా మంది రైతులు నన్ను అడుగుతుంటారు, ఏవండి గతంలో మేము వాడిన లీటర్ మందు కొట్టినా ఈ తామర పురుగు చావట్లేదు, పైగా మరుసటి రోజుకే రెట్టింపు అవుతోంది, నకిలీ మందులు అమ్ముతున్నారా, మంచి కంపెనీలు కాదా అని అడుగుతున్నారు. ఇక్కడే మనం అసలైన నిజం గ్రహించాలి. తప్పు మందులది కాదు, మన ఆలోచన విధానానిది. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఉష్ణోగ్రత 35 నుంచి 45 డిగ్రీలు దాటినప్పుడు మనం కొట్టే కెమికల్స్, అంటే ఉదాహరణకి పైరిథ్రాయిడ్స్ కానీ ఆర్గనోఫాస్ఫేట్స్ కానీ చాలా వేగంగా ఆవిరైపోతాయి, లేదా వాటి రసాయనిక తీవ్రతను కోల్పోతాయి. అంతేకాదు, ఈ చిన్న పురుగుల జీవిత చక్రం చాలా చిన్నది కావడం వల్ల మనం ఒకే రకమైన మందును పదే పదే కొట్టినప్పుడు ఆ మందును తట్టుకునే జన్యుపరమైన శక్తిని అవి చాలా త్వరగా పెంపొందించుకుంటాయి. మీరు గమనించే ఉంటారు, పత్తిలో వచ్చే నల్లతామర పురుగు లేదా మిరపలో వచ్చే నల్లతామర పురుగు మార్కెట్లో దొరికే ఏ పెద్ద మందుకు లొంగడం లేదు. ఎందుకంటే మనం మితిమీరిన రసాయనాలు వాడి వాటిని సూపర్ బగ్స్ గా మార్చేశాం. మనం కెమికల్ స్ప్రే చేసినప్పుడు ఆకుపైన ఉన్న మిత్ర పురుగులు మొదట చనిపోతాయి, కానీ ఆ ఆకు వెనకున్న తామర పురుగులు బతికేస్తాయి. ఇప్పుడు వాటిని తినే శత్రువు అంటే మిత్ర పురుగులు ఎలాగూ లేవు కాబట్టి ఆ బతికిన కాస్త పురుగులు మరింత బలంగా మారి వారం రోజుల్లోనే పొలాన్ని కమ్మేస్తాయి. దీన్నే శాస్త్రవేత్తలు పెస్ట్ రీసర్జెన్స్ లేదా పురుగుల పునరుజ్జీవనం అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటల్లో జరుగుతున్న మార్పులను ఒకసారి మనం చూద్దాం. పత్తి పంటలో మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు కాయతొలిచే పురుగులు పెద్ద సమస్య. ఈ బీటీ వచ్చిన తర్వాత ఆ కాయతొలిచే పురుగులు ఏవి కూడా ఎక్కువగా లేకుండా, ఇప్పుడు పొడి వాతావరణము, వేడి ఎక్కువ అవడం వల్ల తెల్ల నల్లి అంటే మీలీ బగ్స్, తామర పురుగులు, పచ్చదోమలు ప్రధాన శత్రువులుగా మారాయి. వరి పంట విషయానికి వస్తే కాండం తొలుచు పురుగు కంటే ఇప్పుడు ఉక్కపోత వాతావరణం పెరగడం వల్ల సుడిదోమ మరియు ఆకుముడత పురుగులు హఠాత్తుగా పెరిగిపోతున్నాయి. మిరప చూసుకున్నట్లయితే ఎండలు ముదరడం వల్ల ఎప్పటికీ ఎర్రనల్లి, నల్లతామర పురుగులు, తామర పురుగులు చేతికి వచ్చిన పంటను నల్లగా మార్చి పాడు చేస్తున్నాయి. మరి ఇన్ని సవాళ్లు ఉన్నప్పుడు మనం చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా. వాతావరణం మారుతోంది, పురుగులు మారుతున్నాయి, కాబట్టి మన వ్యవసాయ పద్ధతులు కూడా మారాలి. దీనికోసమే శాస్త్రవేత్తలు క్లైమేట్ రెడీ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ లేదా వాతావరణ ఆధారిత సమగ్ర సస్యరక్షణ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో మనం పాటించాల్సిన 5 సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది రోజు క్షేత్ర పరిశీలన. ఇకపై క్యాలెండర్ చూసి లేదా పక్కింటి రైతు కొట్టాడని మందులు కొట్టడం మానేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే పొలానికి వెళ్ళండి, ఆకులను పైకి తిప్పి చూడండి, పురుగుల ఉనికిని ప్రారంభ దశలోనే గుర్తించండి, అప్పుడే తక్కువ ఖర్చుతో నివారణ సాధ్యమవుతుంది. ఇక రెండవది సరిహద్దు పంటలు మరియు అంతర పంటల సాగు. మీ ప్రధాన పంట చుట్టూ 4 వరుసల జొన్న లేదా సజ్జ లేదా మొక్కజొన్న వంటి ఎత్తైన పంటలను నాటండి. ఇవి రసం పీల్చే పురుగులను లోపలికి రాకుండా అడ్డుకునే సహజ గోడలాగా పనిచేస్తాయి.
అలాగే పొలంలో అక్కడక్కడా బంతిపూలు, అలసందలు.

0: నాటడం వల్ల మేలు చేసే మిత్ర పురుగులు ఆకర్షించబడి హాని చేసే పురుగులను తినివేస్తాయి. ఇక మూడవది, పసుపు రంగు లేదా నీలం రంగు లేదా తెలుపు రంగు జిగురట్టలు ఏర్పాటు చేయడం. రసం పీల్చే పురుగుల నివారణకు ఇది అత్యంత చౌకైన అద్భుతమైన పద్ధతి. ఎకరాకు 15 నుండి 20 వరకు పసుపు లేదా నీలం లేదా తెల్లటి జిగురు పళ్ళాలు మనం పెట్టడం. ఈ నీలం రంగు అట్టలు పెట్టడం ద్వారా తామర పురుగులు నియంత్రించవచ్చు. పసుపు రంగు పెట్టడం ద్వారా తెల్లదోమ పేనుబంక పురుగులను నివారించవచ్చు. అలాగే తెలుపు రంగు అట్టలు పెట్టడం ద్వారా పచ్చ పురుగులను అలాగే నల్ల తామర పురుగులను మనం నివారించవచ్చు. ఇవి పంట ఎత్తుకు సమానంగా అమర్చండి లేదా ఒక అడుగు ఎత్తులో అమర్చండి. ఇవి పురుగులను ఆకర్షించి జిగురుకు అతుకునేలా చేస్తాయి. ఇక నాలుగవ సూత్రం, జీవ నియంత్రణ మరియు వేప నూనె వాడకం. ఇది పంట ప్రారంభ దశలోనే రసాయన మందుల జోలికి వెళ్లకుండా లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి పిచికారీ చేయండి. దీనివల్ల పురుగులు గుడ్లు పెట్టవు, ఆకులను తినవు. అలాగే బెవేరియా బెసియానా, వర్టిసిలియం లెకాని వంటి మిత్ర శీలీంద్రనాశినులను వాడటం వల్ల ఇవి రసం పీల్చే పురుగుల శరీరంలోకి చొచ్చుకొని పోయి సహజంగా చంపేస్తాయి. ఇక ఐదవ సూత్రం, సమతుల్య పోషకాల యాజమాన్యం. పంటను పచ్చగా ఉండాలని ఎక్కువ మోతాదులో నత్రజనికి సంబంధించిన ఎరువులు వాడకండి. యూరియా ఎక్కువైతే ఆకు మెత్తపడి రసం పీల్చే పురుగులు మరింత ఎక్కువగా ఆకర్షించబడతాయి. యూరియాతో పాటు పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలను సరైన మోతాదులో ఇస్తే మొక్కకు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. చూసారా రైతు సోదరులారా, కాలం మారుతోంది, సవాళ్లు పెరుగుతున్నాయి. కానీ సరైన అవగాహన, శాస్త్రీయ పద్ధతులు ఉంటే ఎలాంటి కొత్త పురుగునైనా మనం జయించవచ్చు. పెట్టుబడి తగ్గించుకొని ప్రకృతి శక్తులను వాడుకుంటూ చేసే వ్యవసాయమే మనకు శ్రీరామ రక్ష. మీ పొలంలో ఏదైనా కొత్త రకం పురుగు కనిపిస్తే, ఆకు ముడుచుకుపోతుంటే భయపడకండి. వెంటనే మీ దగ్గర ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ, లేదా కృషి విజ్ఞాన కేంద్రానికి కానీ ఫోన్ చేసి మీరు ఉచిత సలహాలు పొందండి. వాతావరణం మార్చడం మన చేతుల్లో లేదు, కానీ వాతావరణానికి తగ్గట్టుగా మన వ్యవసాయాన్ని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. తెలివిగా వ్యవసాయం చేద్దాం, లాభాల పంటలు పండిద్దాం. అందరికీ ధన్యవాదాలు.
1: మారుతున్న వాతావరణం, మారుతున్న చీడపిడల చిత్రం, ఈ అంశం గురించి ఉటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి శిల్పకళ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా వర్షాకాలంలో చెరకు సాగు విశేషాలు వింటారు. చెరకు సాగులో ఆశించిన మేరకు దిగుబడులు పెరగడం లేదు. అనువైన రకాలతో పాటు అంతర కృషిలో భాగంగా మట్టి ఎగదోయడం, జడ చెట్లు కట్టడం వంటి పనుల వల్ల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాలు, బలమైన గాలుల వల్ల చెరకు తోటలు పడిపోయి దిగుబడిని ఇంకా రసనాణ్యతని తగ్గిస్తూ ఉంటాయి. పడిపోయిన చెరకు తోటల నుండి తయారైన బెల్లం నిల్వకు పనికిరాకుండా పోయి మార్కెట్లో సరైన ధర రాక రైతాంగం ఎంతో నష్టపోతున్నారు. అంతేకాకుండా పడిపోయిన చెరకు తోటలను అడవి పందులు, ఎలుకలు వంటి వాటికి ఆశ్రయంగా మారి తోటలు నాశనంచేస్తూ ఉంటాయి. అలాగే పడిపోయిన చెరకు తోటల్లో చెరకు గడలపై ఉన్న గ్రీవపు మొగ్గలు మొలకెత్తడం లేదా కుళ్లిపోయి చెరకు గడ బరువు, రసనాణ్యత తగ్గిపోవటం జరుగుతోంది. అందువల్ల ఏపుగా పెరిగే సమయంలో చెరకు తోటలకు మట్టి ఎగదోయడం, జడ చుట్లు చుట్టినట్లయితే ఎలాంటి నష్టం జరగకుండా నివారించుకోవచ్చు. ముందుగా మట్టి ఎగదోయడం గురించి మనం చూసినట్లయితే అధిక వర్షాలకు మట్టి ఎగదోయని తోటలు పడిపోతూ ఉంటాయి. పిలక దశలో వెంటనే మట్టి ఎగదోసిన తోటలు బలంగా ఈదురుగాలులకు నిలదొక్కుంటాయి. తోట వయస్సు 4 నెలలు ఉన్నప్పుడు మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. 6 నెలల వయసు ఉన్నప్పుడు గడల సంఖ్య స్థిరపడిన తరువాత మొక్కల మొదళ్లకు 2వసారి మట్టిని ఎగదోయాలి. మట్టి ఎగదోయడం వల్ల చెరకు గడలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడినిస్తుంది. వేగంగా వచ్చే తుఫాను గాలులకు చెరకు గడలు పడిపోకుండా ఉండటమే కాకుండా చెరకు నాణ్యత కూడా అభివృద్ది చెందుతుంది. నిలబడి ఉన్న నీరు ప్రత్యక్షంగా చెరకు గడకు తగలదు. మట్టి ఎగదోయటంతో పాటు జడ చుట్టు పద్ధతిని కూడా పంట పెరుగుదలను బట్టి 2 నుండి 3 సార్లు చేసుకోవాలి. ఇక జడ చుట్ల విషయానికొస్తే మొదటి జడ చుట్టు చెరకు సుమారు 1.5 మీటర్ల ఎత్తు పెరిగిన తరువాత వేసుకోవాలి. తోట పెరుగుదలను బట్టి డిసెంబర్లో నాటిన తోటలకు మొదటి జడ చుట్టు ఆగస్టు మొదటి వారంలో, 2వ జడ చుట్టు సెప్టెంబర్ చివరి వారంలో, ఎదుగుదలను బట్టి ఆఖరు జడ చుట్టు అక్టోబర్ మొదటి వారంలో వేసుకోవాలి. జడ చుట్టు వేయడం వల్ల పడిపోకుండా ఉండి జడ అల్లిక కూడా క్రమబద్దంగా ఉండిపోతుంది. చూడటానికి కూడా చెరకు తోటలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న 4-5 దుబ్బలను జడ చుడుతూ ఉంటారు. అయితే జడ చుట్లు వేసుకునేటప్పుడు అడుగు భాగాన పక్కన ఉన్న ఆకులను మెలివేసి 5 సెంటీమీటర్ల వ్యాసం గల గడలకు వరుస పొడవున జడ చుట్లు వేయాలి. దీనివల్ల మొక్కకు సూర్యరశ్మిని ఉపయోగించుకునే సామర్థ్యం ఇతర పంటలపై వరి, గోధుమ, పప్పుధాన్యాల కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాళ్లల్లో గల గడలను వరుసగా కలిపి జడ చుట్లు వేసుకుంటే మొక్కలకు చేకూరే లాభం ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు: చెరకు పంటను ఆశించే రసం పీల్చు పురుగులు, తెల్లనల్లి, తెల్లపేను, దీన్నే ఊలి ఎఫిడ్ అని కూడా అంటారు, దూదేకుల పురుగు అంటే పైరిల్ల, పిండినల్లి, పులుసు పురుగు, పసుపు నల్లి ఉధృతి తక్కువగా ఉండటానికి తప్పనిసరిగా చెరకు పైన 8 ఆకులు వదిలి పురుగులు ఆశించిన ఆకులను రెలచి వేయడం లేదా జడ చుట్టుకోవడం వల్ల ఈ పురుగుల ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా పిండి, నల్లి పులుసు పురుగు ఎండకు, గానికి బహిర్గతం కావటం వల్ల వాటి ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. ఈ జడ చుట్టు వేయడం వల్ల గాలి వెలుతురు తగిలి రసం పీల్చు పురుగులు ఆశించే స్థాయి తగ్గటమే కాకుండా పురుగు మందులు పిచికారీ చేయడం సులభమవుతుంది. కొన్ని సందర్భాల్లో రైతులు మోతాదుకు మించి ఎరువులను వాడుకుంటూ ఉంటారు. అలాంటి తోటలు ఏపుగా పెరిగి పడిపోయి తుప్పు తెగులు, దూదేకుల పురుగు ఉధృతి ఎక్కువగా ఆశిస్తుంది. అందువల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థాలను సమానంగా అందించి జడ చుట్లు వేసుకుంటే తోటల దిగుబడి పెరగడమే కాకుండా రసనాణ్యత కూడా పెరుగుతుంది. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వర్షాధారపు చెరకు సాగుకు

నేలను లోతు దుక్కి చేసి ఎకరానికి 10 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి. ట్రాక్టర్తో నడిపే సబ్ సాయిలర్తో ప్రతి 2 మీటర్ల దూరంలో 1 మీటర్ లోతున చాలు వేసుకుంటే వర్షపు నీరు భూమిలో నిల్వ ఉండి చెరకు పంట నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటుంది. చెరకు ముచ్చెలను 10% సున్నపు ద్రావణంలో 60 నిమిషాల పాటు ముంచి నాటుకోవటం వల్ల చెరకు మొలక శాతం పెరిగి పంటకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి వస్తుంది. వర్షాధారపు పంటకు ఎకరానికి దుక్కిలో చాళ్లల్లో 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేసుకోవాలి. కలుపు నివారణకు చెరకు ముచ్చెలను చాళ్లల్లో బోదలకు పక్కగా నాటుకోవడం వల్ల అధిక వర్షాలకు బోదల్లో నీళ్లు నిలబడినప్పుడు మొలక నష్టపోకుండా ఉంటుంది. చెరకు ముచ్చెలను నాటిన 3 రోజులలోపు ఎకరానికి 2 కిలోల అట్రజిన్ లేదా 600 గ్రాముల మెట్రిబ్యూజిన్, 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ముచ్చెలు నాటిన 3 నుండి 30 రోజులలోపు ఎకరానికి 1.5 టన్నుల చెరకు చెత్త కప్పడం వలన నేలలోని తేమను సంరక్షించబడి పీక పురుగు అలాగే కలుపు ఉధృతిని తగ్గిస్తుంది. సూక్ష్మ పోషకాలను లీటర్ నీటికి 0.2 నుండి 0.4% వరకు పిచికారీ చేయటం వల్ల అధిక దిగుబడి పొంది నాణ్యమైన చక్కెర ఉత్పత్తి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో చెరుకు సాగు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్ధిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ది, మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్ధిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
1: నమస్తే.
0: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
1: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించి, తర్వాత ఈ యుక్త వయసు బాలికలను, స్త్రీలను సాధికారత దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను, శిశు గృహాలు, తర్వాత స్వాధార్ హోమ్స్, ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటిని కూడా రన్ చేస్తుందండి. వీటిల్లో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసీడీఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసీడీఎస్ లో నేను కోడుమూరులో సీడీపీఓగా పనిచేస్తున్నా. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే

0: అంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను శిశుమరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
1: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికీ మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
0: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది, 29 నుంచి 30 మధ్యలో ఉంది. అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు బాలింతలకు పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే అది దాదాపు 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము, 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు శిశుమరణాలు లేకుండా చేయడము మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే దాదాపు 15% నుంచి 20% 30% ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ అనమాట, 3% 2% 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అనమాట.
1: అంటే ముఖ్యంగా మాతృమరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా, అంటే ఇంటి వద్ద కాన్పులు చేయడం నిరోధించడం, ఆసుపత్రికి కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
0: మేము గర్భవతి అయిన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ANM వస్తుంది అనమాట అంగన్వాడీ కేంద్రంలో, ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకు కావలసిన 1-3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్, 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతో పాటు బాల సంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి, 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి, అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె HB లెవెల్ కూడా, ఆమెకు ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి HB తగ్గిపోతుంది కాబట్టి, ఆమెకు తక్కువ HB ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె HB లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఇట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
1: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలో?
0: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఏంటంటే గర్భవతులు, బాలింతలు, గర్భవతి ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది, ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వాళ్ళని లబ్ధిదారులు, అంటే గర్భవతులు, బాలింతలు, బిడ్డ పుట్టినప్పటి నుంచి మళ్ళీ బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు స్కూల్లో వాళ్ళను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేంత వరకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని వివిధ స్థాయిల్లో అంటే గర్భవతికి, బాలింతకు మేము పోషకాహారం ఇస్తాము. అట్లానే బాలింతకు 6 నెలలు నిండి 7వ నెల పడిన వెంటనే తల్లికి బదులుగా బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బిడ్డకి ఏంటంటే ఆ 6వ నెల నిండిన వెంటనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలి. ఈ అనుబంధ ఆహారంలో భాగంగా బాలామృతము అని ఇస్తాము అంగన్వాడీ కేంద్రంలో. బాలామృతం అని 2.5 కేజీల ప్యాకెట్ ఒకటి ఇస్తామన్నమాట, అది సీల్డ్ ప్యాకెట్.
1: అంటే బాలామృతం అంటే ఏంటి?
0: బిడ్డకు ఇప్పుడు బయట మనం సెరిలాక్ లాగా ఎట్లా ఉందో అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుంది అనమాట. సెరిలాక్ కంటే చాలా బలవర్ధమైనది, అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా

0: రెండున్నర కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీడ్లు ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసి పెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్, అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు. ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకు ఉడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు రెండు రెండు స్పూన్లు చేసుకోవాలి. అట్లా ఒక 2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూ లాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తుండాలంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలు ఇస్తాం వాళ్లకు. టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు. 2.5 లీటర్ పాలు ఇస్తాం రోజుకు 100 ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లానే 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకి 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది. తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇవి కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి, అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నము పెడుతుంటారు, తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది. కానీ 7వ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడు ఉండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి, తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం గట్టిగా ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి 1/4 గంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు, అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనీమిక్ కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిషోర బాలికల సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
0: కిషోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంప్ అయిన, అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంప్ అయిన, అంటే చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్ళకు ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళ అనీమిక్ ఉండడం వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకుని హెచ్బి తక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ గురించి, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వల్ల పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము, మాతృమరణాలు శిశుమరణాలు జరగడము జరుగుతుంది అన్నమాట. ఇది పిల్లలతో పాటు తల్లులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. స్కూల్ కు వెళ్లే పిల్లలకైతే స్కూల్లో వారానికి ఒక రోజు ఒక ఐరన్ మాత్ర ఇస్తారండి. డ్రాప్ అవుట్స్ కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకి ఐరన్ మాత్రలు ఇవ్వడము, వాళ్ళకు పోషకాహారం గురించి తెలియజేయడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి.
1: బాగుందండి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతలు, అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
0: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ, తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే పెడతామండి, VHND అని పెడతాము. హెల్త్ వాళ్లతో టైఅప్ అయి పెడతామన్నమాట. ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. దీంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించింది కాకుండా మా శాఖ ద్వారా ఎట్లాంటి అవకాశాలున్నాయంటే, మేము స్వాధార్ హోమ్స్ లో వాళ్లకు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. మొత్తం ఎక్కడెక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు 10th క్లాస్ లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే, చదివిచ్చే స్తోమత లేకనో, ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో, బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్లకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలు ఉన్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత KGPVS లో ఆ పిల్లలను తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖలో కాలేజ్ ఎట్ హోమ్స్ ఉన్నాయండి. అంటే డిగ్రీ నుంచి పీజీ వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేస్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవి కాకుండా ఎన్జిఓస్ ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం

0: తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్ళను ఎడ్యుకేషన్ లో కానీ వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు. ఏవైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అనంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
1: ఓహో, శిశు సంక్షేమ శాఖలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
0: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
1: ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
0: మేము ఈ గర్భవతులు, బాలింతలు, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో, అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
1: అంటే ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటారు,
0: నర్సరీ అలా 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి కిట్ ఒకటి వస్తుంది అనమాట, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి, పాటల ద్వారా, ఆటల ద్వారా నెలలో 2 పాటలు, 2 కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు 3+ పిల్లలు PP1 అంటారనమాట, ప్రీ ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా 4 రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు, అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు ధీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసింటారు, ఒక వాట్సాప్ గ్రూప్, 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ను ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికిచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ రాయాలి, ఒక 2-3 సార్లు ఒక లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడీ టీచర్, మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి బలవంతంగా ఉండదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి. ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
1: కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటి అనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
0: నమస్కారం.
1: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ICDS కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి దార్శనిక భారత్ ఈనాటి కార్యక్రమంలో సుపరిపాలన ఈ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు.
4: భారతదేశం కేవలం భౌగోళిక దేశం కాదు, వేల సంవత్సరాల ఆలోచన, జ్ఞాన సంస్కృతుల సమాహారం, విలువలతో కూడిన నవభారత నిర్మాణమే NDA ప్రభుత్వ లక్ష్యం. గతాన్ని గర్వంగా చెప్పుకోవడంతో పాటు వర్తమానాన్ని కూడా అంతే ధీటుగా తయారు చేయడం, దీనికి ప్రజలని ముఖ్యంగా యువతను చైతన్యం చేయడమే ప్రభుత్వ ఆశయం. దీనికి ముందుగా దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న అనేక సమస్యల నుంచి విముక్తం కల్పించాలి, ముఖ్యంగా ఆర్టికల్ 370. ఇది మన దేశాన్ని రావణ కాష్టంగా పట్టి పీడించేది. కొన్ని రాజకీయ పార్టీలు గాని కొంతమంది మేధావులుగా చెప్పుకునేవారు దీన్ని

గురించి మాట్లాడాలంటేనే భయపడేవారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుంచి 2019 వరకు భారతదేశంలో సంపూర్ణ విలీనం

దత్తాన్ని సుసాధ్యం చేశారు. ఆ దత్తాన్ని నిర్వీర్యం చేసి నూతన్ భారత్ కి ద్వారాలు తెరిచారు. ఆగస్టు 5, 2019 కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉత్తర్వు CO నంబర్ 272 ద్వారా జమ్మూ కాశ్మీర్ కి భారతదేశంలోని రాజ్యాంగం ద్వారా వచ్చిన అన్ని నిబంధనల్ని వర్తించేలా చేసింది. దీంట్లో ఆటోమేటిక్ గా ఆర్టికల్ 370 సంపూర్ణంగా నిర్వీర్యమైపోయినట్లు అయింది. ఆగస్టు 6 భారత రాష్ట్రపతి CO నంబర్ 273 ద్వారా ఆర్టికల్ 370లోని అన్ని క్లాజులు పనికిరాకుండా చేశారు. దీనితో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఆమోదించబడింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించాయి. 2023 డిసెంబర్ 11 సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ చర్యని సమర్థించింది. 2024 ఎన్నికలు జరిగేదాకా జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 నిర్వీర్యపరిచిన ఫలాలు సంపూర్ణంగా అందుకుంది. స్థానికంగా ఉండే కాశ్మీరీ ముస్లిం ప్రజలకి సైన్యం, పారామిలిటరీ బలగాలు, పోలీసు శాఖలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఉగ్రవాదం దాదాపు తుడిచిపెట్టకపోయింది. ఆర్టికల్ 370 నిర్వీర్యానికి ముందు ఎవరైనా ఉగ్రవాది మరణిస్తే అంత్యక్రియలకు 1000 దాకా హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 100 లోపుకు మాత్రమే ఉంది. 1950 భారతీయ జనసంఘ్ ప్రారంభించిన ఆర్టికల్ 370 రద్దు ఉద్యమం 2019 నాటికి గాని సాకారం కాలేదు. దీంతో జమ్మూ కాశ్మీర్ కి పర్యాటకుల సంఖ్య పెరిగింది. 2023-24 కాగ్ లెక్కల ప్రకారం టూరిస్టుల సౌకర్యాల కోసం జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ 2,803 కోట్లు ఖర్చు పెట్టింది. వారి భద్రతకు కూడా ప్రాధాన్యమిచ్చింది. దీంతో 2020-2024 వరకు 2,35,90,081 దేశీ విదేశీ పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ని సందర్శించారు. ఇదంతా ఆర్టికల్ 370 నిర్వీర్య ఫలితమే. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనే భావనలో NDA ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ ప్రతిపక్షాలకి ఊపిరి తిప్పుకు అనివ్వకుండా చేసింది. శత్రుదేశాలకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విధంగా దార్శనిక్ భారత్ ను సుగమం చేసేందుకు NDA ప్రభుత్వం చిరకాల సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించింది. ఆర్టికల్ 370 నిర్వీర్యమైతే దేశం అల్లకల్లోలమవుతుందనే భ్రమలో ఉన్న కొంతమంది మేధావులకు ప్రజలు ఈ విషయాన్ని చాలా హుందాగా స్వీకరించడం ఇప్పటికీ మింగుడుపడని విషయం. జమ్మూ కాశ్మీర్ ముస్లిం ప్రజలు తమ ప్రాంతాన్ని ఒక జన్నత్ అంటే స్వర్గధామంగా నిర్మించాలని కోరుకుంటున్నారు. అక్కడి యువత ఉగ్రవాదం వద్దు, నేషన్ ఫస్ట్ అంటూ నినదిస్తున్నారు. హిమాలయ పరివార్, ముస్లిం రాష్ట్రీయ మంచ్, శారదా కేంద్ర వంటి NGOలు అక్కడి యువతకి వ్యాపారం పెట్టుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ప్రభుత్వ పారదర్శకత, దార్శనికమైనటువంటి సమాజం కోసం ప్రభుత్వ పారదర్శకత అనే అంశాన్ని NDA ప్రభుత్వం చాలా ముఖ్య విషయంగా తీసుకుంది. ప్రజాస్వామ్యానికి ప్రజలే మూలం. ప్రభుత్వాలు చేసే పనులు పారదర్శకంగా ఉండాలని, ప్రజలకు తెలియజేయాలన్నదే NDA ప్రభుత్వ ఆశయం. ఇందులో ప్రధానమైంది బడ్జెట్. ప్రభుత్వం ఎలా ఆదాయం సమకూర్చుకుంటున్నది, ఎలా ఖర్చు పెడుతున్నది అనే అంశాలలో భారత ప్రభుత్వం 100% స్పష్టంగా ప్రజలకు పార్లమెంటు ద్వారా తెలియజేస్తుంది. ప్రతిపక్షాలు, పత్రికలు, మాధ్యమాలకి ప్రశ్నించే అవకాశం కల్పిస్తుంది. వారి ప్రశ్నలకు ఆధారపూర్వకంగా సమాధానాలు ఇస్తుంది. RTI, ఆన్లైన్ బడ్జెట్, ప్రభుత్వ డేటా పోర్టల్స్, కాగ్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వ గమనాన్ని నిశితంగా పరిశీలించడం జరుగుతోంది. సేవల డిజిటలీకరణ విస్తృతంగా పెరిగింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్లైన్లో సేవలు పొందుతున్నారు. 2025 20,000 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది మంది ప్రజలు వీటి సేవలు అందుకుంటున్నారు. 2014 డిజిటల్ ఇండియా అంటే మనకు తెలియదు. 2015 ఇది ప్రారంభమైంది. 2019 దేశవ్యాప్తంగా కేవలం 872 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులో ఉంటే 2025 వీటి సంఖ్య 20,000 చేరుకుంది.
సింగిల్ విండో పోర్టల్స్ ద్వారా అనేక సేవలు లభిస్తున్నాయి. ఏపీఐ సేతు, ఇండియా స్టాక్, మేరీ పహచాన్ వంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్

సెక్టర్ పెంపొందటమే దీనికి కారణం. ప్రభుత్వ విధానాలు, నిబంధనల మీద ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ విధానాలు అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల్లోనూ ఈ విధానం అమలులోకి ఉంది. న్యాయ సంహిత. భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మరో ముఖ్యమైన మార్పు, దాదాపు 164 సంవత్సరాల నాటి ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో మన దేశ పరిస్థితులకు తగినట్లు భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టడం. ఇది చారిత్రాత్మకమైన పరిణామం. దీనివల్ల దేశ ప్రజలకు వలసరాజ్యాల శిక్షాస్మృతి నుంచి ఉపశమనం లభించింది. ఇది దేశవ్యాప్తంగా 2024 జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. పాత చట్టంలో 511 సెక్షన్లు ఉంటే వాటిని 358 సెక్షన్లకు కుదించారు. పాత చట్టంలో సెక్షన్ 124A కింద దేశద్రోహం నేరం ఉంటే దానిని పూర్తిగా తొలగించారు. దానికి బదులు దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే కొత్త చట్టం ప్రవేశపెట్టారు. గతంలో మహిళలు, పిల్లలపై నేరాలకి విడిగా సెక్షన్లు ఉండేవి. వాటన్నిటినీ చాప్టర్ 5 కింద ఒకచోటికి చేర్చారు. దీనివల్ల బాధితులకు సత్వర న్యాయం జరిగే వెసులుబాటు లభించింది. చిన్న చిన్న నేరాలకు జైలు శిక్ష బదులు సమాజ సేవ చేయాలనే కొత్త శిక్షా విధానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద నిర్మూలనకు ప్రత్యేక శిక్షలు ఖరారు చేశారు. న్యాయ సంహితలో 34 నుంచి 44 సెక్షన్ వరకు స్వీయ రక్షణ హక్కును కల్పించాయి. 45 నుంచి 62 వరకు ప్రేరేపణ, నేరపూరిత కుట్రలకు శిక్షలు ఖరారు చేశాయి. 63 నుంచి 99 వరకు మహిళలు మరియు పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి, వివాహానికి సంబంధించిన నేరాలు, గర్భస్రావం కలిగించడం మొదలైన వాటికి శిక్షలు ఖరారు చేస్తాయి. సెక్షన్ 100 నుంచి 146 వరకు అక్రమ నిర్బంధం, అక్రమ బంధం, అపహరణ, బానిసత్వం, బలవంతపు చాకరీ గురించి క్షుణ్ణంగా చర్చించాయి. సెక్షన్ 147 నుంచి 158 వరకు రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసే నేరాల గురించి, సెక్షన్ 159 నుంచి 168 వరకు సైన్యం, నౌకాదళం, వైమానిక దళానికి సంబంధించిన నేరాల గురించి భారతీయ న్యాయ సంహిత శిక్షలు విధించింది. సెక్షన్ 169 నుంచి 177 వరకు ఎన్నికల నేరాలు, 178 నుంచి 188 వరకు నాణాలు, బ్యాంక్ నోట్లు, కరెన్సీ నోట్లు మరియు ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన నేరాలు, 188 నుంచి 197 వరకు ప్రజాశాంతికి భంగం కలిగించడం, 198 సెక్షన్ నుంచి 205 వరకు ప్రభుత్వోద్యోగులు ద్వారా లేదా వారికి సంబంధించిన నేరాల గురించి చర్చించాయి. సెక్షన్ 216 నుంచి 226 వరకు ప్రభుత్వోద్యోగుల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించడం, 227 నుంచి 269 వరకు తప్పుడు సాక్ష్యం మరియు ప్రజాన్యాయానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, సెక్షన్ 270 నుంచి 297 వరకు ప్రజారోగ్యం, భద్రత, విశ్వాసము, మర్యాద మరియు నైతికతను ప్రభావితం చేసే నేరాలకు శిక్షలు సూచించాయి. సెక్షన్ 298 నుంచి 302 వరకు మతానికి సంబంధించిన నేరాలను చర్చించాయి. సెక్షన్ 303 నుంచి 334 వరకు ఆస్తులు కొల్లగొట్టడం, దొంగతనాలు, దోపిడీలు, 330 నుంచి 350 వరకు నేరపూరిత బెదిరింపు, అవమానం, పరువు నష్టం మొదలైన వాటిని, సెక్షన్ 351 నుంచి 356 వరకు నిస్సహాయ వ్యక్తి యొక్క అవసరాలను తీర్చడానికి జరిగిన ఒప్పంద ఉల్లంఘనలు, 358 రద్దు మరియు పొదుపులకు సంబంధించిన ఆర్థిక నేరాలని విచారిస్తాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 న్యాయస్థానాలలో కేసులు సత్వరంగా పరిష్కరించేందుకు వీలు కల్పించిందని చెప్పవచ్చు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశంలో జరిగిన గొప్ప సంస్కరణగా రాజనీతి నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు దీని ద్వారా సరళమైన చట్టభాష అందుబాటులోకి వచ్చింది. బాధితులకు మెరుగైన హక్కులు, రక్షణలు కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దడం, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి తీర్పుల వరకు డిజిటల్ విధానాలు, వీడియో రికార్డింగ్లు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు ప్రముఖ స్థానం కల్పించడం, పోలీసుల జవాబు నాణ్యతనాన్ని పెంపొందించడం

0: దీని లక్ష్యాలు. 1898 నాటి ఇండియన్ పీనల్ కోడ్ పౌర కేంద్రీకృత న్యాయం కోసం కాకుండా కేవలం నియంత్రణ కోసమే రూపొందించారని చాలా కాలం నుంచి ఉన్న విమర్శ. భారతదేశంలోని జైళ్లలో ఉన్నవారిలో 67% విచారణ ఖైదీలే. దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో లక్షలాది క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. న్యాయస్థానాల మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది. వీటన్నిటినీ తగ్గించడం, డిజిటల్ సాక్ష్యాలను స్వీకరించడం మొదలైనవి భారతీయ న్యాయ సంహిత యొక్క లక్ష్యాలు.
1: దార్శనిక భారత్ కార్యక్రమంలో మీరింతవరకు సుపరిపాలన ఈ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

శ్రోతలకు ఒక ప్రకటన. నవోదయ విద్యాలయ సమితి దేశంలోని ప్రతి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 9-11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఏప్రిల్ 10, 2027 లాటరల్ ప్రవేశ పరీక్షను నిర్వహించబోతోంది. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2026. అభ్యర్థులు ఇప్పుడు చెప్పబోయే లింకుల ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి కోసం cbseitms.nac.in/2026/nvsax_9, 11వ తరగతి కోసం cbseitms.nac.in/2026/nv6_11. ప్రకటన విన్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించి తెలుసుకుంటారు. ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. విద్యా సమాచారం. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ 2027 దేశంలోని 23 ఐఐటీల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 89 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ఎంఎస్సి, ఎంఎస్సి టెక్నాలజీ, ఎంఎస్ రీసెర్చ్, ఎంఎస్సి ఎంటెక్, జాయింట్ ఎంఎస్సి పిహెచ్డి, ఎంఎస్సి పిహెచ్డి డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో దాదాపు 3000 సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ 2027కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్ష వివరాలు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ 2027. నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం దాదాపు 3000 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. 7 సబ్జెక్టులలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. అవి బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్.

మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్. వీటిలో ప్రతిభ చూపిన వారు 7 సబ్జెక్టులకు చెందిన పలు స్పెషలైజేషన్లతో కోర్సులు ఎంచుకోవచ్చు. పరీక్ష నిమిత్తం అభ్యర్థులు 1 లేదా గరిష్టంగా 2 సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. సెషన్ 1లో 1, సెషన్ 2లో మరొక సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు. అలాగే సెషన్ 1లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. సెషన్ 2లో బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులలో పరీక్ష నిర్వహిస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 1 పేపర్కి 1,000 రూపాయలు, 2 పేపర్లకు 1,350 రూపాయలు. మిగిలిన అభ్యర్థులు అందరికీ 1 పేపర్కి 2,000 రూపాయలు, 2 పేపర్లకు 2,700 రూపాయలు దరఖాస్తు ఫీజు ఉంటుంది. హైదరాబాద్, వరంగల్లు, కరీంనగర్, ఖమ్మం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలుగా ఉంటాయి. సెప్టెంబర్ 12వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అక్టోబర్ 19వ తేదీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. ఫిబ్రవరి 14, 2020 పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా jam.iitkgp.ac.in. వెబ్సైట్ చిరునామాను ఒకసారి వినండి, jam.iitkgp.ac.in. ఉద్యోగ సమాచారం. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ 21 పోస్టులకు నోటిఫికేషన్. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ITBF నుంచి హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల వివరాలు, ఖాళీలు. హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ 21 పోస్టులు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన ఐటీఐ నుంచి మోటార్ మెకానిక్లో సర్టిఫికేట్, ఏదైనా గుర్తింపు పొందిన 3 ప్రాక్టికల్ అనుభవం ఉండాలి, లేదా ఆటోమొబైల్ 3 డిప్లొమా ఉండాలి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు పే మ్యాట్రిక్ లెవెల్ 4 ప్రకారం 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు వేతనం ఉంటుందన్నమాట. యుఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు ఎంత చెల్లించాలంటే 100 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు, దరఖాస్తు ఫీజు. సో పీఈటీ విద్యార్హత, రాత పరీక్ష, ప్రాక్టికల్ లేదా స్కిల్ టెస్ట్ వైద్య పరీక్షల ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 27 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా recruitment.itbpolice.nic.in. వెబ్సైట్ చిరునామాను ఒకసారి వినండి, recruitment.itbpolice.nic.in. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు వింటారు శ్రోతలకు ప్రకటన. గమనిక వినండి శ్రోతలు, రేపు విద్యుత్ సరఫరాలో 2 గంటల అంతరాయం. మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలోని 220 kV EHT సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని 31.5 MVA నుంచి 50 MVAకు పెంచే పనులు చేపట్టనున్నారు. లో వోల్టేజ్ సమస్యను తగ్గించడంతో పాటు ఓవర్లోడ్ను అధిగమించేందుకు

ఈ పనులు చేపడుతున్నట్టు మార్కాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల నేపథ్యంలో సెప్టెంబర్ 30 బుధవారం ఉదయం 6 నుంచి 8 వరకు మార్కాపురం పట్టణం, మార్కాపురం రూరల్ పరిధిలోని గజ్జలకొండ, రాయవరం, పెద్దాచవరం, కోమిటికుంట, తిప్పాయిపాలెం సబ్స్టేషన్ పరిధిలో మరియు పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు, పుచ్చకాయలపల్లి మరియు బద్వీర్చెర్లపల్లి సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపు పూర్తయిన తర్వాత విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు లో వోల్టేజ్ ఓవర్లోడ్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఇట్లు ఆర్ అశోక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ APCPDCL మార్కాపురం. శ్రోతలు గమనిక విన్నారు.

కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం పర్సనాలిటీస్ అవార్డ్స్. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో గొప్పగా ఎదగాలనే కల ఉంటుంది. ఆ కలను నిజం చేసుకోవటానికి కృషి, పట్టుదల, ప్రతిభ ఎంతో అవసరం. ఒక వ్యక్తి చేసిన అసాధారణ కృషికి సమాజం అందించే గౌరవమే అవార్డు. అవార్డు అంటే కేవలం ఒక పథకం లేదా ప్రశంసాపత్రం కాదు, అది ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల శ్రమకు లభించిన గుర్తింపు. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో దేశానికి, ప్రపంచానికి తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కొంతమంది ప్రముఖుల గురించి, వారు అందుకున్న అవార్డుల గురించి తెలుసుకుందాం. ముందుగా మన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న గురించి తెలుసుకుందాం. కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ వంటి వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు చేసిన వారికి భారతరత్నను ప్రదానం చేస్తారు. భారతరత్నను అందుకున్న ప్రముఖుల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకరు. గొప్ప తత్వవేత్త, విద్యావేత్త అయిన ఆయన భారతదేశ 2వ రాష్ట్రపతిగా కూడా సేవలందించారు. ఆయన జన్మదినమైన 5 సెప్టెంబర్ మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇక విజ్ఞాన రంగంలో భారతదేశానికి ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చిన శాస్త్రవేత్త సివి రామన్. కాంతి విక్షేపణపై చేసిన పరిశోధనకు ఆయనకు 1930వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. భారతదేశంలోనే పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ శాస్త్రవేత్తగా ఆయన చరిత్రలో నిలిచారు. ఇక మన భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన శాస్త్రవేత్తల్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందిన ఆయన భారతదేశ రాష్ట్రపతిగా కూడా సేవలందించారు. ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలు లభించాయి. ఇక సాహిత్య రంగాన్ని పరిశీలిస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మనకు గుర్తుకొస్తుంది. ఆయన రచించిన గీతాంజలికి 1913లో నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వ్యక్తిగా రవీంద్రనాథ్ ఠాగూర్ చరిత్ర సృష్టించారు. అలాగే సినీ రంగంలో కూడా భారతీయ ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రముఖ భారతీయ దర్శకుడు సత్యజిత్ రేకు 1992లో అకాడమీ గౌరవ పురస్కారం, ఆనరీ ఆస్కార్ లభించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు ఇది ఒక గొప్ప అంతర్జాతీయ గుర్తింపు. ఇంకా క్రీడారంగంలో మన దేశానికి గర్వకారణంగా నిలిచిన వ్యక్తుల్లో సచిన్ టెండూల్కర్ ఒకరు. క్రికెట్లో ఆయన సాధించిన అనేక రికార్డులు ఆయనను ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక స్థానంలో నిలిపాయి. ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. క్రీడారంగంలో భారతరత్న పొందినటువంటి తొలి వ్యక్తిగా సచిన్ టెండూల్కర్ గుర్తింపు పొందారు. అలాగే మేరీ కోమ్ భారత బాక్సింగ్ రంగంలో ఒక

గొప్ప పేరు. ప్రపంచ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించిన ఆమెకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలు లభించాయి. ఆమె ప్రయాణం పట్టుదలకు, కృషికి ఒక గొప్ప ఉదాహరణ. అందుకే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, గుర్తింపు కోసం కృషి చేయకండి, కృషి చేసే స్థాయికి ఎదగండి, గుర్తింపు దానంతట అదే వస్తుంది. ప్రపంచాన్ని మార్చిన గొప్ప వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది, విజయం ఒక్కరోజులో రాదు. నిరంతర కృషి, పట్టుదల, వైఫల్యాల నుంచి నేర్చుకోవటం, ఇవే విజయానికి మెట్లు. ప్రతిభకు కృషి తోడైతే విజయం తప్పదు, కృషికి పట్టుదల తోడైతే అసాధ్యం కూడా సాధ్యమే. ఇంతటితో ఈరోజు తెలుసుకుందాం రండి శీర్షికన పర్సనాలిటీస్ అవార్డ్స్ అనే అంశాన్ని ముగిస్తున్నాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుసుకుందాం. నమస్కారం. ఇంతటితో ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, భౌగోళిక సామీప్యత కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతదేశం తన రక్షణ సన్నద్దతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సంక్షోభం దేశద్వారం తట్టేలోపే సన్నద్దత సంక్షోభ స్థాయికి చేరుకోవాలన్నదే భారతదేశ లక్ష్యమన్నారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత నౌకాదళ వృత్తిపరమైన నైపుణ్యం, కార్యాచరణ సన్నద్దతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ మొదటి స్పందన దేశంగా, ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా, విశ్వసనీయతకు ప్రతీకగా స్థిరంగా నిలుస్తోందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన గిట్టుబాటు ధర పొందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్దతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు ప్రభుత్వ వ్యూహంలో భాగమని చెప్పారు. కనీస మద్దతు ధర ఎంఎస్పీ కింద కందులు, మినుములు, మసూరు పప్పులను ప్రభుత్వం

0: 100% కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివరాజ్ సింగ్ వివరిస్తూ,
1: హమ్నే ఇస్ రబీ కాన్ఫరెన్స్ కో కేవల్ రబీ హో యా ఖరీఫ్ హో ఇస్కో కేవల్ కర్మకాండ్ నహీ రహనే దియా ఉత్పాదన్ మే జో వృద్ధి హుయి హై వో అభూతపూర్వ హై కృషి వికాస్ దర్ మే 50% కీ వృద్ధి హుయి హై కల్ తథ్యో కే సాథ్ ప్రస్తుత్ కర్నే వాలే హై తో హమారి ఉపలబ్ధియా అనంత హై లేకిన్ కామ్ కర్నే కీ జరూరత్ ఔర్ హై కై బార్ హమ్ లోగ్ సోచతే హై కీ ఆఫీస్ మే బైఠ్ కే కుచ్ అధికారి హీ పూరీ ప్లానింగ్ కర్ లెంగే తో వో ప్లానింగ్ పర్యాప్త నహీ హోతీ జబ్ తక్ సారే స్టేక్ హోల్డర్ శామిల్ నా హో మే ఆప్ సే ఆగ్రహ కర్నా చాహూంగా రాజ్య మే ఆప్ ఏక్ మజబూత్ టీమ్ అగ్రికల్చర్ బనాయి.
0: దేశంలోని ఆర్థిక, సాంస్కృతిక, వారసత్వ ప్రాధాన్యత కలిగిన 50 నగరాలను మోడర్న్ నగరాలుగా అభివృద్ది చేసేందుకు పలు నూతన కార్యక్రమాలను కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ప్రగతి 50 కింద ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 24 రాష్ట్రాల పరిధిలోని ఈ 50 నగరాలు దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలా పరిశుభ్రమైన మోడల్ నగరాలుగా అభివృద్ది చెందుతాయన్నారు. పట్టణ పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడం ప్రగతి 50 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. ఇందుకోసం నిర్దిష్ట కాలపరిమితిలో పర్యవేక్షణ, సమీక్షలతో కూడిన ఒక క్రమబద్దమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ఉద్యోగుల నైపుణ్యాలు కూడా నిరంతరం మెరుగుపడాలని పేర్కొన్నారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధనా శృంఖల 26 పేరిట నిర్వహిస్తున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణా సంస్థల ప్రతినిధులు ఈ 2 రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్య నిర్మాణంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సాధించింది. తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు నిలిచాయి. ఈ కార్యక్రమానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్, సభ్యురాలు ఆల్కా, ఆ సంస్థ కార్యదర్శి జగదీప్ గుప్తాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభమయ్యాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలత కొనసాగటం ఇరుదేశాలకు ప్రయోజనకరం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు చెబుతూ వస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
2: Once the border standoff was resolved, it was natural that this would start to improve. We also maintained consistently a very elementary principle of statecraft, which is don't get locked into a problem which benefits others. And to the extent there is an improvement in our relations, I think it certainly helps our position. It helps our position not only vis-a-vis China, it helps our position vis-a-vis the rest of the world.
0: అదేవిధంగా భారత్ అమెరికా సంబంధాలు, ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలపై జైశంకర్ స్పందిస్తూ, వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 2 దేశాలు ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చాయని చెప్పారు. భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్ లైన్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగ్రేట్ ఐఎన్ఎస్ తార్కష్ ఈరోజు తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలోని మొంబాసా నౌకాశ్రయానికి చేరుకుంది. ఈ నౌక అక్కడ అక్టోబర్ 2వ తేదీ వరకు ఆపరేషనల్ టర్న్ అరౌండ్లో భాగంగా ఉంటుంది. ఈ పర్యటనలో ఇరుదేశాల నౌకాదళాల మధ్య పరస్పర చర్చలు, నౌకాదళ సిబ్బంది మధ్య సామాజిక సముదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కెన్యా నుంచి బయలుదేరిన అనంతరం ఐఎన్ఎస్ తార్కష్ కెన్యా నౌకాదళంతో కలిసి పాసేజ్ ఎక్సర్సైజ్లో పాల్గొనుంది. పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కెన్యా సముద్ర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఈ పర్యటన దోహదపడనుందని నైరోబీలోని భారత హైకమిషన్

0: సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించింది. అదేవిధంగా సముద్ర ప్రాంతంలో భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించాలనే భారత్ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికతకు ఈ పర్యటన ప్రతిబింబంగా నిలుస్తుంది. భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు, ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 9.6 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. ఆరెంజ్ ఎకానమీని భారత్ ప్రోత్సహిస్తూ కంటెంట్ క్రియేటర్లకు సాధికారత కల్పిస్తోందని మురుగన్ తెలిపారు. కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభలను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జపాన్లోని నాగోయా నగరం వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు కూడా అద్భుత ప్రదర్శన కొనసాగించింది. మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. భారత జట్టు 3:29 పరుగు పూర్తి చేసింది. ఇక పురుషుల 400 మీటర్ల రిలేలో భారత్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటింగ్లో నీరు ధాండా కూడా చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ షూటర్గా ఆమె రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఆసిమా అహ్లాహత్, మనీషా కీర్లతో కలిసి మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో దేశానికి రజత పతకం అందించారు. అథ్లెటిక్స్లో గుర్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకం సాధించారు. దీంతో ఈ క్రీడల్లో గుల్వీర్ సింగ్కు ఇది 3వ పతకంగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నిన్ను చూడాలని చిత్రం కోసం రాజేష్, చిత్ర మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజకుమార్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

శ్రోతలకు గమనిక. ప్రతి శనివారం సాయంత్రం 6:35 ప్రసారమయ్యే మీ అభిమాన డిఆర్ఎఫ్ఎం మీరు మేము కార్యక్రమం ఇకపై అదే రోజు రాత్రి

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సింహ చిత్రం కోసం సింహ ఆదర్శిని పాడినటువంటి పాట. సంగీతం చక్రి, సాహిత్యం చంద్రబోస్.

శ్రోతలకు గమనిక. రేపు విద్యుత్ సరఫరాలో 2 గంటల అంతరాయం మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలోని 220 kVEHT సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫర్ సామర్థ్యాన్ని 31.5 MVA నుంచి 50 MVAకు పెంచే పనులు చేపట్టనున్నారు. లో వోల్టేజ్ సమస్యను తగ్గించడంతో పాటు ఓవర్లోడ్ను అధిగమించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు మార్కాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల నేపథ్యంలో 30 సెప్టెంబర్ బుధవారం అంటే రేపు ఉదయం

6 గంటల నుంచి 8 గంటల వరకు మార్కాపురం పట్టణం, మార్కాపురం రూరల్ పరిధిలోని గజ్జలకొండ, రాయవరం, పెదయాచవరం, కోమటికుంట, తిప్పాయపాలెం సబ్స్టేషన్ పరిధిలో మరియు పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు, పుచ్చకాయలపల్లి మరియు బద్వీడు చెర్లోపల్లి సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. గృహ, వాణిజ్య, వ్యవసాయ, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపు పూర్తయిన తర్వాత విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు లో వోల్టేజ్ ఓవర్లోడ్ సమస్యలు తగ్గే అవకాశముందని తెలిపారు. ఇట్లు ఆర్ అశోక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీసి పీడీసీఎల్ మార్కాపురం. ఇంతవరకు గమనిక విన్నారు. కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట జమిని చిత్రం కోసం రాజేష్ పాడినటువంటి పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

0: మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలోను, అనంతరం 9:15 స్పాట్లైట్ ఈ రెండు కార్యక్రమాలు, అంటే ఆంగ్లంలో వార్తలు, స్పాట్లైట్ ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ న్యూస్ అట్ 9. The headlines. Defense Minister Rajnath Singh calls for geostrategic thinking and contingency planning for defense preparedness amid changing technology and uncertainty. Agriculture Minister Shivraj Singh Chauhan says government is working on multi-dimensional strategy to ensure fair prices for farmers' produce. New set of initiatives launched under Pragati 50 to develop 50 clean role model cities across the country. India rejects unwarranted references made by Turkish President Tayyip Erdogan on Jammu and Kashmir during his UNGA address. Heavy rainfall conditions likely over interior Karnataka, Keralam and northeastern states tomorrow. And in Asian Games 2026, India clinches gold in women's 4x400 meter relay. Neeru Dhanda wins gold in women's trap individual event. Overall medal tally rises to 53, including 6 gold, 21 silver and 26 bronze. And now the news in detail. Defense Minister Rajnath Singh has emphasized that India must make geostrategic thinking and contingency planning as integral parts of its preparedness amidst challenges arising from evolving technology, unpredictability and geographical proximity. Addressing the Indian Navy Commanders Conference in New Delhi today, Mr. Singh said the country's goal is clear that preparedness must reach the crisis point before the crisis itself reaches the doorstep. More from our correspondent.
2: The minister underlined that the ongoing operation Urja Suraksha has once again demonstrated the Indian Navy's professionalism and operational readiness to protect the country's energy supply lines and national interest. He added that India stands firm as the first responder, preferred security partner and as a symbol of trust and reliability in the Indian Ocean region, strengthening the country's vision of Mahasagar.

గీతమాలిక. శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి మంగళ బుధవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా మేము వినిపించబోతున్న పాట యొక్క చిత్రం పేరు మాతృదేవత. పాట పేరు మనసే కోవెలగా మమతలు మల్లెలుగా. పాడినవారు పి సుశీల గారు. కోరినవారు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం నుండి చిలక నారాయణ, అనసూయ, యమున గారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని సంతోషించండి.

తదుపరి చిత్రం పేరు పాపం పసివాడు, పాట పేరు అమ్మను చూడాలి. పాడినవారు పి సుశీల గారు, కోరినవారు తెలంగాణ రాష్ట్రం జగత్యాల జిల్లా మెట్పల్లి నుండి హనుమల్ల రాజేష్, లలిత, నాగరాజు, రాజేశ్వరి, హనుమల్ల హంసిని, హరిణి, నయన, మోక్షిత్, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిచంద్ర, మణిదీప్, చారకొండ, ఏలే లింగయ్య, వీళ్ళందరూ మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

0: శ్రోతలకు గమనిక, ప్రతి శనివారం సాయంత్రం 6:35 ప్రసారమయ్యే మీ అభిమాన డియర్ ఎఫ్ఎం మీరు మేము కార్యక్రమం ఇకపై అదే రోజు రాత్రి 7:45 ప్రసారం అవుతుంది.
1: అనంతరం చిత్రం పేరు పాతాల భైరవి, పాట పేరు కలవరమాయే మదిలో నా మదిలో అనే పాట. పాడినవారు ఘంటసాల గారు, పీలీల గారు. కోరినవారు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయికుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. ఈ అశోక్ బాబు వీళ్ళందరూ, మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని ఆనందించండి.

శ్రోతలకు గమనిక. రేపు విద్యుత్ సరఫరాలో 2 గంటల అంతరాయం. మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలోని 220 kV EHD సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని 31.5 MVA నుంచి 50 MVAకు పెంచే పనులు చేపట్టనున్నారు. లో వోల్టేజ్ సమస్యను తగ్గించడంతో పాటు ఓవర్లోడ్ను అధిగమించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు మార్కాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల నేపథ్యంలో 30 సెప్టెంబర్ అంటే రేపు బుధవారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మార్కాపురం పట్టణం మార్కాపురం రూరల్ పరిధిలోని గజ్జలకొండ, రాయవరం, పెద్దాచవరం, కోమిటికుంట, తిప్పాయిపాలెం సబ్స్టేషన్ పరిధిలో మరియు పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు, పుచ్చకాయలపల్లి మరియు బద్వీర్చెర్లపల్లి సబ్స్టేషన్ పరిధిలోని విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపు పూర్తయిన తర్వాత విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు లో వోల్టేజ్ ఓవర్లోడ్ సమస్యలు తగ్గే అవకాశముందని తెలిపారు. ఇట్లు ఆర్ అశోక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ APC PDCL మార్కాపురం. శ్రోతలు గమనిక విన్నారు.

కార్యక్రమంలో తదుపరి మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు అమాయకుడు, పాట పేరు బొమ్మను గీసేవు. పాడినవారు పిబి శ్రీనివాస్, పి సుశీల. కోరినవారు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుండి కె సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

అనంతరం చిత్రం పేరు ప్రేమసాగరం, అంటే టి రాజేంద్ర నల్ని గారు నటించిన అపురూప చిత్రం ప్రేమసాగరం. పాట పేరు అరే బంతాడే బంగారు బొమ్మల్లారా. పాడినవారు ఎం రమేష్ గారు, కోరినవారు అనంతపురం జిల్లా అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి బొజ్జప్ప గారి రాజశేఖర్, రాజశేఖర్ భార్య సుజాత, వారి కూతురు సూర్యదర్శిని, వారి అమ్మ శివలింగమ్మ, అంటే రాజశేఖర్ గారి అమ్మ శివలింగమ్మ, నాన్న పెద్ద ఆంజనేయులు, అవ్వ వన్నమ్మ, తాత పెద్దన్మంతప్ప, రాజశేఖర్ గారి అక్క మారిని రాజమ్మ, బావ కృష్ణ, రాజశేఖర్ గారి అక్క కొడుకు గజేంద్ర, గజేంద్ర భార్య చైతన్య, గజేంద్ర చైతన్య కొడుకు హర్ష, కూతురు అస్మిత, రాజశేఖర్ గారి అక్క మనవడు మారుట్ల కరుణాకర్. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

కొండరు లడ్డలే ఉన్నా బుల్లే కంద సుందరివే, రోజు రాత్రి కల్లోకొచ్చి మనసు దొచ్చావే. కొండరు లడ్డలే ఉన్నా బుల్లే కంద సుందరివే, రోజు రాత్రి కల్లోకొచ్చి మనసు దొచ్చావే. సోడబుడ్డి అద్దాలు పెట్టుకున్న పాపాయి, సోడబుడ్డి అద్దాలు పెట్టుకున్న పాపాయి, రుగురులు ఇందిరా సూర్యకాంతం కూతుర్రా, బుల్లెమ్మ నడిచొస్తే భూకంపం రాదా, ఉషాదేవి నన్ను మరిచిపోతే నా ప్రాణం పోదా. నీ అందాలు నా వేగ బుల్లెమ్మ, నా సరదాలు నీ వేగ చిట్టమ్మ.

0: వనజ గిరిజ రోజా జలజ ఆ సరదాగా సైతే కొడత యమ్మ యమ్మ ఆ సరసంగా విధులు దూత ఆ సరదాగా సైతే కొడత ఆ సరసంగా విధులు దూత ఒరకళ్ళ అంబిక కోపమెల రాధిక ఒరకళ్ళ అంబిక కోపమెల రాధిక బగలకు జయప్రద కులుకున జయసుధ కంఠస్వరం వినగానే గాడిదలే మాదనవా అముకందం చూడగనే రాచులు కలు మాదనవా అరే బంతాడే బంగారు బొమ్మల్లారా.
1: మీరు వింటున్న గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు పచ్చని సంసారం. పాట పేరు ఆడమని పాట విని పాడమని పాట విని అనేటువంటి పాటను మరి పాడినవారు పి సుశీల గారు, కోరినవారు తెలంగాణ రాష్ట్రం భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజనా గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

సమయం తక్కువగా ఉన్నందున ఈ పాట పూర్తిగా వినిపించలేకపోయినందుకు శ్రోతలు క్షమించమని కోరుచున్నాం. మీరింతవరకు గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళ మరియు బుధవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 10:00 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ క్యాప్సిలే కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మధుర గీతాలు, పాత సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా మీరు వింటున్న పాట సీతారామ వనవాసం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం కెవి మహాదేవన్ గారు, సాహిత్యం ఆరుద్ర గారు.

మీరు వింటున్న మధుర గీతాల్లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట లైలా మజ్ను చిత్రం కోసం ఘంటసాల గారు, పి భానుమతి గారు, సంగీతం సిఆర్ సుబ్బరామన్ గారు, సాహిత్యం సముద్రాల సీనియర్ గారు

కులదైవం చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం మాస్టర్ వేణుగారు, సాహిత్యం సముద్రాల జూనియర్ గారు.

తదుపరి పాట దానవీర స్వరకర్ణ చిత్రం కోసం ఎం రమేష్ గారు, పి సుశీల గారు పాడినటువంటి పాట. మరి సంగీతం అందించిన వారు పెండ్యాల గారు, సాహిత్యం సమకూర్చిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.

0: ఆత్మ సత్యం.
1: మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఉక్కు పిడుగు చిత్రం కోసం పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం ఎస్వి కోదండపాణి గారు, సాహిత్యం వేటూరి సుందర రామమూర్తి గారు.

ఇప్పుడు మీరు వినబోతున్న పాట సంసారం చిత్రం కోసం జిక్కి పాడినటువంటి, జిక్కి గారు పాడినటువంటి పాట. సంగీతం ఎస్ దక్షిణమూర్తి గారు,

దేవకన్య చిత్రం కోసం ఘంటసాల గారు, పి సుశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం టివి రాజు గారు, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట మహామంత్రి త్రిమ్మరుసు చిత్రం కోసం ఘంటసాల గారు పాడినటువంటి పాట. సంగీతం పెండ్యాల గారు, సాహిత్యం పింగళి గారు

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ, ఆకాశవాణి.
2: శ్రోతలకు గమనిక, ప్రతి శనివారం సాయంత్రం 6:35 ప్రసారమయ్యే మీ అభిమాన డిఆర్ఎఫ్ఎం మీరు మేము కార్యక్రమం ఇకపై అదే రోజు రాత్రి

0: holder in the women's trap individual event in Japan. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 11:09 దాటి 54 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.5 మెగాహెచ్పై రేపు ఉదయం 5:55 మా ప్రపాత ప్రసారంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.